శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1940

8 జ్యేష్ఠమాసం 24 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 14 తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 55 సెకండ్లు. శుభోదయం.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఇరాన్తో ఈరోజు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సంతకాలు కూడా జరుగుతాయని వెల్లడించారు. యుద్దం ముగియనుందంటూ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా నాశనం చేస్తామని తెలిపారు. అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదరనుందని ప్రకటించారు. ఇరాన్ మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం అమెరికా వైఖరిని బట్టి ఉంటుందని పేర్కొంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రపంచ నగరాల సదస్సు వరల్డ్ సిటీ సమ్మిట్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్, పలువురు మంత్రులు రాజధాని అమరావతి 2వ దశకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సుబ్బానా జురాంగ్ ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఈరోజు ఉదయం 11:35 బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి సింగపూర్ బయలుదేరి వెళ్తారు. అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం ల్యాండింగ్ సమయంలో కొప్పుకూలింది. నిన్న ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో 2 అధికారులు సహా 5 వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కోపైలట్ను సహాయక సిబ్బంది రక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విమాన ప్రమాదానికి కారణాలు కనుగొనేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆదేశించింది. బీహార్కు చెందిన 3 విలక్షణ సంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ లభించింది. నలందాకు చెందిన బావన్ బూటీ చీరలు, వస్త్రాలు, గయాజీ కళాకారుల పత్థరకట్టి శిల్పాలు, భోజ్పూర్ పీడియా పెయింటింగ్లకు ఈ ప్రత్యేక గౌరవం లభించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను ఈ నెల 22 నుంచి 24 తేదీల మధ్య ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే వయోవృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24వ తేదీ ఉదయం 10 గంటలకు, గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. మహిళల T20 ప్రపంచకప్లో రసవత్తరపూర్వక రంగం సిద్దమైంది. భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్ను ఈరోజు పాకిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో స్విట్జర్లాండ్, ఖతార్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్తో డ్రాగా ముగిసింది. హైతీ, స్కాట్లాండ్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

భక్తి గీతాల కార్యక్రమం వందన వింటున్నారు. ఇప్పుడు ఈ ఆస్తిక ప్రపంచంలో మనకున్న కోరికల వల్ల ఏమో, మరి ఏ క్షేత్రం చూసినా, అంటే భగవంతుడికి సంబంధించిన ఏ క్షేత్రం చూసినా ఎప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలోనే ఉంటూ ఉంటారు. అయితే ఇందులో నిజంగా ఆ స్వామిని చూడడానికి వెళ్ళేవారు ఎందరు? ఇంకా అలానే వాళ్ళ కోరికలు లేదా మాకు అది కావాలి ఇది కావాలి అని అడిగే వాళ్ళు ఎందరు? మరి దీని ప్రకారమే ముఖ్యంగా భక్తులు 4 రకాలు అని అంటారు. మరి అందులో ఆర్తులు మొదటివారు. వీళ్ళు ఎలా అంటే, ఆపదలో, కష్టాల్లో, సంకట స్థితుల్లో చిక్కుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి భగవంతుడు గుర్తొస్తారు. ఆర్తి అంటే బాధ లేదా కష్టం. సో ఆర్తులు అంటే వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ స్వామిని దర్శించి ఇట్లా నన్ను కష్టం గట్టెక్కించు, నువ్వే నాకు దిక్కు అని అడుగుతారు. ఈ కాలంలో అంటే ఈ కలికాలంలో ఎక్కువగా మనం చూసే భక్తుల్లో ఆర్తులే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా విజయం సాధించినప్పుడు అది నా టాలెంట్ లేదా నేను కష్టపడితే వచ్చింది అనుకుంటారు. కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎందుకు నాకే ఇలా అయింది అని అనుకుంటారు. ఆ సమయంలో భగవంతుడిని వెళ్ళి కోరుకుంటారు అండ్ వాళ్ళే ఆర్తులు. మరి ఇంకా మిగిలిన భక్తులు ఎలాంటి వారు, వారి స్వభావం ఏంటి తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఒక చక్కటి అయ్యప్ప స్వామి భక్తి గీతం విందాము.

భక్తి గీతాల కార్యక్రమం వందన వింటున్నారు. మరి భక్తిభావం అయితే అందరిలో ఉంటుంది, కానీ ఆ భక్తిభావం వెనుక ఉన్న అసలు కారణమే మన స్వభావాన్ని తెలియజేస్తుంది. మరి భక్తుల్లో మొదటివారు ఇందాక చెప్పాం కదా, ఆర్తులు. కేవలం కష్టాలున్నప్పుడు మాత్రమే ఆ స్వామి గుర్తొస్తారు. మరి రెండో రకం ఆర్థార్థులు. అంటే ఈ అర్థార్థులు ఏం చేస్తారు అంటే ప్రతినిత్యం ఆ దేవుణ్ణి స్మరిస్తారు, ఆ దేవాలయాలకు వెళ్ళడం, లేదా ఆ దేవుణ్ణి అంటే మనకన్నా మించి ఒక శక్తి ఉంది అని నమ్ముతాం కదా, వాళ్ళని ప్రతినిత్యం కొలుస్తారు. కానీ ప్రతినిత్యం కేవలం వాళ్ళ కోరికల కోసమే అడుగుతారు అంతే తప్ప సమస్త మానవాళికి కావాల్సింది లేదా లోకశాంతి కోసం ఏనాడు అడగరు. నాకు ఇది కావాలి అది కావాలి అంటే ఇందాక వాళ్ళు కేవలం కష్టం వచ్చినప్పుడు వెళ్తే, వీళ్ళు సంవత్సరం పొడుగునా వెళ్ళి వీళ్ళకి కావాల్సింది మాత్రమే అడుగుతారు. ఇక మూడో రకం వాళ్ళు జిజ్ఞాసులు. వీళ్ళు ఈ రెండు దశలు దాటి వచ్చి కేవలం ఈ భౌతిక సంపదల వల్లే మనకి ఈ సంతోషం అనేది ఉండదు, దీనికి మించినది ఏదో ఉంది అని చెప్పి ఆ తపనతోటి అది ఏంటి తెలుసుకోవాలి అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు. మరి ఇంకా తెలుసుకుందాం, అంతకన్నా ముందు ఒక చక్కటి క్రైస్తవ భక్తి గీతం విందాము.

భక్తి గీతాల కార్యక్రమం వందనాలో ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యనారాయణమూర్తి గురించిన చక్కటి పాట విన్నారు కదా. మరి ఈనాటి వందనాలో భక్తులు ఎన్ని రకాల వారో తెలుసుకుంటూ ఉన్నాం. ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, ఇక నాలుగో వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు జ్ఞానులు. మరి జ్ఞానులకి ఆ భగవతత్వం తెలుసుకుని నిత్యం ఆ భగవంతుడిని, అంటే ఎలా అయితే మనం చుట్టాలని వెళ్ళి పలకరిస్తామో ఎలా ఉన్నారు బాగున్నారని, అలా ఆ స్వామి పట్ల ఆ సంబంధం అనేది పెంచుకుంటారు. వీళ్ళే జ్ఞానులు. అయితే ఒకేసారి ఎవరు జ్ఞానులైపోరు, ఈ దశలన్నీ కూడా దాటి ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, చివరికి భగవంతుడు అంటే కేవలం మనం అడుగుకున్నది ఇచ్చేవాడు కాదు, కానీ ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఇంకా ప్రతి మనిషిలో కూడా భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు అని తెలియజేసే ఆ జ్ఞానం కోసం ప్రతినిత్యం మనం కొంత సమయానైనా వెచ్చించాలి. మరి అందుకు మనకి తోడ్పడేదే ఈ ఆధ్యాత్మిక మార్గం. మరి ఇది ఈనాటి వందన కార్యక్రమం. బద్రీనాథ్ చిత్రంలోని ఆ బద్రీనాథ్ క్షేత్రాన్ని వర్ణించే ఈ అద్భుతమైన పాటతోటి ఈనాటి వందన కార్యక్రమం ముగిద్దాము.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి మిగులు ఉన్న ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించే పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార కింద చేపట్టే చెక్డ్యాములు, ఇంకుడుగుంటలు, పంటకుంటలు, కాంటూర్ కందకాల పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధి నమూనాను పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే స్టార్టప్లు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలపై హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డుతో పాటు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల కారణంగా నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఎవరైతే థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖ పరంగా అవకతవకలు జరిగింటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
0: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని హరిచంద్రపురం వడ్డమాను గ్రామం

0: మాల్లో నిన్న నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. భూ సమీకరణ విధానంపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలకు ఈ సందర్భంగా మంత్రి సమాధానాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: ల్యాండ్ హోల్డింగ్ లో ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చామో ఆ మూడు గ్రామాల్లో 46.9% ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు త్వరలో ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ప్లాన్ చేస్తామన్నారు. దానికి యాక్చువల్ గా ఈ గ్రామాలను కూడా చేయమని యాక్చువల్ గా ఇక్కడ భాషను ప్రవీణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఇంతవరకు ల్యాండ్ తీసుకుంటే రీసర్వే ఒకటి, ఆ 22A కావచ్చు, ఇనామ్ కావచ్చు, వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేసి వీలైన తొందరలో కంప్లీట్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోట్లాది మంది యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధానమంత్రి ప్రోత్సాహంతో దేశంలో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది యువతను ఉద్యోగాలు అన్వేషించే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వారి నైపుణ్యాలతో దేశాన్ని వికసిత్ భారత్గా మార్చే పునాదిని వేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన నిన్న ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటివరకు అందిన 408 వినతుల్లో 318 వినతులను పరిష్కరించామని, మిగిలిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పరిశ్రమలు, డేటా సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయకుండా P4 పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటం మహిళలను మోసం చేయడమేనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు విడదల రజని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి ఆడబిడ్డ నిధి పథకాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఒక్కో మహిళకు 2 ఏళ్లకు 36,000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల మంది మహిళలకు 72,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం బాకీ పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, సమిశ్రగూడెం, అట్లపాడు, D3, పెండ్యాల గ్రామాల్లో నిన్న పర్యటించిన ఆయన 2వ విడత పల్లె పండుగ కార్యక్రమంలో నిర్మించిన పలు అంతర్గత రహదారులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల శరీరాన్ని కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్ స్టీనర్ జయంతి అయిన June 14 రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొలుసు

ఆనకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి

0: పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా.
0: కానీ అక్క కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఇది భారత ఆవిష్కరణలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించే ఒక ప్రతిష్టాత్మక వేదిక. సాంకేతికత, రక్షణ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక వ్యవహారాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని సమీక్షించడానికి ఇరుదేశాల నాయకులు ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. అలాగే కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు G7 సదస్సులో కూడా పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా స్లోవేకియాకు ప్రయాణమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరుదేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technology, cyber security, tourism and people-to-people contact.
0: వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలియజేశారు. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. మిత్రదేశాలు, భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే అమెరికా ఆర్థిక వ్యూహాత్మక ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని అన్నారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ గడ్కరీ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్టు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆదాయాన్ని అందుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని మిశ్రా అన్నారు.
2: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 నుండి 4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈరోజు రాజస్థాన్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. రానున్న 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కావడం ఆలస్యం అవడంతో 25 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ వన్డే మ్యాచ్ ఈ నెల 17వ తేదీన లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా

దశగా ఫ్రాన్స్ లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

సమయం 7:15. ఇప్పుడు వింటారు భగవద్గీత శ్లోక విశ్లేషణ, భగవద్గీత పారాయణం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 41వ శ్లోకం.

పరంతప. ఓ అర్జున, బ్రాహ్మణ బ్రాహ్మణుల యొక్కయు, క్షత్రియ విషాం క్షత్రియుల యొక్క, వైశ్యుల యొక్క, శూద్రాణాంచ శూద్రుల యొక్క కర్మాణి కర్మలు, స్వభావ పూర్వజన్మ సంస్కారం నుంచి ప్రభవైహి ఏర్పడినట్టి గుణైహి త్రిగుణాల చేత ప్రవిభక్తాని అనగా పంచబడినవి.

అర్జున, పూర్వజన్మ సంస్కారాలను బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో సత్వరజస్తమో గుణాల భేదం ఏర్పడుతూ ఉంటుంది. ఆ గుణాలే వారికి ఆయా కర్మలను పంచి ఇస్తూ ఉంటాయి. వేదసారమే స్మృతుల సారం, వేదస్మృతుల సారమే గీతాశాస్త్రం, దాని సారమే ఈ శ్లోకం నుంచి అధ్యాయం చివరి వరకు రాబోయే గ్రంథం. అందుకే భగవానుడు దీనిని నిదానంగా మెట్లు మెట్లుగా ముందుకు సాగించబోతున్నాడు. వాటిలో మొదటి మెట్టుగా చతుర్వర్ణ ధర్మానకు వెనకాలగల మూలసూత్రాలను 4 శ్లోకాలలో ఆయన ప్రస్తావిస్తున్నాడు. మొదటి శ్లోకంలో గుణాలు చేసే కర్మల పంపకాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. బ్రాహ్మణ క్షత్రియ విషూద్రాణ పరంతప

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
1: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
5: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

గుడ్ మార్నింగ్ ఆదాబ్ సలాం నమస్తే స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతీయ ఫిల్మ్ 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజల్ గనా. అండ్ ఎస్, స్టూడియోలో సమయం 7:22 విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం ది బ్రేక్ఫాస్ట్ షో కాఫీ టైంలోకి. సో కాఫీ టైంలో ఈరోజు ఎన్నో వండర్ఫుల్ థింగ్స్తో నేనైతే మీ ముందు సిద్ధంగా ఉన్నాను. బట్ కాఫీ టైం అయితే ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఆ తర్వాత ఏంటి ఆ విశేషాలు అవన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ యు నో వాట్, చాలామంది సండే ఈజ్ అ వీకెండ్ అంటారు, కానీ ద వీక్ స్టార్ట్స్ విత్ సండే. ఫస్ట్ డే ఈజ్ సండే. అండ్ ఈ సండే ఎంత పాజిటివ్ వైబ్స్తో ఉంటామో మనం, వీక్ అంతా కూడా అలానే గడుస్తుంది. సో ఇఫ్ నేను కనుక నేను చెప్పిందని డౌట్ ఉంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో సండే మనం ఎలా స్పెండ్ చేస్తామో అలానే మన వీక్ అంతా ఉంటుంది. బట్ ఎవ్రీబడి థింక్ ఇట్ ఐదర్ వే, బట్ అలా కాదు. సో అందుకే సండేని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ అప్పుడే ఆ వీక్ అంతా కూడా ఆ పాజిటివిటీని మనం క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ ఎస్, ఇంకా చాలా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ అయితే హరిహర వీరమల్లు ఫిల్మ్ నుంచి లవ్లీ ట్రాక్ స్టిచ్ ఇంటూ వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్చే హల్క్ నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన నామ కాఫీ టైమ్ లైన్. దిస్ ఈస్ యోర్ అజయ్ అల్క్నంద. 12 సంవత్సరాలు మన గౌరవనీయ భారత ప్రధాని మోడీ గారి పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఎన్నో, ఇంకా వాటి వల్ల మనం సాధించిన విజయాలు కూడా ఎన్నో. మరి వీటి కోసం ఆయన 12 సంవత్సరాలుగా చేసిన కృషి, నమ్మిన సిద్ధాంతం ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్. మరి ఈ 12 సంవత్సరాలు

అంశాల్లో ఎంతో అభివృద్ధిని చూసాం. ముఖ్యంగా నాకైతే ఎంతో అంటే ఎప్పుడు కూడా చాలామంది మా ఫ్రెండ్స్ ఇది ఫారిన్ కంపెనీ, ఇది ఫారిన్లోది అట్లా అంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఉండి వాళ్ళని పోగొడుతున్నామేంటి అన్న ఒక భావన ఉండేది. బట్ ఈ మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత గర్వంగా ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా అని నేను అప్పుడు ఎవరైతే పోస్ట్ కొట్టారో వాళ్ళందరికీ చెప్పగలుగుతాను. మరి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా C-295 తన టెస్ట్ ఫ్లైట్ ముగించుకుని మన ముందుకి రానుంది. సో ఏంటి అసలు ఈ C-295, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ ఈ బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ your RJ Altnanda.

సిరివెన్నెల గారు రాసిన ఈ పదాలు కేవలం పాటలు మాటలే కాదు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కూడా.

మరి సినిమాల్లో ఈ పాటలు ఇంత ఇన్స్పిరేషన్ ఇస్తే, ఇన్స్పిరేషన్ తీసుకుని వాటిని ఆచరణలో కూడా పెట్టి చూపించారు ఈ 12 సంవత్సరాలు మన గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. సో ఏంటి అసలు ఈ C-295? అంటే C-295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్గా చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన ఇండియాలో తయారైన మొదటి మిలిటరీ ఎయిర్క్రాఫ్టే C-295. 9,000 కేజీస్ కార్గో, అంటే అంత లగేజ్ ఒకేసారి తీసుకెళ్లొచ్చు, ఆర్ దానిలో 71 సోల్జర్స్ని క్యారీ చేసే కెపాసిటీ కూడా ఉంది C-295కి. అండ్ ఈ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కేవలం ఈ ట్రూప్స్ అంటే సోల్జర్స్ అండ్ అలానే కార్గో ట్రాన్స్పోర్ట్కి మాత్రమే కాదు, మెడికల్ ఎవాక్యుయేషన్ అంటే దీనిలో ఏకంగా 50కి పైగా స్ట్రెచ్చర్స్ కూడా పట్టే ప్లేస్ అది ఉంటుంది. అండ్ ఇంకా మారిటైమ్ పెట్రోలింగ్కి, పారాట్రూపింగ్కి వీటికి కూడా వినియోగించే ఫెసిలిటీ ఉండడం వల్లే ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. మరి ఇంత అద్భుతంగా ఇన్ని అడ్వాన్స్డ్ అంటే ఈ అడ్వాన్స్ ఫెసిలిటీస్ మనకి నిజంగా వార్ టైంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవన్నీ ఉన్న ఈ ఎయిర్క్రాఫ్ట్ మన ఇండియాలో తయారైంది అంటే వాహ్, అసలు ఆ ఫీలింగే మామూలుగా లేదు కదా. సో ఎస్, మరి C-295 గురించి ఇంకా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఫిలం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం స్టేడియం 2 వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయ్ అల్గన్ అండ్ మనమునము కాఫీ టైం ప్రోగ్రాంలో. సో ఎస్, మరి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి తొలి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ C-295 సో కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా, దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. మరి ఇటీవలే వడోదరలో మెయిడెన్ టెస్ట్ ఫ్లైట్ ఫినిష్ చేసుకుని ఇండియన్ ఏవియేషన్ అండ్ డిఫెన్స్లో ఒక చరిత్ర సృష్టించింది C-295. మన ఇండియన్ డిఫెన్స్ ఇకపైన మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఆధారంగానే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధం చేసుకోవడానికి ఇదే తొలి అడుగు అని చెప్పాలి. ఈ ప్రాజెక్ట్కి చాలామంది MSMEs అంటే ఈ స్మాల్ స్కేల్ అనే ఇండస్ట్రీస్ వారి నుంచి ఎంతోమంది ఎన్నో పార్ట్స్ అండ్ ఇంకా కాంపోనెంట్స్ సప్లై చేయడం అనేది మన గవర్నమెంట్ వారి మేక్ ఇన్ ఇండియా విజన్ అండ్ మిషన్ విజయానికి ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పాలి. సో నిజంగానే ఈ MSMEs గురించి కనుక మనం మాట్లాడితే, నిజంగా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎంతో మార్పు. ముఖ్యంగా యువతలో ఈ MSME మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అంటే వాళ్ళు కొత్తగా ఏదో ఒకటి ట్రై చేసి మాకు మేము స్వతంత్రంగా మా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాము అంటూ ముందుకు వస్తున్నారు. మరి మనం యువత కూడా ఈ మేక్ ఇన్ ఇండియాలో ఇంకా భాగమవ్వాలి అని కోరుకుంటూ ఆశిద్దాం. అండ్ మన గోల్స్ ఎప్పుడు కూడా ఆకాశమే హద్దులా ఉండేలా చూసుకుందాం. అండ్ యస్ ఫ్రెండ్స్, ఆకాశమే నీ హద్దురా ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్, మరి మన C-295 ఇండియాస్ ఫస్ట్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ విజయవంతంగా త్వరలోనే అంటే లైక్ మెయిడెన్ టెస్ట్ ఫ్లైట్ ఫినిష్ అయిపోయింది కాబట్టి లాంచ్ అవబోతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ లవ్లీ ట్రాక్ వినేద్దాం. స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్ కింద మనము ఉన్నాము కఫీ టైం ప్రోగ్రాంలో. గేమ్ చేంజర్ పుష్ప, దేవరా, బ్రహ్మాస్త్ర, పద్మావత్, డీజే, ఏబిసిడి, ఇలా ఎన్నో చిత్రాలలో పాటలకి తన స్టైల్ ఆఫ్ కొరియోగ్రఫీతో అలరించి హీరో హీరోయిన్తో మాత్రమే కాదు ఆడియన్స్తో కూడా స్టెప్స్ వేయించిన డాన్స్ డైరెక్టర్ గణేష్ ఆచార్య. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న గణేష్ ఆచార్య మరిన్ని అవార్డ్స్ అలానే సక్సెస్ అందుకోవాలి, ఇంకా మన తెలుగులో ఎన్నో ఫిల్మ్స్కి కొరియోగ్రఫీ అందించాలి అని కోరుకుంటూ మరి ఆయన బర్త్డే సందర్భంగా పుష్ప ఫిల్మ్లోని ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం స్టే ట్యూన్డ్.

సో ఎస్, పుష్పలో ఈ పాటలోని ఎస్పెషల్లీ ఈ హుక్ స్టెప్ ఎంత ఫేమస్ అయిపోయిందో తెలిసిందే కదా. నాట్ ఓన్లీ ఇండియా, అంటే పాన్ ఇండియా కాదు, సో పాన్ వరల్డ్ అనే చెప్పచ్చు. అన్ని చోట్ల అన్ని భాషల్లో కూడా ఈ హుక్ స్టెప్ని ఎంతగా చేశారో అంటే ఆ రీల్స్ వాటిలో ఎన్ఎస్ మరి అది కొరియోగ్రఫీ చేసింది మన డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య. చీర కట్టగానే తెలుగు అమ్మాయిలా కనిపిస్తారు మన హీరోయిన్స్ అంతా, కానీ అందులో మన తెలుగు అమ్మాయిలు చాలా అరుదు అనే చెప్పాలి. మరి వారిలో ఒకరే మన తెలుగు పిల్ల బిందు మాధవి. 14 జూన్ 1986 మదనపల్లిలో జన్మించిన బిందు మాధవి తన స్టడీస్ పూర్తి చేసుకుని సినిమాల మీద మక్కువతోటి యాడ్ షూట్స్లో కూడా అంటే లైక్ ఛాన్సెస్ వచ్చినప్పుడు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అలా తన యాడ్ షూట్ చూసి సినిమాల్లో హీరోయిన్గా నటించే ఛాన్స్ ఇచ్చారు మన డైరెక్టర్ శేఖర్ కమలా. అలా వెండితరికి ఆవకాయ బిర్యానీ ఫిలిం ద్వారా 2008లో మన ముందుకొచ్చారు బిందు మాధవి. అండ్ ఈ ఫిలిం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత తమిళ తెలుగు చిత్రాల్లో కూడా నటించి మనల్ని అలరిస్తున్నారు హీరోయిన్ బిందు మాధవి. మరి కొంత గ్యాప్ తర్వాత

0: మళ్ళీ మన తెలుగులో రీసెంట్గా దండోరా ఫిలిం ద్వారా మన ముందుకు వచ్చారు. సో ఈసారి అయితే బ్రేక్ రాకుండా, అంటే మన తెలుగు అమ్మాయి తెలుగులో నటించిపోతే ఎలా చెప్పండి, తెలుగులో కూడా మంచి ఫిల్మ్స్ అండ్ మంచి రోల్స్ చేయాలి, మనల్ని అల్లించాలి అని ఆశిస్తూ ఇది మరి ఈనాటి కాఫీ టైం. స్టూడియోలో టైం అయితే 8:00, మరి ప్రతి మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. బెంగళూరు సమీపంలోని చింతామణి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళుతున్న ఉదయగిరిడిపోకు చెందిన బస్సు ఈ తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన 10 మందిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరాన్తో ఈరోజు శాంతి ఒప్పందం కుదుర్చుకోనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సంతకాలు కూడా జరుగుతాయని వెల్లడించారు. యుద్ధం ముగియనుందంటూ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా నాశనం చేస్తామని తెలిపారు. అంతకుముందు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదరుందని ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం ఆచితూచి స్పందిస్తోంది, చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం అమెరికా వైఖరిని బట్టి ఉంటుందని పేర్కొంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రపంచ నగరాల సదస్సు వరల్డ్ సిటీ సమ్మిట్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, పలువురు మంత్రులు రాజధాని అమరావతి 2వ దశకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సుర్బానా జురాంగ్ ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఈరోజు ఉదయం 11:35 బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్తారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల వృద్ధి, ఆదాయం పెరుగుదలలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. 2014-15లో విజయవాడ విమానాశ్రయం నుంచి 2.33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా 2025-26 నాటికి ఆ సంఖ్య 14.11 లక్షలకు పెరిగి 504.12% నమోదైంది. ఆదాయం పెరుగుదలలోనూ గణమైన వృద్ధి కనిపించింది. 2014-15లో 5.98 కోట్ల వార్షిక ఆదాయం ఉండగా 2025-26 నాటికి 87.97 కోట్లకు చేరింది. బీహార్కు చెందిన 3 విలక్షణ సంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ లభించింది. నలందాకు చెందిన 52 బూటి చీరలు, వస్త్రాలు, గయాజీ కళాకారుల పత్రకట్టి శిల్పాలు, భోజ్పూర్ పీడియా పెయింటింగ్లకు ఈ ప్రత్యేక గౌరవం దక్కింది. మహిళల T20 ప్రపంచకప్లో రసవత్తరపూర్వక రంగం సిద్ధమైంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ను ఈరోజు పాకిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 3:30 జరిగే మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో స్విట్జర్లాండ్ ఖతర్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఫీఫా ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్స్లో ఒకటైన బ్రెజిల్ను గత వరల్డ్ కప్లో సంచలన ప్రదర్శనతో సెమీస్కు చేరిన ఆఫ్రికా జట్టు అయిన మొరాకో నిలువరించింది. గ్రూప్ సిలో భాగంగా జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రేడియో అండ్ మనమునం. గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఓ మరి అబ్బాయిలేమో పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ కోసం, ఆడవాళ్ళేమో గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ కోసం, మరి పిల్లలేమో ట్రాఫిక్ ఎలా ఉందో చెప్పు మేము బయటకు వెళ్ళాలి అని చెప్పి సో ఇంట్లో 10 వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, ఈ వెయిటింగ్ని ఇంకొక 5 నిమిషాలు కొనసాగించండి, బికాస్ ఒక లవ్లీ ట్రాక్తో ముందైతే గుడ్ మార్నింగ్ విజయవాడ స్టార్ట్ చేసేద్దాం. ఆ తర్వాత ఈ అప్డేట్స్తో పాటు మరి ఈ రోజు ఒక స్పెషల్ డే కూడా ఉంది. మరి ఆ డే చిన్నపిల్లలకేమో నచ్చదు, పెద్దవాళ్ళకేమో నచ్చుతుంది, ఏంటా అది అని ఆలోచిస్తూ ఉండండి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో మీతో షేర్ చేస్తాను. బట్ రైట్ నౌ మన తెలుగు అమ్మాయి బిందు మాధవి నటించిన చిత్రం ఆవకాయ బిర్యానీ ఫిలింలోంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేడియండు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 and this is your RJ Alknanda.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ జయల్కుంద అండ్ మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడ. సో వీరుడైనా అంటూ బైక్ మీదో లేదో ఆటోలోనే మీ వీరుడు రావాలి అంటే ముందు పెట్రోల్ డీజిల్ కొట్టించాలి కదా. సో పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీ అందరి కోసం. సో పెట్రోల్ వచ్చి లీటర్ 117.48 రూపీస్ మన విజయవాడలో ఈరోజు 117.45 రూపాయలు పర్ లీటర్ అండ్ డీజిల్ వచ్చి 105.15 రూపాయలు 105.15 రూపీస్. సో ఎస్ మరి ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం ఆచార్య ఫిలిం నుంచి. ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం బోల్డ్ అని అప్డేట్స్ స్టే ట్యూన్డ్.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా, ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్ కింద అండ్ మన నేమ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, మరి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ విషయానికి వస్తే మన విజయవాడలో గ్రామ్ బంగారం వచ్చి 24 క్యారెట్ గోల్డ్ 14,859 రూపీస్, 14,859 రూపాయలు. అండ్ 22 క్యారెట్ గోల్డ్ గ్రామ్ 13,621, 13,621 రూపీస్ పర్ గ్రామ్. అండ్ ఇంకా వెండి విషయానికి వస్తే గ్రామ్ 270 రూపాయలు. సో ఇదన్నమాట విషయం. సో ఎస్ ఫ్రెండ్స్, మరి దీన్ని బట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. దేనికి అంటారా, మరి సేవింగ్స్ లేకపోతే తప్ప వెండి బంగారం కొనలేము. వెండి బంగారం అనే కాదు, ఏదన్నా కానీ ఒక ప్లాన్, ఒక బడ్జెట్, ఒక గోల్ పెట్టుకుంటేనే అవుతుంది. హఠాత్తుగా ఇంత ఇంత పెట్టి మనం ఏది కూడా ప్లాన్ చేసుకోలేం కాబట్టి, సో ముందు నుంచే ఓకే ఇంత కావాలి, ఎంత సేవ్ చేయాలి, మంత్లీ ఎంత సేవ్ చేయాలి అని ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఏదన్నా సరే మనం అచీవ్ చేయొచ్చు. అంటే లైక్ అది స్టడీస్ వైజ్ ఆర్ ఇలాంటి ఫైనాన్షియల్ థింగ్స్ ఏదన్నా. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే బంగారం 24 క్యారెట్ గోల్డ్, సో ట్యాగ్ లైన్ అనమాట బంగారం ఫిలిం కింద. అదేంటో మరి నాకు ఈ ట్యాగ్ లైన్స్ అంటే అబ్సెషన్. ఆ సినిమా టైటిల్ కింద ఉన్న ట్యాగ్ లైన్ చూడగానే అరే సినిమాలో స్టోరీ అంతా ఒక్క లైన్లో తెలిసిపోతుందా అని నాకు డౌట్ ఉండేది. బట్ ఎస్, డైరెక్టర్స్ అన్ని కోట్లు పెట్టి ఫిలిం తీస్తున్నారు అంటే ఆ ట్యాగ్ లైన్ గురించి కూడా ఎంత ఆలోచిస్తారో వాళ్ళ క్రియేటివ్ టీమ్ కదా. సో ఎస్, మరి బంగారం 24 క్యారెట్ గోల్డ్ అంటే అలాంటి హీరో అనమాట, అలాంటి క్యారెక్టర్ హీరోది ఈ చిత్రంలో. సో ఎస్, మరి ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత ఇంకా తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, గుమ్ము దులిపేస్తాడో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరు వింటున్నారు వివేద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. అండ్ ఎస్, గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఆల్రెడీ గోల్డ్, సిల్వర్, పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ అయితే తెలుసుకున్నాం. మరి అసలు ఇదంతా బాగానే ఉంది, పెట్రోల్తో మేము సిద్ధంగా ఉంటాం, కానీ ఆ తర్వాత ఎక్కడికి, మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అసలు ఎట్లా ఉండిపోతుంది వాతావరణం చెప్పాలి కదా అన్నారా. వస్తున్నాను అక్కడికే వస్తున్నాను. అండ్ ఒక గుడ్ న్యూస్తో వస్తున్నాను, బికాస్ ఈరోజు అయితే మ్యాక్సిమం టెంపరేచర్స్ మనకి 34 to 35 డిగ్రీస్ మధ్యన మాత్రమే ఉండిపోతున్నాయి. సో కొంచెం ఒక ఊరట అని. అండ్ అలానే మనకి కొంచెం వర్షం కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఎండకైనా వానకైనా మనకి ఒక చిన్న అంబ్రెల్లా ఎప్పుడెక్కడికి బయటకు వెళ్ళినా మీ బ్యాగ్లో పెట్టేసుకుంటే దాన్ని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. ఏమంటారు ఎన్ఎస్, మరి మినిమం టెంపరేచర్ వచ్చి 26 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈరోజు మన విజయవాడలో ఉండబోతుంది. ఎన్ఎస్, ట్రాఫిక్ విషయానికి వస్తే మరి ఇంత చల్లగా ఉంటే ఇంకా మేము ఏమైనా ఇంట్లో రేడియోలో వింటున్నాం అనుకున్నావా? కాదు, మేము కార్లో వెళ్తూ మేము కార్లో వింటున్నాము ఎఫ్ఎం. ఆల్రెడీ మేము రోడ్ మీద ఉన్నామమ్మా అనుకుంటున్నారా? అర్థమైంది నాకు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ జామ్, మనకి అంటే హెవీ ట్రాఫిక్ చాలా చోట్ల కనిపిస్తుంది కాబట్టి. అండ్ ఎస్, యాజ్ ఆల్వేస్ ది బిజీయెస్ట్ ప్లేస్ ఐ థింక్ ఇన్ విజయవాడ మనకి ఆ బెన్ సర్కిల్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది ఆల్రెడీ. సో హెవీ ట్రాఫిక్ అండ్ ఇంకా పట్టమట ఏరియాలో కూడా ట్రాఫిక్, ఇంకా మనకి మార్కెట్ దగ్గర కూడా మనకి చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ ఇంకా దుర్గా టెంపుల్ దాటిన తర్వాత అటువైపు మనం భవానీపురం అటు వెళ్ళే రూట్లో కూడా చాలా ట్రాఫిక్ కనిపిస్తుంది. అండ్ ఇంకా స్క్రూ బ్రిడ్జ్ ఏరియాలో ఇంకా గుంటూరు వెళ్ళే హైవే దగ్గర, సో ఇటువైపు ప్రస్తుతానికైతే ఇక్కడంతా ఫుల్ హెవీ ట్రాఫిక్ కనిపిస్తుంది. సో ఎవరైనా ప్రోగ్రామ్స్, ఫిల్మ్స్ ఇట్లాంటివి పెట్టుకుంటే మాత్రం కొంచెం ముందుగానే స్టార్ట్ అవ్వండి. సో అసలే చాలా ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి. అండ్ అలానే వీకెండ్ అనకూడదు, వీక్ డే అని చెప్పాను కదా. సో ఎస్, సండే ఈజ్ ద స్టార్టింగ్ డే. ప్లాన్ చేసుకునే వాళ్ళు ఆన్ టైం వెళ్ళాలంటే కాస్త ముందుగానే వెళ్ళండి. అండ్ ఎస్, ఆ ఫిల్మ్ డీటెయిల్స్ అవి అయితే నేను చెప్పట్లేదు, బికాస్ ఆల్రెడీ విన్నారు కదా. మరి సినిమా కబుర్లో నెక్స్ట్ రోజే ఆర్జీ అయితే మీకు ఈ అప్డేట్స్ గురించి చెప్పేస్తారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఇలా మార్నింగ్ 8:30కి కూల్ క్లైమేట్లో చక్కగా కాఫీ తాగి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రెట్రో ట్రాక్, అంటే ఒక అద్భుతమైన పాట వింటే ఆహా, నువ్వు చెప్తేనే మాకు ఎంతో ఆనందంగా ఉంది అనుకుంటున్నారా? సో ఎస్, మరి ఆ ఫీలింగ్ మీకు ఇప్పుడైతే ఏమాత్రం లేచకుండా ఇవ్వతాను. ఒక రెట్రో ట్రాక్ మీ అందరి కోసం తోడికోడలు ఫిలిం నుంచి వినిపించబోతున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం విన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, లవ్లీ ట్రాక్ అయితే విన్నారు కదా. నిజంగానే ఆ ఓల్డ్ సాంగ్స్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది, అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. సో విన్నారు కదా, తోడికోడల్లో ఆ పాటలో బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ అలానే బ్యూటిఫుల్ లిరిక్స్, అండ్ ఈ పాట వింటుంటే అలా కళ్ళ ముందు మొత్తం ఆ ఫిలింలో సీన్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి ఇందాక ఒకటి అడిగాను అంటే దాని గురించి చెప్పబోతున్నాను అన్నాను. అదేంటి అంటే చిన్నపిల్లలకి అసలు ఇది ఇష్టం ఉండదు, పెద్దవాళ్ళకేమో రే ఇది ఎందుకు చేయట్లేదు అని చిన్నపిల్లలు అంటారు అన్నాను. నేను ఏంటో అది ఆలోచిస్తూ ఉండండి అన్నారు కదా. అయితే మేము అసలు బంగారం వెండి ధరలో పడికి దాని గురించే మర్చిపోయాం అనుకుంటారా? ఓకే ఓకే, అక్కడికైతే వచ్చేస్తున్నాను. బట్ అంతకన్నా ముందు ఒక లవ్లీ కోట్. పీపుల్ ఆఫెన్ సే దట్ మోటివేషన్ డజంట్ లాస్ట్, వెల్ నైదర్ డస్ బాథింగ్. దట్స్ వై వి రికమెండ్ ఇట్ డైలీ అని చెప్పి జిగ్ జిగ్లర్. సో హూ ఇస్ ద జిగ్ జిగ్లర్ అంటే ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్ అన్నమాట. అయితే ఇంతకీ ఆయన చెప్పింది ఒక్కసారి తెలుగులో ఏమన్నారో కూడా తెలుసుకుందాం. చాలామంది అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్లు అవి వచ్చేసాక పొద్దున్నే ఒక మోటివేషన్ మెసేజ్ పంపిస్తారు కదా. వాస్తవానికి వాటిని చదివి పాటిస్తే దాన్ని అసలు మళ్ళీ నెక్స్ట్ డే పంపించాల్సిన అవసరమే ఉండదు. ఈ పాటికి మనం అందరం మారిపోయి ఉండాలి కదా. కానీ ఆ మోటివేషన్ అనేది ఎక్కువ రోజులు ఎక్కువ సేపు ఉండదు అని చెప్పి ఆయన అంటారు. అండ్ అలానే మనం చేసే స్నానం కూడా. సో అందుకని చెప్పి వి రికమెండ్ ఇట్ డైలీ. సో డైలీ మోటివేషన్ అండ్ ఇన్నాళ్ళే రోజు స్నానం కూడా చేయండి రా బాబు అని చెప్పి జిగ్ జిగ్లర్ చెప్తూ ఉన్న ఈ కొటేషన్ అనమాట. ఎస్, ఇట్ ఈస్ ఫన్నీ, బట్ దానిలో ఎంతో అంతరార్థం అయితే ఉంది. అయితే మోటివేషన్ ఇవ్వడానికి మా ఆర్జెస్ రోజు కాఫీ టైం నుంచి మీకు గుడ్ మార్నింగ్ విజయవాడ వరకు కూడా బోల్డ్ అంత మోటివేషన్ ఇస్తాం. మరి అయితే ఆ రెండో పార్ట్ స్నానం విషయానికి వస్తే, సో దాని గురించే ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. సో ఏంటా అది, అదంతా మీతో షేర్ చేసేస్తాను. బట్ అంతకన్నా ముందు ఒక మోటివేషనల్ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద ఫిల్మ్ సన్ ఆఫ్ సత్యమూర్తి. అయితే పాట విందాం, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహోత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం అభివృద్ధి.

సో ఎస్, సచ్ ఏ బ్యూటిఫుల్ ట్రాక్ కదా. ఈరోజు అసలు మార్నింగ్ నుంచి ఏ పాట విన్నా కూడా నాకు ఎంతో మోటివేషనల్గా అనిపిస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, మరి ఆటలో కానీ, అంటే నిజంగా ఈజీగా వచ్చే సక్సెస్ కోసం కాదు, కష్టపడే వచ్చే ఆ సక్సెస్ కోసం అందరూ వెయిట్ చేయాలి. అప్పుడే కదా లైఫ్ ఛాలెంజింగ్ అండ్ అట్ ది సేమ్ టైం ఎక్సైటింగ్గా ఉంటుంది.

ఎనీవేస్, మరి ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ కొటేషన్లో చెప్పినట్టు రెండూ కూడా ఎంతో అవసరమైనవే కదా. అయితే ఇందాక చెప్పినట్టు మోటివేషన్ ఇవ్వడానికి జిగ్లర్ లాంటి స్పీకర్స్ అండ్ ఇంకా మా ఆర్జేస్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆ రెండోది, అది మాత్రం మనం ఎవరికి వాళ్ళు సెల్ఫ్ హైజీన్ పాటించాల్సిందే కదా. మరి అది గుర్తు చేయడానికే జూన్ 14th ఇంటర్నేషనల్ బాత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి బాత్ డేనా, అసలు స్నానం చేయడానికి కూడా గుర్తు చేయడం ఏంటి, అసలు దీనికి కూడా ఒక ఇంటర్నేషనల్ డే ఉందా అని చెప్పి అవాక్కయ్యారా? ఎస్. మరి దీని వెనక ఉన్న ఆ చరిత్ర ఏంటి, అసలు ఇంటర్నేషనల్ బాత్ డే ఏం చెప్పాలనుకుంటుంది, ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. బట్ అంతకన్నా ముందు, మరి ఇక్కడ చిన్నపిల్ల ఇంత క్యూట్గా, ఇంత స్వీట్గా, ఇంత డిసిప్లిన్డ్గా ఉన్నప్పుడు మనం కూడా ఇట్లానే ఉండాలి కదా. ఎస్ అండ్, ఇందాక అన్నాను కదా పిల్లలకి ఇష్టం లేనిది పెద్దవాళ్ళు రే చేయరా అనేది స్నానం. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళతో స్నానం చేయించడానికి పాపం పేరెంట్స్, అదే అమ్మలు ఎంత కష్టపడి ఉంటారో, ఐ కెన్ ఫీల్ ఇట్. ఎన్ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం లిటిల్ సోల్జర్స్ ఫిల్మ్ నుంచి ఈ క్యూట్ అండ్ స్వీట్ యాక్ట్ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయ్ అల్క్నందా.

0: పేరే రామ. దీన్ని బాగా తొందామా?
1: ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా?
0: దీనికి నీరసం రాదా?
1: దీంతో మాట్లాడను,
0: దీంతో ఆట్లాడను.
1: ఇదో సైతాన్,
0: ఇదో తూఫాన్,
2: ఇదో నా బంగారు పాపా.

0: रशिया का जनसंख्या कितना है बताओ?
1: 14 करोड़ जितनी। बहुत बड़ा नंबर है ना? पर बड़ा नंबर तो ये है कि भारत में लगभग इतने ही घरों में लगे हैं नल पिछले 12 सालों में। 16 करोड़ घरों में हर दिन हर मौसम आता है नल से निर्मल जल, जिससे करोड़ों महिलाओं को पानी ढोने से तो मुक्ति मिली ही साथ गाँव में जल व्यवस्थापन की शक्ति भी मिली।
2: जल जीवन मिशन का विजन सिर्फ लोगों तक पानी पहुंचाने का ही नहीं है, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का उसका भी एक बहुत बड़ा मूवमेंट है। ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. అండ్ ఎస్, ఈరోజు ఇంటర్నేషనల్ బర్త్డే. సో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అందరికీ గుర్తుందా? ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్లో ఆ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఎంత ముఖ్యమైందో మనందరికీ తెలుసు. అసలు ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అదే అదే, మీకు తెలిసిన ఆ యురేకా స్టోరీనే. సో కింగ్ హీరో ఆఫ్ సర్క్యూస్, తన కిరీటంలో బంగారం మాత్రమే ఉందా లేదా కల్తీ జరిగిందా అని ఆర్కిమిడిస్ని కనిపెట్టమన్న కథ గుర్తుందా? మరి అది ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి స్నానం చేస్తూ బాత్ టబ్లో దిగిన ఆర్కిమిడిస్కి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అండ్ ఎస్, అదే బయాన్సీ. అండ్ దాని నుంచి వచ్చిందే ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. అయితే అసలు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్కి ఇంటర్నేషనల్ ఈ బాతింగ్ డేకి లింక్ ఏంటి అని అనుకుంటున్నారా? సో లింక్ ఏంటి అంటే, మరి ఆర్కిమిడిస్ ఆ బాత్ టబ్లో జలకాలాడుతూ యురేకా అంటూ రాజు ఇచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టిన రోజునే మనం ఇంటర్నేషనల్ బాత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. చిన్నతనంలో అమ్మ చక్కగా నలుగు పెట్టి స్నానం చేయించేది, అందుకే హాయిగా ఆడుకునేవాళ్ళం, బజ్జునేవాళ్ళం. మరి ఆ తర్వాత రాను రాను ప్రశాంతంగా రిలాక్సేషన్ కోసం మనం చేయాల్సిన ఈ స్నానం కూడా ఏదో హడావిడి హడావిడిగా లేదా అక్కడ కూడా ఫోన్ పట్టుకుని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. మరి అలా అవ్వకూడదు, స్నానం చేయండి రా, అది సెల్ఫ్ హైజీన్ కోసం. సో శుభ్రంగా స్నానం చేయండి, డీవియేషన్స్ లేకుండా రిలాక్స్ అవ్వండి, మైండ్ ప్రశాంతంగా పెట్టుకోండి అని చెప్పడానికే ఈ ఇంటర్నేషనల్ బాత్ డే అనేది స్టార్ట్ చేశారు. సో అర్థమైందిగా, మరి ఆర్కిమిడిస్కి అంత కాన్సన్ట్రేటెడ్గా ఆర్ అంత రిలాక్స్ స్టేట్లో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో తనకి ఆ ఆన్సర్ ఆర్ సొల్యూషన్ అనేది తట్టింది. బట్ మనం ఫోన్ పట్టుకుని లోపలికి వెళ్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫోన్ వాడకమే మంచిది కాదు. అలాంటిది ఇట్లా బాత్రూంలో కూడా ఫోన్లు తీసుకునే వాళ్ళని చూస్తే అరే ఏంట్రా అసలు ఏంట్రా ఏం జరుగుతుందో ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది. ఎస్, ఎవరికైతే అలవాటు ఉంటే దాన్ని మానుకోండి అని చేసి ఇంకా తెలుసుకుందాం. బట్ అందుకన్నా ముందు యురేకా అనగానే ఏ పాట గుర్తొచ్చింది మీకు? ఎస్, నాకు కూడా ఈ పాట గుర్తొచ్చింది. మరి చిరు గారు యురేకా.

సో ఎస్, మరి యురేకా అని చెప్పి ఇట్లా హీరో హీరోయిన్ పాడుకునే యురేకా కాదు, మరి ఈ ఇంటర్నేషనల్ బర్త్డే వెనుక ఉన్న ఆ యురేకా స్టోరీ గుర్తుంది కదా. Yes, it's about Archimedes' principle. So personal hygiene, self-care, mental relaxation. Ila, enno things ki manaki gurtu chesede ee bathing day. సో 2016 నుంచి దీన్ని అయితే నిర్వహిస్తున్నారు. పాదాల సంరక్షణ అండ్ ఇంకా రోజ్ వాటర్ ఆర్ అరోమా సాల్ట్స్తో స్నానం చేయడం అండ్ ముఖ్యంగా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా సెల్ఫ్ కేర్ అండ్ పీస్ఫుల్గా ఉండడం, ఇలా మనల్ని రిజనరేట్ చేసే విధంగా మన బాత్ ఉండాలి అని గుర్తు చేసేదే ఈ స్పెషల్ డే. సో ఎస్, హడావుడిగా కాకుండా జస్ట్ స్లో డౌన్ అండ్ హ్యావ్ అ కూల్ రిలాక్సింగ్ బాత్. అండ్ ఇది మరి ఇంటర్నేషనల్ బర్త్డే వెనుక ఉన్న కథ. సేస్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం అయితే 9:00, మరి మీకోసం అయితే వస్తున్నాయి FM న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లాప్రగడ. బెంగళూరు సమీపంలోని చింతామణి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఉదయగిరిడిపోకు చెందిన బస్సు ఈ తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన 10 మందిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరాన్తో ఈరోజు శాంతి ఒప్పందం కుదుర్చుకోనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సంతకాలు కూడా జరుగుతాయని వెల్లడించారు. యుద్ధం ముగియనుందంటూ కీలక ప్రకటన చేశారు. అంతకుముందు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదరనుందని ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం దీనిపై ఆచితూచి స్పందిస్తోంది. చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం అమెరికా వైఖరిని బట్టి ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం 11:35 బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ బయలుదేరతారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల వృద్ధి, ఆదాయం పెరుగుదలలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2014-15 విజయవాడ విమానాశ్రయం నుంచి 2.33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా 2025-26 నాటికి ఆ సంఖ్య 14.11 లక్షలకు పెరిగి 504.12% వృద్ధిని నమోదు చేసింది. ఆదాయం పెరుగుదలలోనూ గణనీయమైనటువంటి వృద్ధి కనిపించింది. 2014-15 5.98 కోట్ల ఉన్న వార్షిక ఆదాయం 25-26 నాటికి 87.97 కోట్లకు చేరింది. యోగా అభ్యాసం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిలివాడ గ్రామంలోని అంకన్న చెరువు వద్ద థిమాటిక్ యోగా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో పీవీ సింధు 20-22, 12-21 జపాన్ క్రీడాకారిణి అకానే యమగుచి చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల టీ20 ప్రపంచకప్లో రసవత్తరపూరుకు రంగం సిద్ధమైంది. భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్లో ఈరోజు పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 3:30 జరిగే మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ జట్టు బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో స్విట్జర్లాండ్ ఖతార్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఫీఫా వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్స్లో ఒకటైన బ్రెజిల్ను గత ప్రపంచకప్లో సంచలన ప్రదర్శనతో సెమీస్కు చేరిన ఆఫ్రికా జట్టు అయిన మొరాకో నిలువరించింది. గ్రూప్ సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు చిరో గోల్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఎంత టైం, బికాజ్ మన బిజీ బిజీ లైఫ్లో మనం ఉంటున్నాం కాబట్టి. అసలు ఇంత టైం ఉంటే ఇంటర్నేషనల్ బర్త్డే ఎందుకు స్టార్ట్ చేస్తారు చెప్పండి. అండ్ ఎస్, ఇదైతే ఒక సినిమాటిక్ యూనివర్స్లో అలా అట్రాక్టివ్గా ఉండడానికి చూపించారు, బట్ బాత్ రియలీ మ్యాటర్స్. ఎస్, అందుకని చెప్పి రిలాక్స్డ్ మోడ్లో కూల్ కూల్గా ఆ బాత్, అంటే రోజుకి ఒకసారి అయినా చక్కగా స్నానం చేయండి స్వామి అని చెప్పి ఈ ఇంటర్నేషనల్ బర్త్డే స్టార్ట్ చేశారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు జోరుగా హుషారుగాలో ఏం తెలుసుకోబోతున్నాం తెలుసుకుందాం, బట్ స్టే ట్యూన్డ్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అర్చే అల్నంద. మనకు కావలసిన వారికి ఏమైనైతే అస్సలు తట్టుకోలేం కదా. మరి మన వాళ్ళకి సర్జరీ సమయంలో లేదా ఇక ఏ ఇతర కారణాల వల్లైనా బ్లడ్ అవసరం అని తెలిస్తే ఆ టెన్షన్ అంతా ఇంత కాదు. మరి సినిమాల్లో చూపించినట్టు డాక్టర్ నా రక్తం తీసుకోండి అన్న డైలాగ్స్ రీల్ లైఫ్కే పరిమితం. రియల్ లైఫ్లో అసలు మనం బ్లడ్ డొనేట్ చేయాలి అంటే అది ఏ గ్రూప్ అండ్ డొనేట్ చేసే వాళ్ళ బ్లడ్తో మ్యాచ్ అయిందా లేదా, ఇంకా ఇలా చూసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. సో నా బ్లడ్ మ్యాచ్ అయితే తీసేసుకోండి అంటాం, కానీ దాని వెనుక కథ చాలా ఉంది. మరి అందుకే వీటిపైన అవగాహన కల్పించడానికి జూన్14 వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఈ నెక్స్ట్ 1 అవర్ పాటు అసలు ఈ బ్లడ్ డోనర్ డే ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారు అండ్ అసలు బ్లడ్ డొనేషన్ గురించి చాలా అపోహలు మనలో ఉంటాయి. అంటే టాటూ వేయించుకున్నప్పుడు బ్లడ్ ఇవ్వచ్చా, షుగర్ ఉన్నవాళ్ళు బ్లడ్ ఇవ్వచ్చా, బ్లడ్ ఇస్తే నీర్స్ పడిపోతాం, సో ఇట్లా ఏవేవో అనుకుంటారు. సో డాక్టర్స్ చెప్పినవి తప్ప పక్కింటి వాళ్ళు ఆర్ ఎవరో చెప్పినవి అందరూ వింటూ ఉంటారు. అయితే వినొచ్చు, తప్పులేదు, కానీ దానిలో నిజం ఎంత ఉందో తెలుసుకోవాలి అంటే మాత్రం మీరు డాక్టర్స్నే కదా అడగాలి. సో యస్ ఫ్రెండ్స్, మరి వాటన్నిటి గురించి నేనైతే మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా. సో ఫస్ట్ అయితే ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం డెకాయిట్. సో ఇందాక చెప్పాను కదా డాక్టర్ నా రక్తం తీసుకోండి, ఎంత కావాలంటే అంత, ముందు ప్రాణాలు కాపాడండి అన్న డైలాగ్ ఫిలిమ్స్లో వింటూ ఉంటాం, రైట్? కానీ ఇక్కడ ఈ సినిమాలో మన హీరో గారు బ్లడ్ ఏంటి, నా గుండె తీసి ఆ అమ్మాయికి ఇచ్చేసేయండి, తన మీద చచ్చేంత ప్రేమ నాకు అని చెప్పారు. అండ్ ఎస్, దట్ ఈజ్ నన్ అదర్ దాన్ డెకాయిట్ ఫిలిమ్స్. డెకాయిట్ ఫిలింలోని ఈ లవ్లీ ట్రాక్ మీ అందరికోసం. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్కనంద.
1: మోసం అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించినానా? మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే చెప్పనే లేదు. జూలియట్.
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: మళ్ళీనా?
1: మళ్ళీ
2: అమ్మా అన్న, ఇప్పుడు నువ్వు కూడా.
3: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ రేడియో అల్కిందా. అండ్ ఎస్, మరి ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే. సో విన్నారు కదా గ్యాంగ్ లీడర్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ హైనా హైనా అంటూ. అలా మన కోసం తప్పించే ఒక ఫ్యామిలీ ఉంటుంది, మరి ఆ ఫ్యామిలీ మనకి బాగాలేదు అన్నప్పుడు సర్జరీ టైంలో బ్లడ్ అవసరమా అని పడే టెన్షన్ అంతా ఇంత కాదు. సో అసలు ఈ బ్లడ్ డొనేషన్ గురించి అవగాహన కల్పించడానికే ఈ వరల్డ్ బ్లడ్ డొనార్ డే అనేది స్టార్ట్ చేశారు. WHO వారు నిర్వహిస్తున్న 11 గ్లోబల్ పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్స్లో వరల్డ్ బ్లడ్ డొనార్ డే కూడా ఒకటి. శిశువు జననం నుండి వేరియస్ సర్జరీస్ అండ్ ఇంకా అలానే హెల్త్ కండిషన్స్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది ఎంతో అవసరం. మనం చేసే రక్తదానం మరొక ప్రాణం నిలబెడుతుంది. మరి అలా స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్న వారందరినీ కూడా అభినందించడానికే ఈ వరల్డ్ బ్లడ్ డొనార్ డే అనేది స్టార్ట్ చేశారు. నిజంగా అసలు అవసరం ఉంటేనే, అంటే అవసరం వాళ్ళతో అవసరం ఉంటేనే ఫ్రెండ్షిప్ కూడా చేయని రోజుల్లో నిస్వార్థంగా బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీలో ఉన్న ఆ మానవత్వం వల్లే ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయి. మరి మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది తరచుగా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బ్లడ్ డొనేట్ చేయరు, ఎవరైనా బ్లడ్ డొనేట్ చేసి సోషల్ మీడియాలో కనుక ఫోటో పెట్టారనుకోండి, వీడు బిల్డప్ కోసం బ్లడ్ డొనేట్ చేస్తున్నారు అంటారు. ఎందుకు ఎందుకు అంత నెగిటివిటీ? చేసిన పనే కదా చెప్తున్నారు, పెట్టనివ్వండి. అది చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయితే ఇంకొంతమందికి మేలు జరుగుతుంది. అంతే తప్ప చేసిన మంచిలో కూడా ఎందుకు మీరు ఈ నెగిటివిటీని ఎత్తుకుతున్నారు అని చెప్పి నేనైతే ఇలా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి ఈ వరల్డ్ బ్లడ్ డొనార్ డే రోజు ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. సో ఇట్స్ నథింగ్ రాంగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరైనా బ్లడ్ డొనేట్ చేసినప్పుడు కానీ ఆర్ అలాంటి పిక్స్ అన్ని పెడతారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా తెలుసుకుందాం వరల్డ్ బ్లడ్ డొనార్ డే గురించి. బట్ ఇంతకన్నా ముందు ఎంత మంచి వాడి విరా ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్. సో ఎస్, జస్ట్ లైక్ ఈ పాటలో లిరిక్స్ లాగా ఎవరు అంటే కొన్ని కొన్నిసార్లు స్టేటస్ పెడుతుంటారు కదా ఇట్లా బ్లడ్ కావాలి అని చెప్పి, ఎవరికి ఏ బాధ ఉందో మనకు తెలీదు కానీ మనం స్పందించి వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అది ఖచ్చితంగా ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనందా.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయ్ అల్టందా. సో ఎస్, మరి జూన్ 14th ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్లడ్ డొనర్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ అసలు ఎందుకు ఇది జూన్ 14th సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఏంటి దీని వెనకాలన్న హిస్టరీ అంటే, సో బ్లడ్ గ్రూప్స్ అంటే మన అందరికీ వేరియస్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్ అండ్ ఏబి పాజిటివ్ అట్లాగా. సో ఈ బ్లడ్ గ్రూప్స్ అన్నీ కూడా కనిపెట్టిన ఫిజీషియన్ అండ్ ఇమ్యూనాలజిస్ట్ డాక్టర్ కార్ల్ ల్యాండ్స్నేర్. సో మరి కార్ల్ ల్యాండ్స్నేర్ పుట్టిన తేదీ 14th జూన్. సో ఆయన అందించిన ఈ సేవలకు గాను ఆయన్ని గౌరవిస్తూ వరల్డ్ బ్లడ్ డోనర్ డేని ప్రపంచవ్యాప్తంగా ఈరోజే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మంచి చేయాలి అంటే ఎన్నో అడ్డంకులు ఉన్నాయి ఈ రోజుల్లో. మరి కలికాలం కదా, మరి అందుకే చెప్పా కదా, బ్లడ్ డొనేట్ చేస్తే నీరసం వచ్చేస్తుంది, రక్త మార్పిడి వల్ల ఇతర రోగాలు రావచ్చు, ఇలా అనేక అపోహలు వింటూనే ఉన్నాం. మరి ఇవన్నీ తొలగించడానికే ఈ డేని స్టార్ట్ చేశారు. అంటే మనకి అవేర్నెస్ ఉండి భయం లేనప్పుడే కదా ఒక అడుగు ముందేయగలం. బట్ అలా కాకుండా అమ్మో ఏదో అయిపోతుంది అనుకుంటే చేయాలి అన్న మంచి పని కూడా చేయకుండా మనము ఆగిపోతాం, పక్క వాళ్ళని కూడా ఇవన్నీ చెప్పి భయపడతాం. సో ఎస్, మరి అలా చాలామంది అనుకునేది ఏంటి అంటే రక్త మార్పిడి వల్ల అంటే ఆ సిరంజెస్ వాటి వల్ల వేరే వాళ్ళవి మనకి వచ్చేస్తాయి అట్లా అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్గా ఈ బ్లడ్ బ్యాంక్స్ అన్నిట్లో కూడా ఉండే ఆ టీమ్ అందరూ, డాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ అన్నీ స్టెరైల్వే యూజ్ చేస్తారు అండ్ మీకు ఎలాంటి భయము అవసరం లేదు. కావాల్సిందంతా జస్ట్ వన్ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ. ఏంటి వన్ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ అనుకుంటున్నారా? సో ఎస్, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు దొంగ దొంగ ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం. సో ఎస్, జస్ట్ లైక్ ఈ పాటలో లిరిక్స్ లాగా అందరూ స్వార్థం లేకుండా ఒక్క అడుగు ముందుకొచ్చి ఆ రక్తదానం అనేది చేస్తే ప్రపంచం ఎంత బాగుంటుందో. ఎలా, ఇదిగోండి ఇలా కొత్త బంగారు లోకంలాగా. అండ్ ఎస్, ఇంకా ఫ్యూ మెసేజెస్ ఉన్నాయి, ఒకటి చదువుదాం. శివ మ్యాస్ ఫ్రమ్ గుంటూరు మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా ఎస్ చందు గుడ్ మార్నింగ్ అంటూ, మీరెప్పుడు లాస్ట్ బ్లడ్ డొనేట్ చేశారు అంటున్నారు. ఎస్, మీ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చెప్పేస్తాను. అండ్ ఇంకా రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ఎస్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ రిలేటెడ్ మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ లవ్లీ ట్రాక్ ప్లే చేస్తాను దొంగ దొంగ ఫిలిం నుంచి. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్షే అల్క్నంద.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు

సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం దొంగ దొంగ. సో నిజంగా అందరూ ఇలా నిస్వార్థంగా ఉంటే నిజంగానే కొత్త బంగారు లోకం మన సొంతం అవుతుంది కదా.

దిస్ ఈజ్ యువర్ రియల్ క్రింద అండ్ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం వరల్డ్ బ్లడ్ డొనర్ డే సందర్భంగా బోల్డ్ విశేషాలు అండ్ ఇందాక అన్నాను కదా ఆ వన్ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ ఉంటే చాలు అని చెప్పి అమ్మో హ్యుమానిటీని ఇట్లా కొలుస్తున్నారా అంటారా అంటే హ్యుమానిటీ అనేది ఎంతో విలువైంది దానికి కొలవడానికి ఏ స్కేల్స్ లేవు కానీ అంత అంటే అంత కొంచెం మానవత్వం ఉన్నా చాలు బ్లడ్ డొనేట్ చేయొచ్చు అన్నదే ఈ ఇయర్ వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు అందించిన మన థీమ్. ఇంతకీ ఏంటి అంటే ఈ ఇయర్ అంటే 2026 వరల్డ్ బ్లడ్ డొనర్ డే థీమ్ వచ్చి వన్ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ గివ్ బ్లడ్ అండ్ సేవ్ లైవ్స్. సో మనం అందరినీ పిలిచి ఏ మీరు కూడా ఇట్లా చేయండి అని చెప్పనవసరం లేదే ఏం లేదు, మనలో ఉన్న కొంచెం మానవత్వం చాలు, కొన్ని ప్రాణాలని కాపాడుతుంది. అండ్ ఈ ఇయర్ థీమ్ కూడా అందుకే దీన్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు, వన్ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ గివ్ బ్లడ్ అండ్ సేవ్ లైవ్స్. అండ్ ఇంకా చాలా అపోహలు అని చెప్పాను కదా, మరి ఆ అపోహల్లో ముఖ్యంగా అందరూ అనుకునేది బ్లడ్ డొనేట్ చేస్తే మనం కూడా నీరసపడిపోతాం, మన ఒంట్లో ఉన్న రక్తం పోతుంది అని చెప్పి. అయితే ఈ మిత్ క్రాక్ చేయాలి అంటే అసలు నిజమేంటో తెలుసుకోవాలి. మరి మన రక్తంలో 10% అంటే కేవలం 350 ml నుంచి 450 ml మాత్రమే మనం దానం చేస్తాం. సో దానివల్ల మనకి ఎలాంటి నష్టం కూడా జరగదు. అండ్ ఇట్లా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఏవైతే బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయో, అంటే అనుకుంటారు కదా బ్లడ్ ఇచ్చేస్తాం కదా మరి నీర్సో కడపకుండా ఎట్లా ఉంటాము అని చెప్పి, మన బాడీని సుప్రీం పవర్ అంటే దేవుడు ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడు అంటే, మనం బ్లడ్ డొనేట్ చేసిన 24 to 48 hours సమయంలో మన బాడీ ఫ్లూయిడ్స్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. సో నిర్భయంగా మనమైతే బ్లడ్ డొనేట్ చేసేయచ్చు, ఇందులో అయితే ఏ అభ్యంతరం లేదు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. మరి ఇది వినిపించిన తర్వాత ఇంకా తెలుసుకుందాం ఇలాంటి అపోహల గురించి. సో స్వచ్ఛందంగా వచ్చి అందరూ బ్లడ్ డొనేట్ చేస్తేనే నిజంగా అవసరమైన వారికి అది చేరుతుంది. సో ఇంకా తెలుసుకుందాం. బట్ వినయ విధేయ రామ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్ కింద అభినయ విధే రామ చిత్రం నుంచి వండర్ఫుల్ ట్రాక్ విన్నారు కదా. సో నిజంగా ఈ రక్తదానంకి యాప్ట్ సాంగ్ ఇది అని అనిపించింది నాకు. బికాజ్ మనం అంటుంటాం కదా బ్లడ్ రిలేషన్ అయితేనే మనం ఏదన్నా చేస్తాము అట్లా అని చెప్పి, కానీ ఈ రక్తదానం అంటే మనం బ్లడ్ డొనేట్ చేస్తామా, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో, అంటే ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి ఎవరు వచ్చి ఏ అవసరానికి దాన్ని తీసుకెళ్తారో తెలీదు. వాళ్ళని మళ్ళీ మనం లైఫ్లో కలవం కూడా, బట్ వాళ్ళని మనల్ని కనెక్ట్ చేసేది జస్ట్ ఆ మానవత్వం మాత్రమే. సో సచ్ ఎ లవ్లీ ట్రాక్. మరి ఆ మానవత్వం ఉంటే నిజంగా సర్జరీ టైంలో బ్లడ్ లేకుండా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ఖచ్చితంగా తగ్గుతుంది. మరి బ్లడ్ డొనేషన్ గురించి ఏజ్ విషయంలో కూడా చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. అంటే లైక్ ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేసేయచ్చు అని చెప్పి, అయితే అసలు వాస్తవానికి ఎవరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ. అండ్ ఇందులో వెయిట్ కూడా కన్సిడర్ చేస్తారు. వెయిట్ ఏంటబ్బా అంటే మినిమం 50 కేజెస్, అంటే 18 సంవత్సరాలు దాటి 50 కేజీలు ఉన్నవారు ఎవరైనా సరే నిర్భయంగా రక్తదానం చేయొచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టుగా రక్తదానానికి కావాల్సింది మంచి మనసు, వయసు కాదు. సో ఎస్, అయితే ఎందుకు 50 కేజెస్ అంటే, ఇంకా 50 కన్నా తక్కువ ఉన్నారు 42 ఆర్ 45 అట్లా అంటే ఇట్ మీన్స్ వాళ్ళు చాలా సన్నగా ఆర్ మాల్ నరిష్టుగా ఉన్నారు అని చెప్పి, అందుకని చెప్పే వాళ్ళదైతే తీసుకోరు 50 కేజెస్ పైన ఉన్న వాళ్ళదే. అండ్ ఇందాక మా అన్నం అడిగారు మీరు ఎప్పుడు లాస్ట్ బ్లడ్ డొనేట్ చేశారు అని చెప్పి, ఇంకా చిన్న పిల్లని కదా అందుకని డొనేట్ చేయలేదు. సో అర్థమైన ఆన్సర్ దొరికింది. సో ఎస్, జోక్స్ అపార్ట్, యాక్చువల్గా చాలాసార్లు బ్లడ్ డొనేషన్కి అంటే నేను ఆర్ నేను మాకు తెలిసిన చాలామంది అంటే మా క్లోజ్ సర్కిల్లో వాళ్ళని చూశానన్నమాట. సో వాళ్ళకి చెయ్యాలి అని చాలా తపన ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళి డొనేట్ చేసే టైంలో వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేశాక వీళ్ళే ఎనిమిగ్గా ఉన్నారు అని తెలుస్తుంది. సో ఎస్, నేను కూడా ఆ బాధితురాలని అంటే చెయ్యాలి చాలామందికి.

హెల్ప్ అవుతుంది అని అనుకుంటాను. కానీ సో మనకే ఆ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అని తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ బ్లడ్ని తీసుకోరు. అంటే మనం ఇచ్చేది పేషెంట్స్కి ఆ బ్లడ్ అనేది కదా, సో హెల్దీ పీపుల్ నుంచే వాళ్ళు తీసుకుంటారు. సో అందుకే ముందుగా ఆడవాళ్ళలో ఈ ఎనీమియా ఉండకూడదు అంటే ముందు మీ హెల్త్ మీరు, అదే మన హెల్త్ మనం సరిగ్గా చూసుకోవాలి. సో ఎనీమిక్గా లేకుండా మనం ఆ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మెయింటైన్ చేసుకుంటేనే మనం ఇట్లా వేరే వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా తెలుసుకుందాం. బట్ ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం. ప్రతిరోజు పండగే, ఇట్లా అందరూ ఇంత ప్రేమతో ఇట్లా మానవత్వం విరజిలేలా ఉంటే ప్రతిరోజు పండగలానే ఉంటుంది కదా. సో ఎస్, మరి వినేద్దాం ఈ లవ్లీ ట్రాక్. స్టే ట్యూన్డ్.

సో ఎస్, నిజంగా 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే కదా. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మరి వరల్డ్ బ్లడ్ డోనర్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఎస్, ఇంకా ఇలా చాలా పోలు. అండ్ వన్ మేజర్ థింగ్ మీతో చెప్పాలనుకున్నాను ఫైనల్లీ. సో టాటూస్ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కదా, అయితే మీరు కనుక టాటూ పియర్సింగ్ చేయించుకుంటే మాత్రం 3 to 12 months ఆగాల్సిందే. మీరు వేయించుకున్న టాటూని బట్టి, అంటే ఆ సైజ్ ఆర్ ప్లేస్, మీరు ఎక్కడ టాటూ వేయించుకున్నారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది మీరు ఎన్ని మంత్స్ బ్లడ్ డొనేట్ చేయకూడదు అని చెప్పి. సో ఈ విషయం ఈసారి డొనేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సో టాటూ వేసిన 1 ఇయర్ వరకు దయచేసి ఎవరు కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు, బికాస్ ఇట్ ఆల్ కాస్ వన్ డ్రాప్ ఆఫ్ హ్యూమానిటీ. గివ్ బ్లడ్ అండ్ సేవ్ లైవ్స్. కాస్త మానవత్వం కొన్ని ప్రాణాలని కాపాడుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఈసారి ఎలాంటి అపోహలు లేకుండా స్వచ్ఛందంగా మీరు కూడా డొనేట్ చేయండి బ్లడ్ని, అండ్ ఎన్నో ప్రాణాలని కాపాడండి. సో స్టూడియోలో టైం 10 గంటలు ఇప్పుడైతే మీకోసం వస్తున్నాయి. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది బాలకృష్ణాల ప్రగడ. చంద్రునిపై అడుగుపెట్టే ఉపగ్రహాల ల్యాండర్ల జీవితకాలాన్ని 200 రోజులకు పెంచే సాంకేతికతను అభివృద్ది చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. కొత్త వ్యవస్థలతో చంద్రునిపై రాత్రి వేళల్లోనూ ల్యాండర్ నుంచి డేటా సేకరణ సాధ్యమవుతుందన్నారు. 2040 నాటికి అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టేషన్లో భారతీయ వ్యోమగామి అడుగుపెట్టగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత సంస్థకు చెందిన ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణురాలు, మహిళల ఆరోగ్య సంరక్షణ హక్కుల పరిరక్షకురాలైన డేమ్ పర్వీన్ కుమార్కు బ్రిటన్లో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వైద్య విద్య, ఆరోగ్య రంగానికి చేసిన సేవలకు గాను బ్రిటన్లో అత్యంత ప్రతిష్టాత్మక రాజ పురస్కారాల్లో ఒకటైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ను నిన్న జరిగిన కింగ్ చార్లెస్ III అధికారిక పుట్టినరోజు వేడుకల్లో ఆమెకు ప్రదానం చేశారు. ఈరోజు ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకొనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్దం ముగియనుందంటూ కీలక ప్రకటన చేశారు. అంతకుముందు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా 24 శాంతి ఒప్పందం కుదరనుందని ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం వీటిపై ఆచితూచి స్పందిస్తోంది. చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం అమెరికా వైఖరిని బట్టి ఉంటుందని పేర్కొంది. యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని రాష్ట ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12 అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెల్లివాడ గ్రామంలోని అంకన్న చెరువు వద్ద యోగాంధ్ర థిమాటిక్ యోగా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. బీహార్కు చెందిన 3 విలక్షణ సంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ లభించింది. నలందాకు చెందిన బావన్ బూటీ చీరలు, వస్త్రాలు, గయాజీ కళాకారుల పత్రకట్టి శిల్పాలు, భోజ్పూర్ పీడియా పెయింటింగ్లకు ఈ ప్రత్యేక గౌరవం లభించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో పీవీ సింధు 20-22, 12-21 జపాన్ క్రీడాకారిణి అకానే యమగుచి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్లో భాగంగా నిన్న ధర్మశాలలో జరిగినటువంటి మ్యాచ్లో భారత జట్టు 7 తేడాతో విజయం సాధించి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యతంలోకి వెళ్లింది. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో స్విట్జర్లాండ్ ఖతార్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్తో డ్రాగా ముగిసింది. అటు బ్రెజిల్ మొరాకో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ జల్కంద స్టూడియోలో సమయం 10:05, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రాంలోకి. ఎన్ఎస్ అయినో హరివిల్లు కోసం ఎంతగా అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మెసేజెస్ నేను క్వశ్చన్ అడగక ముందే స్టార్ట్ అయిపోయినాయి కనుక ఎన్ఎస్ ఫ్రెండ్స్. సో మరి ఈ మెసేజెస్ జామ్ మనం కనుక అవాయిడ్ చేయాలి అంటే ముందు అసలు ఇక్కడ ఉన్న మెసేజెస్ అంటే ఆన్సర్ కాకుండా మామూలుగా వచ్చిన మెసేజెస్ ఫినిష్ చేసేద్దాం. సో ఎస్, శుభోదయం మిత్రమా అంటున్నారు. మరి ఇట్లా పిలిచేది ఎవరు, హైదరాబాద్ నుంచి శ్వేత గారు. సో ఎస్, మార్నింగ్ నుంచి సూపర్ ఆధ్యాత్మికంగా ఎలా కొనసాగాలో చెప్పారు. రక్తదానం చేసేవాళ్ళు ప్రాణదాతలే మేడం అంటున్నారు. నిజంగా అండి, ఎగ్జాక్ట్లీ. సో చెప్పాను కదా, మనం చేసే ఆ రక్తదానం వెళ్ళి ఎవరికి ఏ సమయంలో ఆదుకుంటుందో మనకు తెలీదు. బట్ అందుకే ఒక ప్రాణాలను నిలబెడుతుంది కాబట్టి వన్ డ్రాప్ ఆఫ్ హ్యూమానిటీ అని ఈ సంవత్సరం థీమ్ అందించారు. సోయస్ రక్తదానం గురించి

చక్కగా చెప్పారు అంటున్నారు. అండ్ అలానే బద్రీనాథ్ సాంగ్లో అల్క్నంద వర్డ్ వింటేనే చాలా హ్యాపీగా ఉంటుంది అంటున్నారు. ఎస్, నాకు కూడా అండి. అంటే అంత పవిత్రమైన పేరు పెట్టుకున్నందుకు విష్ దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అనే అనుకుంటూ ఉంటాను. అసలు వాస్తవానికి పెద్దలందరూ ఆ పేర్లు కూడా అందుకే పెడతారు. అంటే ఆ రాముడు సీత అట్లా ఏమన్నా మంచి పేర్లు పెడితే, మంచి అర్థం ఉన్న పేర్లు, అది తెలిసైనా దానికి తగ్గట్టుగా మనం నడుచుకుంటాము అని చెప్పి. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఎట్లాగో నడుచుకోవట్లేదు కాబట్టి ఆ పేరుని ముక్కలు ముక్కలు చేసి పెట్ నేమ్స్ పెడుతున్నాం. సో అలా కాకుండా, అంటే నిక్నేమ్స్ కాకుండా మామూలుగానే పిలవాలి అంటే మనం అందరూ కూడా అంతే మంచిగా నడుచుకోవాలి. అండ్ ఎస్, సో సూపర్ బ్రేక్ఫాస్ట్తో ఎంజాయ్ చేస్తున్నారని అర్థమైపోయింది. అండ్ అప్పలరాజు గారు పెనం నుంచి, ఎస్ మేడం చాలా బాగుంది అంటున్నారు. ఎస్, అంటే బ్లడ్ డొనేషన్ గురించి. అండ్ ఇంకా ఓకే, సో మానవ్ మెసేజ్ పంపించారు ఏమని అంటే, మొత్తానికి చిన్నపిల్లని కవర్ చేశారు, సో హిమోగ్లోబిన్, వెయిట్ ఇట్లా ఇంకా చాలా ఉంటాయన్నమాట అంటూ. ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్ అండి అంటూ, ఓకే, బ్లడ్ ఎందుకు ఎప్పుడు హ్యాండ్ నుండే తీసుకుంటారు, వై నాట్ లెగ్స్ అండ్ షోల్డర్స్ అని. బ్లడ్ లేకపోతే బా, ఇది సూపర్ అండి. అసలు మీరు తాగకూడదండి, బ్లడ్ అనేది మనకి ఆర్టరీస్లో ఉంటుంది కాబట్టి వాటికే ఎక్కిస్తారంటే ఈ వెయిన్స్కి దానికి, అంతేగాని తాగితే ఎలా వస్తుంది, అదేమన్నా జ్యూస్ ఆ సినిమాల్లో చూపించినట్టు. అండ్ ఎందుకు హ్యాండ్కే అంటే, హ్యాండ్ దగ్గర మనకి ఆ వెయిన్స్ అనేవి యాక్సెసిబుల్గా ఉంటాయి ఎక్కువ, అందుకని చెప్పి. సో అందుకే మనకి ఏదైనా సెలైన్ అయి పెట్టినప్పుడు కూడా చేతులకే పెడతారు, అవి మనకి సూపర్ఫిషియల్గా అంటే పైకి కనిపిస్తూ ఉంటాయి కదా, అందుకని. అమ్మయ్య, మీ డౌట్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. బట్ మొత్తానికి అసలు మీ క్వశ్చన్ చూడగా నాకు ఏమనిపించింది, సో మేము వస్తుంది కదా, రీ యువరా మీరంతా అని చెప్పి. బట్ ఐ నో యు ఆర్ మానవ్ అని చెప్పి. సో ఎస్, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి అందరికీ బ్లడ్ డొనేషన్ గురించి. అండ్ ఆ అపోహలన్నీ పోవాలి అని చెప్పే ఈ వరల్డ్ బ్లడ్ డోనర్ డే అనేది స్టార్ట్ చేశారు. సో ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి, బట్ నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఆల్రెడీ మన లిజనర్స్ అందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ గురించి ఇంకా ఆ మూడ్లో ఉన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఏంటి అంటే, యూనివర్సల్ డోనర్ అని చెప్పి ఏ బ్లడ్ గ్రూప్ని పిలుస్తారు? ఓకే, సో యూనివర్సల్ బ్లడ్ డోనర్గా ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని పిలుస్తాం? యూనివర్సల్ యాక్సెప్టర్స్ ఉంటారు, రిసెప్టర్స్ ఉంటారు, అండ్ ఇంకా అలానే డోనర్స్ కూడా ఉంటారు. సో నాకు డోనర్స్ ఎవరో చెప్పండి చాలు. అండ్ మీకు కనుక ఆన్సర్ తెలిస్తే మా వాట్సాప్కి మెసేజ్ పంపించండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662484 8664888 14. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అన్ని పంపించేసేయండి. సో యూనివర్సల్ డోనర్ అని ఏ బ్లడ్ గ్రూప్ని పిలుస్తాం? సో మీ ఆన్సర్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. అండ్ మీరు పంపించిన చిన్న చిన్న డౌట్స్ ఏమన్నా నాకు తెలిస్తే ఖచ్చితంగా క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపిస్తాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ, నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.

మీరు వింటున్నారు విద్యార్థి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నింద అండ్ మనము నాము హరివిల్లు కార్యక్రమంలో. ఎస్ ఫ్రెండ్స్, మరి వావ్ అని ఎందుకన్నానో తెలుసా, ఇక్కడ ఆల్మోస్ట్ 30+ మెసేజెస్ ఉన్నాయి. ఇది కదా కావాల్సింది, అది కూడా ఈ యూస్ఫుల్ టాపిక్ గురించి ఇంతమంది ఆన్సర్స్ పంపించారు అని చెప్పి ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది ఓకే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఓకే, పెళ్ళి కాని ఆడవాళ్ళు మంచిది కాదని నా అభిప్రాయం. మగవాళ్ళు కూడా 35 సంవత్సరాల తర్వాత పెళ్లి తర్వాత చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయ్యయ్యో, ఇంతసేపు నేను గంటసేపు చెప్పింది ఏంటండి, అట్లా ఏమీ లేదు. మన బ్లడ్ అంతా కూడా మనకి ఒక అంటే మనం ఎంతైతే డొనేట్ చేస్తామో ఆ రెడ్ బ్లడ్ సెల్స్ మళ్ళీ ఫామ్ అయిపోతాయి మన బాడీలో. సో దానికోసం మీరు పెళ్ళయ్యే వరకు 40 సంవత్సరాల వరకు ఆగాల్సిన అవసరం అస్సలు లేదు.

ఇలాంటి అపోహలు పోగొట్టాలనే కదా అసలు ఈ డే స్టార్ట్ చేశారు. అండ్ నేను కూడా ఈ టాపిక్ మీద చెప్తూ ఉన్నాను అండ్ చెప్తూనే ఉంటాను బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో 18 ఇయర్స్ నిండిన వాళ్ళు, 50 కేజీస్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నిరభ్యంతరంగా ఏ భయం లేకుండా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. సో అపోహలన్నీ పక్కన పెట్టేసండి అని చెప్పి నేను అడిగిన క్వశ్చన్, యూనివర్సల్ డోనర్ అని ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళని అంటాం అండ్ ఎస్ ఎవరు అంటే, ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించింది కనకారావు గారు పెడన నుంచి. అండ్ ఓకే, సో మానవ్ మెసేజ్ పంపించారు అయ్యుండొచ్చు అంటున్నారు. సో అయ్యుండొచ్చులో సగం కరెక్ట్ అనమాట. సో బ్లడ్ గ్రూప్ అయితే కరెక్టే పంపారు కానీ పక్కన పాజిటివ్ నెగిటివ్ దగ్గర కొంచెం పక్క ట్రాక్ వెళ్ళారనమాట. అండ్ రాజ్ గోవా నుంచి రైట్ ఆన్సర్, హే గుడ్ మార్నింగ్ అల్కా, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ నీ వాయిస్ అసలు సూపర్ వండర్. మన వాయిస్ గోవా వరకు చేరుకుందండి, మన వివిధ భారతి వాయిస్. సో రాజ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ హిందూపూర్ నుంచి, ఓకే సో రాజేష్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ రాజేష్ గారు ఏం చేశారు తెలుసా, అది పాజిటివో నెగిటివో ఎందుకు వచ్చింది, మనం సేఫ్ సైడ్ ఉందామని చెప్పి బ్లడ్ గ్రూప్ ఒకటే పంపించారు. బట్ స్టిల్ నేను మంచితాను కాబట్టి రైట్ ఆన్సర్ కింద ఇచ్చేస్తున్నానండి. అండ్ మీ వాయిస్కి నేను పెద్ద ఫ్యాన్ ఉన్నారు అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. అండ్ ఇంకా రాధా గారు మంగళగిరి నుంచి, ఓకే రాధా గారు ఏమంటున్నారంటే, మొన్న మీరు ఇంగ్లీష్ ఏదో అన్నారు, నాకు ఇంగ్లీష్ రాదు కానీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే భలే అందంగా ఉంది, ఒకసారి ప్లే చేయండి కుదిరితే. ఓకే మన ఆకాశవాణి 90 ఇయర్స్దా, ఓకే ఓకే. సో ద వాయిస్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి, సో ప్రౌడ్గా 90 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ రాధా గారు ఫర్ యువర్ మెసేజ్, దట్ మీన్స్ అ లాట్. అండ్ ఇంకా అప్రంజీ గారు తిరుపతి నుంచి, ఓకే ఇస్తున్నాను రైట్ ఆన్సర్ కిందే. అండ్ ఎందుకు పాజ్ ఇచ్చానో నేను ఆన్సర్ చెప్పాక మీ అందరికీ తెలిసిపోతుంది. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే పుట్టపర్తి నుంచి నికం బాబురావు, రేణుకాబాయి, వాసుదేవ్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నీ శరీరం నుండి వెళ్తే ఒక్క చుక్క రక్తం మరొక శరీరంలో కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది అంటూ మెసేజ్ పంపించారు. ఎస్ అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి, ఓకే మీరు ఆర్జేగా ఉండడం మాకు ఒక అడ్వాంటేజ్, ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారండి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి అంతే కదండి, మనకున్న విద్య అందరికీ తెలిసేలా చేయాలి, ఉపయోగపడేలా చేయాలి. అండ్ జి చంద్రశేఖర్

కొల్హాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా హాయ్ మేడం అంటున్నారు తాడేపల్లి నుంచి నాగా. ఓకే అండి, సో ఏబీ పాజిటివ్ అని పంపించారండి. ఏబీ పాజిటివ్ అయితే కాదండి, ఆన్సర్ రివీల్ చేసేస్తాను మరి కొద్దిసేపట్లో. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ ఆదివారం వెళ్తుంది గారు అంటూ. ఓకే, మీకు ఆనందం నాకు కూడా ఆనందం, ఎందుకంటే రైట్ ఆన్సర్ పంపించేశారు కాబట్టి. నెక్స్ట్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి. సో సూపర్ అండి, మొత్తం ఆన్సర్తో పాటు ఎందుకు ఆ బ్లడ్ గ్రూప్ అని కూడా మనకి డీటెయిల్స్ అన్నీ పంపించారు. సో సూపర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరంటే కానూరు నుంచి అంజిబాబు, దివ్య, ప్రణీత్, హర్షిత వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్వేతలక్ష్మి, నిష్క అండ్ హనీ రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే ఎంఆర్ తేజశ్రీ అండ్ ఫ్యామిలీ, బైరెడ్డిపల్లి చిత్తూరు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ అది మీకున్న కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేసేస్తాను మరి కొద్దిసేపట్లో. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి, అమలాపురం నుంచి. ఎస్, రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా చాలా మెసేజెస్ అయితే వచ్చాయి, బట్ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తున్నాను. ఆ తర్వాత అయితే మీ ఆన్సర్స్ అండ్ ఇంకా క్వశ్చన్కి ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. స్ట్రీట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ అర్జే అల్ట్నందా.

సో నేనైతే క్వశ్చన్ అడిగేశాను యూనివర్సల్ డోనర్ అని చెప్పి ఏ బ్లడ్ గ్రూప్ని పిలుస్తాము అని చెప్పి. అండ్ ఎస్, ఇంకా చాలా ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. అనంతపూర్ డిస్ట్రిక్ట్ యాడిక్కి మండలం నుంచి నాభిషావళి, రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా ఖమ్మం నుంచి, ఖమ్మం దగ్గర రబ్బవరం విలేజ్ నుంచి, ఓకే, నాగుల్మీరా అండ్ అమీదా బేగం. సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్. పి జానకిరామ్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారని. అండ్ వేటిపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు. మీరిచ్చే రక్తం చాలా మేలు చేస్తుంది అంటూ రైట్ ఆన్సర్ కూడా పంపించేశారండి. అండ్ ఇంకా ఎవరు అంటే, ఓకే, కృష్ణ గారు రైట్ ఆన్సర్ పంపారండి. అండ్ ఇంకా దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అబ్బో, ఇంకా చాలా ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి రైట్ ఆన్సర్ పంపించేశారండి. సత్యకుమార్ కాకినాడ నుంచి రైట్ ఆన్సర్. విశ్వదాత, ఓకే, విశ్వదాత ఎవరు అంటే అంటూ అబ్బా ఎంత చక్కగా తెలుగులో పంపించారండి. చంటి ఫ్రమ్ తాటిగుమి, ఓకే, రైట్ ఆన్సర్ అండి. అండ్ అసలు ఈ యూనివర్సల్ లోనర్ని ఇట్లా పిలుస్తారని కూడా మీరు పంపించాకే అర్థమైంది. అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి, హలో అల్కనంద, హవ్ యూ, ఓకే, నువ్వు వస్తే మాకు పండగే అంటున్నారు. మీరు ఇలా రైట్ ఆన్సర్స్ పంపిస్తే నాకు కూడా డబుల్ పండగ అండి, సందడే ఫుల్ జోష్ అనమాట అంటూ పంపించారండి. మరి సండే ఇలా పాజిటివ్గా జోష్ఫుల్గా స్టార్ట్ చేస్తే వీక్ అంతా ఇలానే ఉంటాం. అండ్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, రైట్ ఆన్సర్ ఆశా గారు. అండ్ ఇంకా కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ శ్రీను ఐరాల నుంచి, సో టైలర్స్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా, ఓకే, ఇంకా పంపిస్తూ ఉన్నారు, చూద్దాం. సో మానవ ఏమంటున్నారంటే, నా మనసు పాజిటివ్ కదండి, పాపం బ్లడ్ కోసం నెగిటివ్ ఏం చేస్తాం, అందుకే పాజిటివ్ అని చెప్పాను. నెగిటివ్ ఎక్కడ ఉంటే అక్కడ దూరంగా ఉంటాం కదండి మీరు నేను. ఎస్ ఎస్, అవునండి, అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పుడే ఇప్పుడే అర్థమైందండి మీ మంచి మనసు. అసలు బ్లడ్ గ్రూప్లో కూడా నెగిటివిటీకి దూరంగా ఉంటారని చెప్పి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ పంపించారండి. ఎస్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అలానే మీ ఆర్జేయింగ్ అండ్ స్పష్టత కూడా బాగుంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, వీళ్ళ పేరు పేరు పేరు పేరు వీళ్ళ పేరు అయితే పంపించలేదండి. అండ్ ఆన్సర్ కూడా, ఓకే, ఇది చాలా పెద్ద మెసేజ్ ఉంది, నేను డీకోడ్ చేసి మళ్ళీ చెప్తాను. ఈలోపు ఇంకా నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. రాఘవ మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా అక్కర్పాడు నుంచి రమ గారు. అండ్ ఇంకా సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్, మా అభిమాన్ రాజు అల్కింద గారికి వందనములు అంటూ ఏబీవీ నాగేశ్వర గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే,

0: వీళ్ళ నేమ్ ఏంటండి? మీరు పేరు పంపించకపోతే ఎలా? అండ్ ఇంకోటి, ఓకే, గిరిధర్ గారు, గిరిధర్ రెడ్డి గారు. సో జేఎస్వి అండి, నేను జేఎస్వి కాదండి, నేను అల్క్నంద. హోప్ గుర్తుపెట్టి ఉంటారు, చెప్తూనే ఉన్నా కదా నేను మీ ఆర్జీ అల్క్నంద అల్క్నంద అని. ఇట్స్ ఓకే. ఇంతకు ఏమంటున్నారంటే, ఈరోజు మీ మాటలు మనసులని ఆలోచింపచేస్తాయి. ఓకే, జ్ఞానం పెంపొందించుకున్న పెద్దలు ఓకే కావాలి పిల్లలకు మార్గదర్శకాలు అంటూ, కాకూడదు వారి పాట యమపాశాలు అంటూ ఆన్సర్ కూడా పంపారండి. హాఫ్ రైట్ అండ్ ఇంతకీ హాఫ్ రైట్ అంటూ ఉన్నాను కదా, అసలు ఇంతకీ ఆన్సర్ ఏంటి చెప్పేసేనా? వారు ఇంకొంచెం సస్పెన్స్లో పెట్టినా వద్దు చెప్పేసి నువ్వు సెకండ్ క్వశ్చన్ అడిగేస్తే ఈలోపు మేము దానికి కూడా ఆన్సర్ పంపించేస్తాం అనుకుంటున్నారా? ఎస్, ఆన్సర్ వచ్చి ఓ నెగిటివ్. సో ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ డోనర్ అని చెప్పి అంటాం. ఎందుకంటే వాటిలో వేరే ఏ యాంటిజెన్స్ అవి ఉండవు కాబట్టి దాన్ని యూనివర్సల్ డోనర్ అంటాం. అంటే ఎవరైనా కూడా దాన్ని తీసుకోవచ్చు అన్నట్టుగా, ఎవరైనా తీసుకోవచ్చు కాదు, దాన్ని మనం ఉపయోగించవచ్చు అన్నట్టు. అండ్ ఇంకా అలానే యూనివర్సల్ రిసీవర్ అని కూడా అంటాం. అంటే ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు అని చెప్పి, అదొచ్చి ఏబి బ్లడ్ గ్రూప్ అన్నమాట. బట్ ఓ నెగిటివ్ వాళ్ళు పాపం అందరికీ బ్లడ్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి అంటే మాత్రం వాళ్ళు ఓ నెగిటివే తీసుకోవాలి. సో అందుకే చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అంటారు. అండ్ ఈ బ్లడ్ బ్యాంక్స్లో కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఉంటుంది. బికాజ్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆర్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ నుంచి బ్లడ్ తీసుకోవడానికి. అండ్ యస్ ఫ్రెండ్స్, సో విన్నారు కదా బ్లడ్ డొనేషన్ గురించి, ఏ అపోహలు పెట్టుకోకండి. బికాజ్ మీకు ఆ డౌట్స్ అవన్నీ ఉంటే వెళ్ళి ఆ కన్సర్న్ పర్సన్ని ఆ డాక్టర్ని అడగండి. అంతేగాని ఇట్లా వాళ్ళు వీళ్ళు చెప్పిన ఆ హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రం అస్సలు నమ్మకండి. ఎస్ ఫ్రెండ్స్, మరి సెకండ్ క్వశ్చన్ అడుగుతాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
3: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
2: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: ఆర్బీఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ నిన్న మనం విన్నాము హరివిల్లు కార్యక్రమంలో. ఎస్, లాస్ట్ మినిట్లో ఆన్సర్ షీట్ ఇచ్చినట్టు ఇక్కడ ఇంకో రెండు మెసేజెస్ వచ్చాయి, అవి కూడా చదివి వినిపించేదామండి. సో ఎవరు అంటే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి ఓ నెగటివ్ అంటూ రాయ్ డాన్స్ పంపించేశారు. హాయ్ విజమ్మా అంటున్నారు అనంత. ఓకే, నాగలక్ష్మి అనంతపూర్ నుంచి, ఇప్పుడు అనంతపూర్ కట్ ధర్మవరం నుంచి, అండ్ గుడ్ మార్నింగ్ ఆన్సరీస్ అంటూ ఓ నెగిటివ్ అని పంపించేసింది. అండ్ మానవ్ ఏమంటారంటే డాక్టర్నే అడుగుతున్నాను నేనైతే అంటున్నారు. మీరు ఇంటెలిజెంట్ అండి.

వీఆర్ ఇంటెలిజెంట్. సో ఎస్ ఫ్రెండ్స్, ఏమాత్రం లేచకుండా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం, బికాస్ ఆల్రెడీ టైం 10:36, ఇంకా 11 అవడానికి కొద్దిసేపు మాత్రమే ఉంది. అండ్ జెట్ స్పీడ్లో సెకండ్ క్వశ్చన్ ఆడబోతున్నాను. ఎందుకు అంటారా? ఎందుకంటే సెకండ్ క్వశ్చన్ అలాంటిదే కాబట్టి. ఏంటి క్వశ్చన్ అంటే, మరి ఇండియాలో ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి అండ్ అలానే ఎప్పుడు స్టార్ట్ చేశారు? అర్థమైందిగా, వందే భారత్లో దూసుకెళ్లే ప్రశ్న అని చెప్పాను అందుకే. అండ్ ఈ 12 ఇయర్స్లో ఎన్ని డెవలప్మెంట్స్ జరిగాయో మనందరికీ తెలిసిందే. అండ్ అందులో వందే భారత్ ఈజ్ వన్ అమాంగ్ అని చెప్పాలి. నిజంగా ఆ ట్రైన్ ట్రావెల్ జర్నీని తగ్గించడం కానివ్వండి, సో దానిలో ఉన్న ఆ లగ్జరీ ఆర్ వాట్ ఎవర్ ఇట్స్, అంటే లైక్ ఇట్స్ అ మైల్ స్టోన్ అనే చెప్పాలి మన రైల్వేస్లో. అండ్ ఇంతకీ క్వశ్చన్ విన్నారు కదా, ఇండియాలో ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అండ్ అలానే అది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? ఎస్ ఫ్రెండ్స్, మరి మీ ఆన్సర్స్ నాకు పంపించాలి అంటే మా వాట్సాప్ నెంబర్ ఫస్ట్ టైం వినే వాళ్ళ కోసం మరొకసారి 8662488114. నువ్వు నెంబర్ ఎక్స్ప్రెస్లా చెప్పకు, మామూలుగా చెప్పు అంటారా? ఎస్, అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అని చెప్పే ఈ స్పీడ్లో వెళ్ళిపోతున్నాను. 8662484, ఓకే 4.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఎస్, మనం విన్నాం హరివిలిలో. మరి ఈ పాట వింటున్నప్పుడు మీకైతే ఆ సినిమాలో విజువల్స్ గుర్తొచ్చేయమో కానీ నాకైతే అసలు వందే భారత్ వచ్చినప్పుడు అందరూ ఇలానే వందే భారత్ జరగండి జరగండి జరగండి, సో హై స్పీడ్తో మన వందే భారత్ వస్తుందండి అని అనిపించింది. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి నేను అడిగాను మన భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అండ్ అలానే ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి. ఇక్కడైతే చాలా మెసేజెస్ ఉన్నాయి, అడగడం అడిగేశాను, ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ చదివే బాధ్యత కూడా ఇప్పుడు నాదే. సో మురళి గారు హాయ్, అల్కనంద గారు అంటారు హాయ్ అండి. మురళి గారు ఆన్సర్ కూడా పంపించేయచ్చు కదండి, పంపించేయచ్చు కదా. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కనకరావు గారు పెడ నుంచి, నేను మీ ఆన్సర్ చూశాను. సో ఇందాక కూడా ఆయన అంటే నేను మీ ఆన్సర్ రైటే చెప్దాం అనుకున్నాను, బికాజ్ ఆయన ఏం పంపించారు అంటే సో నాగ్పూర్ వందే భారత్ అంటే ఇప్పుడు ఈ స్లీపర్ కోచెస్ ఉన్నాయి కదా ఫస్ట్ అది అనుకున్నారు, బట్ ఇప్పుడైతే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ స్లీపర్ వందే భారత్ కాదు, మామూలు వందే భారత్ ఫస్ట్ ట్రైన్ ఎక్కువ

ఎక్కడి నుంచి ఎప్పుడు అని కూడా పంపించారు కనకరావు గారు. సూపర్ అండి మీరు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరంటే యాపిల్ రాజు గారు పేడ నుంచి. ఎస్, రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ అని చెప్పట్లేదు బికాజ్ తెలుసు కదా మీరు అందరూ ఇంటెలిజెంట్స్ అని చెప్పి అందరూ ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్ అయితే పంపించారు. నేమ్స్ ఫటాఫట్ ఫినిష్ చేసేద్దాం బికాజ్ ఆల్రెడీ 10:47 అయిపోయింది స్టూడియోలో టైం. రాజేష్ హిందూపూర్ నుంచి, అండ్ ఇంకా యడికి మండలం అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు, నబీషా వాలి. అండ్ ఇంకా శివప్రియ తిరుపతి నుంచి. నెక్స్ట్ రాజ్ గోవా నుంచి. ఇంకా హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్కా, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా దసగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. ఇంకా ఎవరు అంటే జికెవేణి బృందావన్ కాలనీ విజయవాడ. ఎస్, రైట్ ఆన్సర్. ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు. ఓకే, మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, అదేంటో నేను లాస్ట్లో చెప్తాను. అండ్ ఇంకా నాగలక్ష్మి. ఎస్, నాగలక్ష్మి కూడా ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అదంతా కూడా నేను ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత చెప్పేస్తాను. అండ్ ఇంకా పి జానకీరామ్ నందిగామ నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ పంపించారండి. ఓకే, సో దేవసేన గారు మీరు అనుకుంటున్నా అన్నారు కదా, దానికి క్లారిటీ నేను ఆన్సర్ చెప్పాక మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ సత్యకుమార్ కాకినాడ. సో ఈ వందే భారత్ పట్ల అందరికీ ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైపోతుంది బికాజ్ నువ్వు అసలు ఎక్కడి నుంచి ఎప్పుడు అని అడిగావు. మేము మంత్, డేట్ అండ్ ఎవరు జెండా ఊపారో అవన్నీ కూడా పంపిస్తాం తెలుసా అని పంపిస్తున్నారు. సూపర్ అండి అసలు మీరు, అందుకే నాకు లిజనర్స్ అంటే ఇంత ప్రేమ. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కర్నూల్ నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ హలో మేడం, ఆన్సర్ ఏంటో తెలుసా మీకు అంటూ పంపించారు. తేజశ్రీ దేవదొడ్డి బైరెడ్డిపాలెం చిత్తూరు నుంచి. ఓకే, నెక్స్ట్ ఎవరు అంటే అక్కర్పాడు నుంచి రమా గారు. అండ్ తేజశ్రీకి ఇంకో డౌట్ కూడా వచ్చింది, ఇఫ్ టైం పర్మిట్స్ నేను ఖచ్చితంగా చెప్తాను ఈ మెసేజెస్ అన్ని ఫినిష్ చేసేసాక ఈ లోపు. అండ్ ఇంకా అక్కర్పాడు నుంచి రమా గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ ఇంకా దేవంగ. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు, ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ వంశీరాజ్ గారు గుంటూరు నుంచి హౌరా టు కామాఖ్య అంటూ పంపించారు. యాక్చువల్గా మనకి ఆల్మోస్ట్ 70+ వందే భారత్ ట్రైన్స్ రైట్ నౌ ఉన్నాయండి. మరి నేను అడిగింది ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పి. నో ప్రాబ్లం వంశీ గారు, ఇంకా టైం ఉంది, త్వరగా మీ ఆన్సర్ మార్చుకుని అన్నా పంపిస్తే పంపించేసేయండి. అండ్ ఇంకా రెబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అండ్ అమీదా బేగం రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎస్, చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి బట్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మన భారతదేశంలోని ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అండ్ అలానే ఎప్పుడు స్టార్ట్ చేశారు మీకు తెలిస్తే కనుక మీ ఆన్సర్స్ మాకు మెసేజ్ చేయండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488148684. సో ఇప్పుడైతే మీ అందరి కోసం రాధేశ్యామ్ ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్. సో ట్రైన్ ఎక్కితే ఎలా ఉండకూడదు అని చెప్పి ఈ సినిమాలో హీరోయిన్ చూసి అయితే నేర్చుకోవచ్చు. సో సినిమా కదా ఏదన్నా చేస్తారు, దట్ ఈస్ రియల్ లైఫ్. బట్ రియల్ లైఫ్లో మాత్రం తస్మా జాగ్రత్త. అండ్ ఎస్, రాధేశ్యామ్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ స్టేడి ఉండు విత్ భారతీ ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ జల్గంద. అండ్ యస్ ఫ్రెండ్స్, నేను అడిగాను ఇండియాలో ఫస్ట్ వందే భారత్ ఎక్కడి నుంచి ఎక్కడికి అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి. ఎస్, ఇంకా మెసేజెస్ అయితే వస్తూనే ఉన్నాయండో. సో వందే భారత్కు ఉన్న క్రేజ్ ఏంటో నాకు అర్థమైపోయింది. సో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా తేజస్విని ఫ్రమ్ ఈపురపాలెం, ఓకే రైట్ ఆన్సర్ అండ్ అలానే అక్క మీ వాయిస్ బాగుంటుందండి, థ్యాంక్ యూ సో మచ్ డియర్. అండ్ ఇంకా ఎవరు అంటే నెక్స్ట్ మొదల్, ఓకే ఏబివి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. సో నేమ్సే ఫాస్ట్గా చదివేస్తున్నాను అండ్ కొంతమంది కొంచెం కాంప్లిమెంట్స్ అండ్ అలానే దీని గురించి కూడా మెసేజెస్ పంపించారు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి ప్రేమాభిమానాలకి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది నిక్కం బాబురావు, రేణుకాబాయ్, వాసుదేవరావు పుట్టపర్తి నుంచి. సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్. సో ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్సే పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి. నెక్స్ట్ ఎవరు అంటే శైలజ ఫ్రమ్ అనంతపూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అల్కనంద గారు అంటున్నారు, ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అంటూ పంపారు వీర్ రాఘవమ్మ, రేఖా సాయి, మోనిక. సో ఆన్సర్ ఎక్కడండి, ఆన్సర్ ఎక్కడా. అండ్ ఇంకా జీవిత ఆరు విజయ ఫ్రమ్ శ్రీశైలం, ఓకే. సో ఓకే రైట్ ఆన్సర్ పంపించారు విజయ గారు శ్రీశైలం నుంచి. ఇందాక వేరే క్వశ్చన్ ఆన్సర్ వచ్చి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే తాడేపల్లి నుండి నాగమణి గారు రైట్ ఆన్సర్, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి, సత్యనారాయణ కృష్ణలంక విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఎవరు అంటే ఓకే రవీందర్ దుబాయ్ నుంచి, అల్కంద గారు గుడ్ మార్నింగ్, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్, యువర్ స్పీక్ లైక్ బుల్లెట్ ట్రైన్ స్పీడ్ అంటున్నారు. ఇంత వర్ణించారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు, ఇదేంటండి లాస్ట్లో ట్విస్ట్ క్లైమాక్స్లో ఇట్లా ట్విస్ట్ ఇచ్చారేంటి. ఇట్స్ ఓకే ఆల్రెడీ 10:56 ఇప్పుడైతే ఆన్సర్స్ ఎవరు పంపించకండి, ఇంకా నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను మరి కొద్దిసేపట్లో. అండ్ ఎవరు అంటే నెక్స్ట్ పంపించింది జయశ్రీ గారు ఒక పాట, ఓకే పాటలు చాలా బాగా పాడారా నేనా, ఓకే. సో మురళీ గారు అండ్ వాయిస్ బాగుందన్నారు, బాగానే ఉంది. అసలు ఇప్పుడు మాటలు మాట్లాడడానికే టైం లేదు, ఆల్రెడీ 10:57 అయిపోయింది. పాటలు పాడుకుందాం, సందర్భం వచ్చినప్పుడు బోల్డ్ పాటలు పాడుకుందాం. అండ్ ఇంకా నెక్స్ట్ చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి అండ్ స్వరూప రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే రైట్ ఆన్సర్ పంపించేసింది మానవ్, ఓకే మానవ్ కూడా చాలా చాలా పెద్ద మెసేజ్ పంపించారు. సో నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు అని చెప్తున్నారు. ఎస్, అండ్ ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఎవరు అంటే ప్రదీప్, విజయ, హనీ, బృందావన్ నిలయం అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా టైపింగ్ టైపింగ్ అంట, లాస్ట్ మినిట్ వరకు చూసారా మన లిజనర్స్ ఎంత కృషి చేస్తున్నారో రైట్ ఆన్సర్స్ పంపించడానికి. అబ్బా ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారండి. సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంచిర్యాల నుండి చంద్రమొగ్లి, పద్మరాణి, అక్షర, కృప రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ అండ్ సుప్రియ మెసేజ్ పంపించారు. ఎస్, ఇంకా అయితే మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, బట్ ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను ముందుగా, బికాజ్ నువ్వు క్లైమాక్స్ వరకు ఉంచి అసలు క్లైమాక్స్లో ఏం జరుగుతుందో చెప్పకపోతే ఎలా అనుకుంటారు కాబట్టి. సో ఎస్ ఫ్రెండ్స్, మరి మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా మొట్టమొదటిసారిగా వందే భారత్ అంటే సెమీ హై స్పీడ్ ట్రైన్స్ని మన ఇండియాలో స్టార్ట్ చేయాలి అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 15, 2019లో వందే భారత్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి వారణాసికి. సో ఎస్, అండ్ ఇదంతా ఎవరి నేతృత్వంలో జరిగింది అంటే సో సుధాన్షు మణి. సో ఆయన మన రైల్వేస్లో చీఫ్ అండ్ సీనియర్ ఇంజనీర్. సో ఆయన పర్యవేక్షణలోనే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 2019 ఇప్పటికీ ఎన్నో రూట్స్లో ఆల్మోస్ట్ మనకి 70+ వందే భారత్ ఎక్స్ప్రెస్లు అయితే ఉన్నాయి. అండ్ ఆ టైంని అది తగ్గించడం వల్ల అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఆ ఫెసిలిటీస్ ఒకసారైనా అసలు అది ఎలా ఉంటుంది చూడాలి అని కూడా అందరూ ఆ ఎక్స్పీరియన్స్ చేసుంటారు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్. అండ్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పినప్పుడు ఏదైతే ఆ ఏమంటారు ఆ ఎంతో ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతాం కదా. అండ్ దట్స్ ఆల్ అబౌట్
12 years of Narendra Modi's government. So yes friends, మరి ఇది అన్నమాట ఈరోజు హరివిలిలో పంపించిన మెసేజెస్ అన్నీ. అండ్ ఇంకా ప్రదీప్ గారు అనంతపూర్ నుంచి, అల్కనంద నది పేరు, ఎస్ నది పేరే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ. అండ్ స్టూడియోలో సమయం అయితే 11 గంటలు, ఇప్పుడైతే మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఐరోపా పర్యటనలో ఆయన ఫ్రాన్స్తో పాటు స్లోవేకియాలోనూ పర్యటించనున్నారు. G7కు సంబంధించిన సదస్సుల్లో ప్రధాని పాల్గొంటారు. చంద్రునిపై అడుగుపెట్టే ఉపగ్రహాల ల్యాండర్ల జీవితకాలాన్ని 200 రోజులకు పెంచే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. కొత్త వ్యవస్థలతో చంద్రునిపై రాత్రివేళ్లలోనూ ల్యాండర్ నుంచి డేటా సేకరణ సాధ్యమవుతుందని తెలిపారు. 2040 నాటికి అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టేషన్లో భారతీయ వ్యోమగామి అడుగుపెట్టగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణురాలు, మహిళల ఆరోగ్య సంరక్షణ, హక్కుల పరిరక్షకురాలైన డేమ్ పర్వీన్ కుమార్కు బ్రిటన్లో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వైద్య విద్య, ఆరోగ్య రంగానికి చేసిన సేవలకు గాను బ్రిటన్లో అత్యంత ప్రతిష్టాత్మక రాజ్య పురస్కారాల్లో ఒకటైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ను నిన్న జరిగిన కింగ్ చార్లెస్ III అధికారిక పుట్టినరోజు వేడుకల్లో ఆమెకు ప్రదానం చేశారు. జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై నివేదిక సమర్పించేందుకు 31 జూలై చివరి తేదీ కాగా, ట్రిబ్యునల్ విజ్ఞప్తి మేరకు 1 ఆగస్టు నుంచి వచ్చే ఏడాది 31 జూలై గడువును పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ నిన్న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్కు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో బ్యారేజ్ గేట్లను ఎత్తి సుమారు 2000 నుంచి 3000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షపాతం పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను బట్టి నీటి విడుదల పరిమాణంలో మార్పులు ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణానది ఎగువ, దిగువ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీతీర ప్రాంతాల్లో సంచరించేవారు, మత్స్యకారులు, ఇసుక రుచుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సఫలం కావాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. చల్లపల్లి పీఏసీఎస్ ఆవరణలో రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ఏడాది యూరియా సరఫరాలో అవనిగడ్డ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రైతులు, అధికారుల సమన్వయంతో మరోసారి అదే స్థాయి గుర్తింపు సాధించాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు యాప్ ద్వారా యూరియా పొంది సహకరించాలని కోరారు. యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని రాష్ట MSME సెర్ప్ NRI సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలోని అంకన్న చెరువు వద్ద యోగాంధ్ర థిమాటిక్ యోగా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అంకన్న చెరువు గట్టుపైన 1/2 కిలోమీటర్ మేర సుమారు 1000 మంది ఉపాధి హామీ వేతనదారులు యోగాసనాలు వేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయ్ అల్కందా. సో ఎస్, స్టూడియోలో సమయం 11:00 అండ్ ఎస్, మిమ్మల్ని అలించడానికి నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పాను కదా. లాస్ట్ మినిట్లో లాగా మన లిజనర్స్ అందరూ కూడా చాలా మంది పాపం లాస్ట్ వరకు మెసేజెస్ పంపిస్తున్నారు అని చెప్పి జస్ట్ 11:00 ముందు పంపించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ నేమ్స్ కూడా చదివి ఇటువే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా దమోజీ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఇదునూరి లక్ష్మయ్య జంగమ్మ, సో గొల్నేపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్, నన్ను మర్చిపోతే ఎలాగా అంటుంది తేజశ్రీ, మర్చిపోలేదు. సో తేజశ్రీ డౌట్ ఏంటంటే అసలు బ్లడ్ ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది అని చెప్పి. బ్లడ్ ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది అంటే, సో బ్లడ్లో హిమోగ్లోబిన్, ఇందాక మాట్లాడుకున్నాం కదా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అని చెప్పి, ఆ హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది. అండ్ బ్లడ్ మెయిన్ దేనికి అంటే ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. సో ఆక్సిజన్ క్యారీ చేసినప్పుడు ఆ ఐరన్ ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు ఆ కెమికల్ స్ట్రక్చర్ ఆ రెడ్ కలర్లో రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అందుకని చెప్పి. సో ఆక్సిజన్ ఆర్ మంచిగా మీరు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ అప్పుడు బ్లడ్ తీసుకుంటారు కదా, బ్లడ్ శాంపిల్ రెడ్ కలర్లో ఉంది అంటే చక్కగా హెల్దీగా ఉన్నట్టు, అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా ఉంది అని అర్థం. సో లేదు పేల్గా ఉంది అంటే, అండ్ చాలామంది సార్లు డాక్టర్స్ కూడా చెక్ చేసినప్పుడు కంటి దగ్గర చూస్తారు కదా, అండ్ అలానే ఈ గోళ్ళ దగ్గర, సో అట్లా ప్రెస్ చేసి వదిలేస్తే పింకిష్ కలర్లో వస్తే మనకి ఎనీమియా లేదు అంటే రక్తం బాగా ఉంది, మనం హెల్దీగా ఉన్నట్టు. అట్లా కాకుండా వైటిష్ కలర్లో పేల్గా ఉంటే ఏంటి ఎనిమిక్గా ఉన్నావు బలహీనంగా అని అంటారు డాక్టర్స్. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఇది. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవాళ అయితే ఈ టాపిక్

0: టాపిక్ గురించి అందరూ బాగా అర్థం చేసుకున్నారు అనే అర్థమైంది, బికాస్ మీరు అడుగుతున్న ఈ డౌట్స్ అండ్ అలానే పెడుతున్న మెసేజెస్ బట్టి. సో గుర్తుంది కదా మరి ఇయర్ థీమ్ వన్ డ్రాప్ ఆఫ్ హ్యూమానిటీ, కొంచెం మానవత్వం అది ఎన్నో ప్రాణాలని కాపాడచ్చు. అండ్ ఈ పాజిటివ్ వైబ్స్తో దిస్ ఈజ్ యువర్ రాజల్ గంధ సైనింగ్ ఆఫ్ బై సైనర్.
1: FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

జెంటిల్మెన్ చిత్రానికి సురేష్ పీటర్, జీవి ప్రకాష్ కుమార్ ఆలపించిన పాట విన్నారు. రాజశ్రీ గీతానికి ఎర్ రెహమాన్ సంగీతం. స్టూడియోలో సమయం చేస్తే 11:14 దాటి 9 సెకన్లు. మీరంతా ఏం చేసి వింటున్నారు వివిధ భారత FM 101.3 MHz పై సినిమా కబుర్లు. సినిమా కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను ఎవరు తెలిసిపోయింది కదా, నేను మీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మనం సినిమా ముందు తెర ముందు చూసే దృశ్యాల కంటే తెర వెనక ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాల గురించి, అంటే లైక్ షూటింగ్స్ గురించి, ఇలాంటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజున డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి కొన్ని విషయాలు ముచ్చట్లు మాట్లాడుకుందాం.

ఆనంద్ చిత్రానికి హరిహరన్ చిత్రం ఆలపించిన పాట తర్వాత మాట్లాడుకుందాం. వింటున్నవాడండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు.

సినిమా కబుర్లు వింటున్నారు. సినిమా కబుర్ల కార్యక్రమంలోని డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పేశాను కదా. తెర వెనుక ఉండి నటుల భావోద్యోగాలకు తమ గాత్రంతో ప్రాణం పోస్తారు మన డబ్బింగ్ ఆర్టిస్టులు. అప్పటి రోజుల్లో ఎక్కువ మంది నటీనటులు తామే డబ్బింగ్ చెప్పుకునేవారన్న. ఇక ఆలనాటి సినిమాలకు కథానాయకులకు ఎక్కువగా దుర్గా గారు డబ్బింగ్ చెప్పేవారట. ఇక హీరోయిన్స్కు తమ గాత్రాన్ని దానం చేయటంలో ఎక్కువగా దుర్గా గారు రాధికకు, సుహాసినికి, విజయశాంతికి బాగా ఎక్కువగా డబ్బింగ్ అనేది చెప్పారు. ఇక నటి సరిదా గారు, సింగర్ శైలజ గారు, రోజారమణి నటి కూడా ఆమె, వీరు కూడా చాలా మందికి డబ్బింగ్ చెప్పడం జరిగింది. డబ్బింగ్ చెప్పడం చాలా ఈజీలే అనుకుంటాం, కానీ చాలా కష్టం అండి. రియల్లీ అక్కడ స్క్రీన్ మీద లిప్ సింక్ అయ్యేటట్లు డైలాగ్ చెప్పాలి, ఎమోషనల్తో. బాధ అయితే బాధపడుతూ చెప్పాలి, కాస్త సరదాగా ఉంటే సరదాగా చెప్పాలి, కొంచెం కామెడీ ఉంటే కామెడీగా కూడా చెప్పాలి కదా. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే గట్టిగా అరవాల్సి వస్తుందట. ఇక ప్రస్తుత రోజుల్లో అయితే సవితారెడ్డి, సౌమ్య శర్మ, శ్రీనివాసమూర్తి, రవిశంకర్, సింగర్ సునీత, చిన్మయ శ్రీపాద మొదలగు వారు హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్తున్నారు. మరికొన్ని చెట్లు మాట్లాడదాం. అందుకంటే ముందు మన శివశంకర్ వరప్రసాద్ చేసినటువంటి బీఎంసీసీ స్టూడియో మధ్యప్రి ఆలపించిన పాట వింటుంటే వివిధ భారతీయ ఫిల్మ్ 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు. విత్ యువరాజీ చినబాబు.

స్టూడియోలో సమయం చూస్తే 11:28 దాటి 28 సెకండ్లు. మీరంతా ఆర్జీ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం కదా. శ్రీనివాసమూర్తి గారు తెలుగు తమిళ సినిమాల్లో హీరోలకు డబ్బింగ్ చెప్పడంతో దిట్ట. ఆ డబ్బింగ్ కాదండో, కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సూర్య, విక్రమ్, అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాలకు వీరు గాత్రాన్ని అందించారు. వీరితో పాటు రవిశంకర్ గారు, వీరు ముఖ్యంగా కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకుండా వీరు సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇక బాహుబలిలో కాలికేడు పాత్రకు, రజనీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోలకు పలు చిత్రాల్లో అద్భుతమైన డబ్బింగ్ చెప్పారు మన రవిశంకర్ గారు. ప్రముఖ సింగర్ సునీత గారైతే అందాల రాక్షసి, గోదావరి లాంటి క్లాసిక్ సినిమాల్లో హీరోయిన్లకు అద్భుతమైన డబ్బింగ్ చెప్పారు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు బాయ్స్ చిత్రం నుంచి ఈ పాట.

కోలిమారు చిత్రం నుంచి చక్రి కౌశల్య అల్పించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. చిన్మయి, శ్రీపాద, సమంత భూమిక వంటి నటులకు చాలా బాగా డబ్బింగ్ చెప్పారు వీరు కదా. ఇక సౌమ్య శర్మ విషయానికి వస్తే అనుష్క, కాజల్ అగర్వాల్, నయనతార, శృతి హాసన్ వంటి స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. ఇక చెప్పుకోదగ్గ డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితారెడ్డి గారు, తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. ఇక త్రిష, భూమిక, సిమ్రాన్ వంటి స్టార్ హీరోయిన్లకు గాత్రదానం చేశారు. వీరి చెప్పినటువంటి డబ్బింగ్, అప్పుడప్పుడు చెప్పేటువంటి డబ్బింగ్ అక్కడక్కడ కట్ చేసి అంతేనా, ఇంకేం కావాలి? వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ ఇలాంటి డైలాగ్స్, రింగ్ టోన్స్ కూడా పెట్టుకునే సందర్భాలు లేకపోలేదు. మరికొన్ని వచ్చేట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కిరాక్ పార్టీ చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటున్నాం వినండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

జీన్స్ చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ సుజాత లభించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 11:55 దాటి 20 సెకండ్లు. మీరంతా చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3 MHz పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. డబ్బింగ్ ఆర్టిస్టుకు ముఖ్యంగా భాషపై పట్టు ఉండాలండి. నటుల డైలాగ్ డెలివరీ, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, మాండలికం, భావోద్వేగాలు, భాష ఈ క్యారెక్టర్కు తగినట్టుగా పలికేలా అన్ని విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. కార్యక్రమంలో ఇప్పుడైతే పుష్పటు చిత్రం నుంచి లక్ష్మీదాస శంకర్ బాబు ఆలపించిన పాట విందాం. వింటున్నటువంటి వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. కొండపోత వానకు మండలంలోని వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కడివేళ్ల సమీపంలోని కప్పల వాగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చేరడంతో వాగు పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కప్పలవాగు వరద నీరు రోడ్డుపైకి భారీగా చేరడంతో పత్తికొండ ఎమ్మిగనూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మరోపక్క గోనెగండ్ల మండలంలోని గంజహళ్ళి అగ్రహారం గ్రామాల వద్ద వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల కృష్ణానదీ పరివాహక ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్కు నీటి ప్రవాహం పెరగడంతో బ్యారేజ్ గేట్లను ఎత్తి సుమారు 2000 నుంచి 3000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశామని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను బట్టి నీటి విడుదల ప్రమాణంలో మార్పులుండే అవకాశముందని అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కృష్ణానది ఎగువ దిగువ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీతీర ప్రాంతాల్లో సంచరించేవారు, మత్స్యకారులు, ఇసుక రీచ్లో పనిచేస్తున్న కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సఫలం కావాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. చల్లపల్లి పిఎస్సిఎస్ ఆవరణలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ఏడాది యూరియా సరఫరాలో అవనిగడ్డ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, రైతులు అధికారుల సమన్వయంతో మరోసారి అదే స్థాయి గుర్తింపు సాధించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు యాప్ ద్వారా యూరియా పొందాలన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఐరోపా పర్యటనలో ప్రధాని ఫ్రాన్స్తో పాటు స్లోవేకియాలో పర్యటించనున్నారు. G7 సంబంధించిన సదస్సుల్లో ప్రధాని పాల్గొంటారు. నేటి నుంచి 16వ తేదీ వరకు సోలో యోగా ప్రదర్శన, ప్రాణాయామ గ్రూప్ యోగా ప్రదర్శన విభాగ పోటీలను అనంతపురం ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నామని డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. 15వ తేదీ సోమవారం 19 నుంచి 35 సంవత్సరాల రూపు వారికి, 35 సంవత్సరాలు పైబడిన వారికి సోలో యోగా ప్రదర్శన, ప్రాణాయామం, సింక్రనైజ్డ్ యోగా ప్రదర్శన పోటీలు జరుగుతాయన్నారు. 16వ తేదీన యోగా క్విజ్, యోగా స్లోగన్, యోగా ఎస్సే రైటింగ్, యోగా సాంగ్, యోగా షార్ట్ ఫిల్మ్, యోగా ఫోటోగ్రఫీ విభాగాలలో అన్ని వయసుల వారికి పోటీ నిర్వహిస్తామని తెలిపారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో స్కాట్లాండ్ బోణి కొట్టింది. తమ తొలి మ్యాచ్లో హైతీపై 1-0 స్కాట్లాండ్ విజయం సాధించింది. దీంతో 36 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్కాట్లాండ్ ప్రపంచకప్లో విజయాన్ని నమోదు చేసింది. చివరిసారిగా 1990 సంవత్సరంలో స్వీడన్పై 2-1 స్కాట్లాండ్ విజయం సాధించింది. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో రసవత్రపూర్కు రంగం సిద్ధమైంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ను ఈరోజు పాకిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ బంగ్లాదేశ్తో తలపడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: స్త్రీల సమయం చూస్తే 12:07 దాటి 53 సెకండ్లు. మీరంతా చేంజెస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై. మీకు తెలిసిన కార్యక్రమం వింటున్నారు విత్తిరాజీ చిన్నబాబు. ఈ రోజున జూన్ 14, మరి జూన్ 8కి 1936 మొట్టమొదటిసారిగా శ్రోతలు విన్నటువంటి ఆ సిగ్నేచర్ ట్యూన్ జూన్ 8కి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మన రేడియోకి సంబంధించిన కొన్ని తెలియని అంశాల గురించి మాట్లాడుకుందాం. ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ మన శ్రోతలందరికీ తెలుసు కదా. మరి అసలు విషయం ఏమిటంటే జూన్ 8, 1936 మొట్టమొదటిసారిగా శ్రోతలో ఈ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ని విన్నారండి. దీనిని స్వరపరిచింది ఎవరు అంటే చెకోస్లోవేకియాకు చెందిన కళాకారుడు, రేడియో ఉద్యోగి అయిన వాల్టన్ కాఫ్మాన్. మరి దీనిని శివరంజని రాగంలో స్వరపరిచారట. ఈ విషయం మీకు తెలుసా? మరి చాలా అద్భుతంగా ఉంది కదా. అప్పుడెప్పుడో 90 సంవత్సరాల క్రితం చేసిన ఆ ట్యూన్ ఇప్పటికీ మనం వింటున్నాం. మరికొన్ని ముచ్చట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు స్వర్ణకమల చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన పాట వింటుండేవాడండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3. మీకు తెలుసా వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహోత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: BFM 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: మీకు తెలుసా వింటున్నారు వీరార్జీ చిన్నబాబు. మీకు తెలుసా కార్యక్రమంలో మన రేడియోకు సంబంధించిన విషయాలు అంశాలు తెలియనివి కొన్నిటిని తెలుసుకుంటున్నాం. ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ని వయలిన్ మీద అద్భుతంగా వాయించిన వారు ప్రముఖ హిందుస్థానీ విద్వాంసులు శ్రీ విజి జోగ్ గారు. 1936 జూన్ 8 నుంచి ఆల్ ఇండియా రేడియో అనే పేరు వాడకంలోకి వచ్చింది. అంతకుముందు దీన్ని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ గా వ్యవహరించేవారు. ఈ ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అందులోనే పని చేస్తున్నటువంటి ఒక అధికారి ఈ వయోలన్ ఫిల్టన్, వీరి పేరు

ఈ పేరు చాలా పెద్దగా ఉందని భావించారు. మొట్టమొదటి అధికారి వీరేనండి. ఇక ఆకర్షణీయమైన అందంగా ఉండే ఒక పేరు కావాలని ఆలోచించారు. అప్పుడే వారికి తట్టింది ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియోగా మార్చేశారు. మరికొన్ని ముచ్చట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు పోస్ట్ మ్యాన్ చిత్రం నుంచి ఉదితనారాయణ చిత్రాలు పిలిచిన పాట వింటుండండి. వివిధ భారతి FM 1.3 మీకు తెలిసి వింటున్నారు. విత్యురాజ్ చిన్నబాబు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నిల్ల నిల్ల మెరిసెను తారా నీ ప్రేమలా.
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
3: అంతఃపురంలో అందాల చిలక,
4: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
2: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
4: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
2: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
4: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
5: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి ఫ్రాన్స్లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం కింద జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పనుంది. దీనిలో 120కి పైగా భారతీయ స్టార్టప్లు, ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. అనంతరం మోదీ మక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు కీలకమైన ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని, అలాగే స్వస్థ భారత్ విజన్ను ముందుకు తీసుకెళ్లాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులకు నగదురహిత ఆరోగ్య రక్షణ అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశారని మంత్రి చెప్పారు. జన్ ఔషధి కేంద్రాలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చాయని, తద్వారా ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులను తగ్గించడంలో సహాయపడ్డాయని గడ్కరీ పేర్కొన్నారు. భారత్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాల్లో కొన్నింటికి నాయకత్వం వహిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఏ కుటుంబానికైనా వైద్య అత్యవసర పరిస్థితి అనేది ఆర్థిక సంక్షోభంగా మారకూడదనే మానవతా దృక్పథం నుండే ఈ మార్పు ఉద్భవించిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల సన్నాహాల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబెల్ట్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్లో అత్యధిక వీక్షకులను నమోదు చేయడం ద్వారా సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం భారత్కు గర్వ కారణమని, సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే సాధనంగా యోగాకు పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక్కరోజు వేడుకకే పరిమితం చేయకుండా ప్రజలంతా తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. సమగ్ర ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రకృతితో సామరస్యాన్ని పెంపొందించడంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ అన్నారు. తజకిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శాశ్వతమైన విలువలను యోగా ప్రతిబింబిస్తుందన్నారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తజకిస్తాన్ విదేశాంగ మంత్రి సిరోజుద్దీన్తో కీర్తివర్దన్ సింగ్ చర్చించారు. వచ్చే నెలలో కోల్కతాలో జరిగే ప్రారంభ షాంఘై సహకార సంఘం సాంస్కృతిక చర్చల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా తజకిస్తాన్ను కీర్తివర్దన్ సింగ్ ఆహ్వానించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక బంధాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఒకరికి రెండవసారి జీవితాన్ని ప్రసాదించడానికి రక్తదానం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి అని నడ్డా పేర్కొన్నారు. రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి చెప్పారు. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి, అలాగే ప్రాణాలు కాపాడడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద, ప్రతిఫలం ఆశించని రక్తదాతలకు కృతజ్ఞతలు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలంతా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ముందుకొచ్చి రక్తదానం చేసి అమూల్యమైన ప్రాణాలను కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technologies, cyber security, tourism and people-to-people contact.
0: ఇరాన్తో యుద్దాన్ని ముగించే ఒప్పందంపై ఈరోజు సంతకాలు జరుగుతాయని, ఆ వెనువెంటనే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సంతకాల ప్రణాళికలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ త్రోసిపుచ్చింది. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేస్తూనే ఆదివారంపైనే ట్రంప్ పట్టుబడ్డం పట్ల వారు విమర్శలు గుప్పించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు బలమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేల్స్ వేదికలుగా జరుగుతోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెల 5వ తేదీన లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని ఆ శాఖ తెలిపింది. ఈరోజు తూర్పు రాజస్థాన్లో అక్కడక్కడ గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఈరోజు మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులుండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీకు తెలుసా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక తెలియని విషయాలు మన రేడియో గురించి కొన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ నుంచి ఆల్ ఇండియా రేడియోగా మారిన విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే 1935 మైసూర్లో సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఎంఏ గోపాలస్వామి గారు తన సొంత ఇంటిలోనే ఒక చిన్న ప్రైవేట్ రేడియో స్టేషన్ని ప్రారంభించి దానికి ఆకాశవాణి అని పెట్టుకున్నారట. ఇదే అది అలా ఉండగా 1938 కలకత్తా రేడియో స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రముఖ కవి నోబెల్ ప్రైజ్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక కవిత్వం రాశారు. అందులో ఆల్ ఇండియా రేడియో పేరును బదులుగా ఆకాశవాణి అని ప్రస్తావించారట. మరి ఈ విషయం తెలుసా? మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు జనతా గ్యారేజ్ చిత్రం నుంచి ఒక పాట.

0: నేను పక్క లోకల్.
1: ఎప్పుడైతే కలకత్తా రేడియో స్టేషన్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రముఖ రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రముఖ కవి వీరు, నోబెల్ ప్రైజ్ గ్రహీత అన్నమాట, ఆకాశవాణిని ఎప్పుడైతే ప్రస్తావించారు ఈ పేరు బాగుందని అందరి దృష్టికి వచ్చిందని చెప్పాను కదా, దాని ఫలితంగానే 1956లో మన పార్లమెంటులో ఆకాశవాణి అనే పేరును సమాంతరంగా వాడాలని నిర్ణయించుకున్నారట. ఇది 1957 నుంచి అమలులోకి వచ్చిందండి. ఆ తర్వాత వచ్చిన ప్రసార భారతి చట్టాలకు అనుగుణంగా 2023 మే నుంచి ఆల్ ఇండియా రేడియో పేరుకు బదులుగా ఆ పేరును పూర్తిగా నిలిపివేసి ఆకాశవాణి అని మాత్రమే వ్యవహరిస్తున్నారు. శ్రోతలు ఈ విషయాన్ని గమనించే ఉంటారన్నమాట కదా, ఉదయాన్నే మనకు ప్రసారమయ్యే ఆంగ్ల వార్తల్లో దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో అనే బదులు దిస్ ఈజ్ ఆకాశవాణి అని న్యూస్ రీడర్స్ అంటుంటారు కదా, అందుకని ఆకాశవాణి అనే పేరు అప్పటి నుంచే మనకు ప్రారంభమైంది 2023 మే నుంచి అన్నమాట. మరి ఇప్పుడైతే చంతకాల రవిచంద్రన్ నుంచి విజయప్రకాష్ హాన్స్కి ఆలపించిన పాట విధంగా వింటుండే ఉండండి వివిధ భారత FM 101.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు విత్యురాజు చిన్నబాబు.

ఆస్ట్రేలియా సమయం చేస్తే 12:53 దాటి 9 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీకు తెలుసా వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. రేడియో గురించి మనకు తెలియని విషయాలు కొన్నింటిని మనం తెలుసుకుంటున్నాం మీకు తెలుసా కార్యక్రమంలో. జూన్ 16, 1938 మద్రాసులో రేడియో స్టేషన్ ప్రారంభం కావడంతో తెలుగు రేడియో ప్రసారాలు మొదలయ్యాయండి. రేడియోలో తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత ప్రముఖ భాషావేత్త గిడుగు రామ్మూర్తి గారికి దక్కుతుందన్న విషయం మరి మీకు తెలుసా? కార్యక్రమంలో చివరికి టక్కర దొంగ వచ్చేటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న ఆలపించిన పాట వింటుండీ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. వీణ వేణువైన
1: సరిగమ విన్నావా? తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. గత శనివారం అదృశ్యమైన కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ఎ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై హోంమంత్రి మంగళపూడి అనిత ఆరా తీశారు. కాకినాడ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. హోంమంత్రి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ కేసులో అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని హోంమంత్రి తెలిపారు. మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతోంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు ఈరోజు ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 గేట్లను అడుగుమేర ఎత్తి 2900 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. బందరు కాలువ, రైవస్ కాలువలకు 211 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. కృష్ణానదికి 3-4 రోజులు వరద ప్రవాహం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు ఖరీఫ్ సీజన్కు సంబంధించి కృష్ణా డెల్టాకు 1 జూలై నుంచి నీరందించే అవకాశం ఉందని చెప్పారు. ఎమ్మిగినూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం వల్ల మండలంలోని వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కడివేళ సమీపంలోని కప్పలవాగు పొంగిపొర్లి ప్రమాదకరంగా ఉంది. కప్పలవాగు వరద నీరు రోడ్లపైకి రావడంతో పత్తికొండ, ఎమ్మిగినూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మరోపక్క గోనెగంట్ల మండలంలోని గంజహళ్లి, అగ్రహారం గ్రామాల వద్ద వంకలు పొంగిపొర్లుతుండటంతో రహదారి కిలువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదోని పట్టణంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఈ తెల్లవారుజాము వరకు కురిసినటువంటి భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణం గుండా వెళుతున్న 167వ జాతీయ రహదారిపై మోకాలి లోతు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యుద్దరంగంలో పైచేయి సాధించినట్లు ఇరాన్ ప్రకటించుకుంది. అమెరికాకు చెందిన క్షిపణి గుర్తింపు రాడార్ వ్యవస్థలపై తాము జరిపిన దాడుల తాలూకు ఉపగ్రహ చిత్రాలను ఇరాన్ అధికారికంగా విడుదల చేసింది. కువైట్, బహ్రెయిన్లలో మోహరించిన 2 అత్యంత కీలకమైన అమెరికా రాడార్ వ్యవస్థలు ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనట్లు ఇరాన్ పేర్కొంది. ఫుట్బాల్ ప్రపంచకప్లో స్కాట్లాండ్ బోణి కొట్టింది. తమ తొలి మ్యాచ్లో హైతీపై 1-0 గోల్స్ తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించింది. దీంతో 36 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్కాట్లాండ్ ప్రపంచకప్లో విజయాన్ని నమోదు చేసింది. చివరిసారిగా 1990 స్వీడన్పై 2-1 గోల్స్ తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించింది. మరో మ్యాచ్లో ఆస్ట్రేలియా తుర్కీయేపై 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. ప్రపంచ

కప్ టైటిల్ ఫేవరెట్స్ లో ఒకటైన బ్రెజిల్ గత ప్రపంచకప్లో సంచలన ప్రదర్శనతో సిమీస్కు చేరిన ఆఫ్రికా జట్టు అయిన మొరాకోతో ఆడిన మ్యాచ్ని డ్రాగా ముగించుకోవాల్సి వచ్చింది. ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్విట్జర్లాండ్ ఖతార్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్తో డ్రాగా ముగిసింది. మహిళల T20 ప్రపంచకప్ క్రికెట్ పోరులో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. హర్మన్ప్రీత్ సేన ఈరోజు గ్రూప్ 1 మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మ్యాచ్లో నెదర్లాండ్స్ బంగ్లాదేశ్తో తలపడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

స్టూడియోలో సమయం చూస్తే 1 గంట 4 నిమిషాలు దాటి 4 సెకండ్లు. ధీరా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధీరా కార్యక్రమంలో ఈరోజు జూన్ 14 కావున ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉన్నదండి. అదేనండి, ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లోనూ ప్రజలకు రక్తం విలువను తెలపాలనే ఉద్దేశంతో ఈ రోజును ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఈ డే స్పెషల్ గురించి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు స్నేహం అంటే ఇదేరా చిత్రానికి హరిహరన్ సుజాత ఆలపించిన పాట వింటూ ఉండండి. వివిధ భారతీయ FM 101.3 ధీర వింటున్నారు. విత్ యువరాజ్ చిన్నబాబు.

మీరంతా చేంజెస్ వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 91.3 మెగాహెర్ట్స్ పై ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలోని ప్రపంచ రక్తదాతల దినోత్సవం గురించి కొన్ని బడ్జెట్లో మాట్లాడుకుంటున్నాం. 1901లో ఆస్ట్రేలియాకు చెందినటువంటి నోబెల్ విజేత కార్ల్ లాండ్స్టీన్ మొట్టమొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. అందుకని వీరి జయంతికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సంవత్సరంలో అన్ని దేశాల్లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నాం. 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు రక్తదానానికి అర్హులండి. కనీసం రక్తదాతల శరీర బరువు 50 కిలోలు ఉండాలి. ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానాన్ని రక్తదానం అంటారు. రక్తాన్ని తీసుకునే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ఓ గ్రూప్ కలిగిన వ్యక్తిని విశ్వదాత అని, ఏబి గ్రూప్ రక్తం కలిగిన వ్యక్తిని విశ్వగ్రహీత అని అంటారు. మరికొన్ని వచ్చేట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ప్రేమతో రాచడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్ణ తాల్పించిన మనసర్ బంగితం వింటుండండి. వివిధ భారతి 91.3 మెగాహెర్ట్స్ పై ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

నువ్వు నేను చిత్రానికి మల్లికార్జున్ ఉష ఆలపించినటువంటి కులశేఖర్ గీతం వింటున్నారు. స్టూడియోలో సమయం చూస్తే 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా తునిమండలంలో తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దింపాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ సాయంత్రం సింగపూర్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే అంకుర సంస్థలు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ది, పెట్టుబడుల అంశాలపై జరిగే పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, రాష్ట్ర పారిశ్రామికాభివృద్దికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. కాకినాడ జిల్లా తునిమండల పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో 2 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. బాలిక అదృశ్యం ఘటనపై ఆయన నిన్న మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్లో సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నారని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోందని

0: ఇక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: మా ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో చెప్పిన ప్రకారం సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నాం. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు మా ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వానికి సంపూర్ణ ఆశీస్సులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా మరి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగిందండి.
0: ప్రధానమంత్రి స్వనిధి పథకానికి ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. అధిక వడ్డీతో వీధి వ్యాపారులు రుణాలు తీసుకుని ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలను అందిస్తోందని ఆయన చెప్పారు. సకాలంలో రుణ వాయిదాలు చెల్లించిన వారికి 2-3 విడతలలో కూడా రుణాలను మంజూరు చేస్తున్నామని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన 17వ జాతీయ నవజాత శిశువుల సంరక్షణ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో శిశు మరణాల రేటును 46.8% నుంచి 36% తగ్గించామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో 62 ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఉండేవని, ఎన్డీఏ ప్రభుత్వంలో మరో 8 ఏర్పాటు చేశామని వివరించారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిలివాడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతదేశంలో మన పూర్వీకులు మానవాళికి అందించిన అత్యంత గొప్ప వరం యోగా అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో తాను సైతం యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేయడం ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకున్నానని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగానే యోగాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. పెనుగండలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి ఆమె యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురంలో ఈరోజు నుండి 16వ తేదీ వరకు సోలో యోగా ప్రదర్శన, ప్రాణాయామ, గ్రూప్ యోగా ప్రదర్శన విభాగాలలో పోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర జిల్లాస్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కడివేళ్ల సమీపంలోని కప్పలవాగులోకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదనీటి కారణంగా పత్తికొండ, ఎమ్మిగనూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో రహదారి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో బ్యారేజీలోకి వస్తున్న మిగులు జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి సుమారు 2000 నుంచి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికిరణ్ చెప్పారు. వర్షపాతం పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను బట్టి నీటి విడుదల పరిమాణంలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణానది ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీతీర ప్రాంతాల్లో సంచరించేవారు, మత్స్యకారులు, ఇసుక రీచ్లలో పనిచేస్తున్న కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సఫలం కావాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ఈరోజు చల్లపల్లిలో రైతు సేవా కేంద్రం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 77 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాకు సొమ్ము జమ చేసిందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు యాప్ ద్వారా యూరియా తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా తుని మండలంలో తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దింపాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యోగాభ్యాసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగును నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను
4: నిర్మించాం. ఆత్మసమ్మాన్ బడ్ జాతా వో అప్నా వర్తమాన్ సుధారనే కే సాథ్ హీ బెహతర్ భవిష్య కే బారే మే సోచనే లగ్తా.
3: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

పరవశం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధన సరిగా మాలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 1:36 దాటి 37 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం కదా. రక్తదానం చేయడం వలన ఏ విధమైన అపోహలు ఎలా ఉన్నాయి అనేవి మనం తెలుసుకుందాం. ఏ విధమైన అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అసలు వాస్తవాలు ఏమిటంటే, రక్తదానం చేస్తే బలహీన పడిపోయి నీరసించిపోతామనేటటువంటి ఒక అపోహ ఉంది. కానీ అసలు వాస్తవం ఏమిటంటే, రక్తదానం చేసిన తర్వాత ఏ విధమైన బలహీనత సంభవించదు, ఎప్పటిలానే ఆరోగ్యంగా ఉంటారు. రక్తదానం చేసిన తర్వాత యథావిధిగా అన్ని రకాల శ్రమలు శ్రమించేటటువంటి పనులు కూడా చక్కగా చేసుకోవచ్చు. మరో విపరీతమైనటువంటి అపోహ ఏమిటంటే, రక్తదానం చేసేటప్పుడు చాలా విపరీతమైన నొప్పి ఉంటుందేమో అనే అపోహ ఒకటి ఉంది. అలాంటి అపోహ ఏమాత్రం ఉండొద్దండి. అసలు నొప్పి అనేది ఉండదు. సూది గుచ్చు తరగత ఫస్ట్లో ఆ కొద్ది

చెప్పి మాత్రమే ఉంటుందన్నమాట. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు చూడాలని ముందు అనే చిత్రం నుంచి పాట విందాం. శంకర మహాదేవన్, కవిత సుబ్రహ్మణ్యం వాళ్ళు పిలిచినటువంటి పాట చంద్రబోస్ గీతం.

అందాల రాముడు చిత్రానికి రాజేష్ శ్రేయ ఘోషాలు అల్పించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 1:48 దాటి 23 సెకండ్లు. మీరంతా ఆటలు చేసి వింటున్నారు ఇది భారత ఎఫ్ఎం 101.3. ధీరా వింటున్నారు వీతివరాజి చిన్నబాబు ధీరా కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం గురించి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం. బ్లడ్ బ్యాంక్ అనేది రక్తదాత

ద్వారా సేకరించిన రక్తాన్ని సురక్షితంగా భద్రపరిచి అత్యవసర సమయాల్లో రోగులకు అందించే ముఖ్యమైన వైద్య విభాగం. బ్లడ్ బ్యాంకు ప్రధానంగా 5 దశల్లో ఉంటుందండి. ఫస్ట్, రక్తాన్ని ఆరోగ్యకరమైన వ్యక్తుల నుండి 350 నుంచి 450 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ప్రత్యేకమైన యాంటీకోయగులెంట్ అనే ద్రవాన్ని కలుపుతారు. ఈ ద్రవాన్ని కలపడం ద్వారా రక్తం గడ్డకట్టదు. రక్తాన్ని దానం చేసేటటువంటి దాతకు ముందుగానే అన్ని పరీక్షలు చేస్తారు. బ్లడ్ తీసిన తర్వాత సేకరించిన రక్తాన్ని HIV, హెపటైటిస్ బి, సి, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా ఖచ్చితమైన పరీక్షలు కూడా చేస్తారు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు అన్నవరం చెట్టానికి మనోగంగా అలిపించిన చంద్రబోస్ గీతం వింటున్నవండి. వివిధ భారతి FM 101.3 ధీర వింటున్నారు. వీత్యవరాజే చిరబాబు.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ధీరాలో మనం కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం. అన్ని రకాల పరీక్షలు చేసినటువంటి రక్తాన్ని సమగ్ర చికిత్స కోసం ఏం చేస్తారంటే విడివిడిగా విభజిస్తారు. ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, ఒకరి రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందటండి కదా. ఈ విధంగా విభజించినటువంటి భాగాలను నిర్దిష్టమైన ఉష్ణోగ్రతలలో భద్రపరుస్తారు. ఎవరికైతే రక్తం అవసరమో డాక్టర్ సిఫార్సు మేరకు రక్తాన్ని సరఫరా చేస్తారు. ఆరోగ్యవంతులైనటువంటి ప్రతి స్త్రీ లేదా పురుషుడు ప్రతి 3 నుంచి 4 నెలల వ్యవధిలో సురక్షితంగా రక్తం దానం చేయవచ్చు. ఇది ఈనాటి ధీరా. చివరిగా అల్లరి రాముడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉషా ఆలపించిన పాట.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందడే సందడి కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోయాం కదా. 2:30 నుంచి మనం స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడైతే కొన్ని పాటలు విందాం, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: మీరంతా ఆర్టీఎం న్యూస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. మరి సందరే సందరిలోకి వచ్చేసాం కదా, ఎందుకంటే స్టూడియోలో సమయం చూస్తే 2:30 దాటి 1-2 సెకండ్లు అయితే పరిగెడుతుంది. సందరి సందరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సందరి సందరిలో చిన్న పడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 0662-4111 మనకు వాట్సాప్ చేయాలి. మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది వాట్సాప్ చేశారు, ఎవరెవరు ఏమిటి ఏ విధంగా పెట్టారని చూద్దాం. ఎవరు? దమ్మోజు వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు నల్గొండ చిందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి పంపించారండి. వీర శుభ మధ్యాహ్నం అందరికీ అంటున్నారు. రాజుల నుండి జయన్న గారు హాయ్ అంటున్నారు. విజయవాడ వివిధ భారత్ కేంద్రానికి నమస్కారం అంటూ మహమ్మద్ జయనిద్ర స్నేహవారం జరిగింది రూమెండ్ నుంచి నమస్కారాలు చెప్తున్నారు. శుభ మధ్యాహ్నం అంటూ శుభ మధ్యాహ్నం సార్ కేదరవేశ్వరరాజమండలి నుంచి శుభ మధ్యాహ్నం అని చెప్తున్నారండి. నాకు అయితే వీరు మాత్రమే పంపించారు. మరి ప్రశ్న ఇప్పుడైతే ప్రశ్న చెప్తున్నాను, ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. అది కూడా ఒక పొడుపు కథ. తెలిసి పువ్వు పూస్తుంది, తెలియకుండానే కాయ కాస్తుంది. ఈ పొడుపు కథను మన ఆర్టిస్ట్ చాలా మంది అడిగి ఉంటారు మేబీ, నాకు తెలిసి. తెలిసి పువ్వు పూస్తుంది, పువ్వు అయితే తెలుస్తుంది, కాయ తెలియకుండానే కాయ కాస్తుంది. ఏమిటది ఆన్సర్ తెలిస్తే 0662-4111 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటేనివ్వండి వివిధ భారత్ ఎఫ్ఎం 101.3. ఎస్ మధుర ప్రీడిచడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన పాట

సందడి సందడిలో చిరుబాబుతో ఒక ప్రశ్న అయితే అడిగాడు, వాట్సాప్ చేయమని చెప్పాను కదా, తెలిసి పువ్వు పోస్తుంది తెలియకుండానే కాయ కాస్తుంది. పుష్పం అయితే కనిపించింది, కాయ ఎదురా బాబోయ్ అనుకుంటాం కదా, కానీ తెలిసే పుష్పాలు అంటే పువ్వులు అయితే వస్తాయి, కాయలు తెలియకుండానే కాస్తుంది. అంటే చిన్నబాబు మన కంటికి కనిపించవా? కనిపిస్తాయి కానీ తెలియకుండానే కాయ కాస్తుంది, ఏమిటి అది? గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, సందరి సందరికి స్వాగతం. భోజనం చేశారా అంటున్నారు. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలీ కాలనీ నుంచి భోజనం చేశారండి. మీరు చేశారా? వివిరెడ్డి గారు, ఓహో ఈరోజు ఆర్జే చిన్నోడా, చిన్నోడు గారా అంటున్నారు. అవునండి, చిన్నోడినే, చిన్నబాబునే. తర్వాత ఎవరు చూద్దాం, కానూరు నుంచి తాతారావు గారు చేశారు, మెసేజ్ చేశారు. తాతారావు గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటున్నారు. ఆన్సర్ ఎక్కడండి? రాజుల నుండి. బోరెల్లి జయన్న గారు, అబ్బో అత్తికాయ, అత్తికాయ ఏంటి నాకు అర్థం కాలేదు. అక్రపక్క నుండి రమా గారు, సూపర్ రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెద్ద జోగనరావు కాలనీ నుంచి చేశారండి. హాయ్ చిన్నబాబు, వచ్చేసవి భోజనం కట్టు పూటకి పాటలే. ఈ పూటకు భోజనం పాటలు అంటే పాటలు వింటూ డాన్స్ వేస్తారు. అప్పారావు గారు డాన్స్ వేస్తారు కానీ భోజనం తినరు. కానీ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? తమిళ తోటదేవర పాడు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి విజయవాడ, ఓ అందరికీ కూడా నమస్కారములు అంటున్నారు. బిజిలి వెంకటేశ్వర శ్యామల ఏకలవ్య నగరం నుంచి, ఓకేనండి అందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం. హాయ్ చిన్నబాబు గారు, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు? ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఏంటండి, అనంతపురం సర్రాధ గారు. అత్తి చిట్ట అంటే అత్తి చిట్టి అంటే నాకు అర్థం కాలేదు. రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కూడా గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, అత్తి చిట్టి రైట్ ఆన్సర్ కాదండి, అది రైట్ రాంగ్ అయితే ఇది నేను ఆలోచించాల్సిన విషయం. నేను అనుకున్న ఆన్సర్ అయితే వేరేది ఉంది, అది కూడా పెట్టారు వారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. చిన్నబాబు గారు, సందరే సందరి కార్యక్రమానికి స్వాగతం. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు స్వాగతం అయిపోయింది, ఎంటర్వ్యూ చేశాను, ప్రశ్న కూడా అడిగాను, ఒకే ఒక్కడు గారు ఆన్సర్ పంపించండి. పాలెం పోలయ్య ఆలగడ్డ నందలజల నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్, సూపర్. తర్వాత ఎవరు చూద్దాం, కాళ్ళ శ్రీనివాసరావు గారు, కోదాడ, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. ఆర్జీ చిన్నబాబు గారు మీ ప్రశ్నకు సమాధానం అంటున్నారు, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ జరుపుతులు వచ్చే తరాలపల్లి అన్ముకొండ, రైట్ ఆన్సర్. చిన్నబాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ ఆన్సర్ వచ్చేసి ఎస్ అనుకుంటున్నాను, కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజ్రీన్ ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు కృష్ణ సంతోష, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, భోజనం చేశారా? మీరు అడిగిన ప్రసంగ సమాధానం బిజిలి వెంకటేష్ గారు పంపించారు, మరలా పంపారండి. నెక్స్ట్ ఎవరు? హైదరాబాద్ నుంచి పంపించారండి లక్ష్మీ దుర్గా గారు ఆన్సర్ అంటూ. వీరైతే కొత్తగా వస్తున్న చూడతా అండి, ఫస్ట్ మెసేజ్ నాకే చేశారు. ఓకే ఆన్సర్ అయితే పెట్టలేదు, వెల్కమ్ అండి వివిధ భారతికి. హాయ్ ఎవరు? పొద్దుటూరు సంధ్య కడప జిల్లా నుంచి, మీరు జూనియర్ సాయి కుమార్ అన్నప్పుడు నాకు నవ్వు వస్తుందండి. ఓకే వెల్కమ్ వెల్కమ్ అండి అంటున్నారు. క్యాదరి విరోజు రాజోలి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఓకే రైట్ ఆన్సరే జరుపతుల బుచ్చి గారు, గణేష్ గారు, రాజు గారు, శ్రీనివాస్ గారు కొనాపూర్ నుంచి పంపించారండి ఆన్సర్. చెట్టు అట, అదే ఏ చెట్టు? అది ఆ చెట్టు పేరే అడిగాను. రాజుల నుండి బోర్వెల్ చేయన్న, రైట్ ఆన్సరే పంపించారు కదా, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. తెలియకుండానే కాయ కాస్తుంది, తెలిసి పువ్వు పుష్టుంది అంటే చెప్పాను, పుష్పాలు అయితే వచ్చేస్తాయి బట్ కాయలు అయితే భూమి లోపల ఉంటాయండి, అదే వేరుసెరగ కాయ. ఇంకొక వాట్సాప్ మెసేజ్ అయితే ఉంది, చూద్దాం ఎవరు పంపించారు. చివరిగా హాయ్ చిన్నబాబు గారు ఎలా ఉన్నారు అంటూ పంపించారండి. ఎవరు ఈయన? పేరు గోవా నుంచి రాజ్. పత్తికాయ అట, ప్రతి చెట్టుకి ఎలా. సరే నెక్స్ట్ ప్రశ్న, గెట్ రెడీ. ఈరోజు చెప్పిన మ్యాటర్ నుంచే ప్రశ్న వస్తుందండి, మరి ధీరా విన్న వాళ్ళైతే ఆన్సర్ తెలిసిపోతుంది. రక్త గ్రూపులు వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు?
అంటే బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఏబిసి ఏబిఓ అట్లా, వీటిని గ్రూపులుగా డివైడ్ చేసిన శాస్త్రవేత్త సైంటిస్ట్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0662484 నెంబర్కు వాట్సాప్ చేయండి. పరదేశీ చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు ఇప్పించిన చంద్రబోస్ గీతం వింటున్నవండి. వివిధ భారత FM 101.3 సందరి వింటున్నారు. విత్యురాజ్ చిన్నబాబు.

చిన్నబాబు ఒక ప్రశ్న అడిగారు కదా, రక్త గ్రూప్ లను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0862421414 నెంబర్కి వాట్సాప్ చేయాలని చెప్పాను కదా. కాదేరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సరే పంపించారండి. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు. ఓ వేరుశనకాయ అంటూ ఓ ఇంతకటి కృష్ణకా పెడన జోగానందరావు గారి చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. కాళా శ్రీనివాసరావు కోదాడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు రైట్ ఆన్సరే పంపించారండి. తర్వాత ఎవరు చూద్దాం, గంగాధర్ ఫ్రమ్ పూనాపూర్ పొంగనూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. రాజ్ గోవా నుంచి రైట్ ఆన్సర్. వివి రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుండి బోర్గడ జయన్న రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. పాలం పోలయ్య ఆళ్ళగడ్డ నందల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రామనగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వంశీ రాజు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రవిని సీతామహాలక్ష్మి గారు అవలాపురం రైట్ ఆన్సరే పంపించారు. అనంతపురం చర్రాధ గారు రైట్ ఆన్సర్. కొంకాల గ్రామం నుండి లహరి గురు లహరి అరవింద తులసి రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు చూద్దాం, ఎస్ హిమాన్షి జోషిత వీరు కూడా పంపించారండి. వీరు ఎక్కడి నుంచి, గద్వాల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పుత్రుడు నుంచి సంతోష్ కృష్ణ వీరు కూడా పంపించారు రైట్ ఆన్సర్. పాలపోలి ఆలగడ్డ నందర జిల్లా రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, నెల్లూరు జిల్లా నుంచి పంపించారు వీరు ఎవరు, అంకయ్య గారు గడ్డం వీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, రాజు శ్రీనివాస్ కోనాపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. గణేష్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ పంపించారు కీర్తి ఫ్రమ్ ఎస్ కొంచిపూడి కొత్త కొంచిపూడి రైట్ ఆన్సరే. నన్నండి శోభారాణి గారు వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం, కిషోర్ ఫ్రమ్ వెంకటగిరి నుంచి కిషోర్ గారు కూడా రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ ఎవరు, కనకరావు పెడన రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, తరలపల్లి నుంచి జరుపతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ రామ కార్తిక వెన్నెలపల్లి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపి. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి పంపించారు శశి గణేష్ లక్ష్మీ దుర్గా గారు. ఆన్సర్ ఇస్ డాక్టర్ సట చెప్తారండి ఆన్సర్. రంగస్వామి శెట్టి ఆస్ట్రియా దేశానికి చెందిన, ఓకే ఆన్సర్ అది. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య కదికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహబాద్ జైనుద్దీన్ మెంబడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. రక్త గ్రూపులను వర్గీకరించిన శాస్త్రవేత్త కార్ల్ లాండ్స్టీనర్ ఇది అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న తర్వాత క్వశ్చన్, గెట్ రెడీగా ఉండాలి. 0662421414 నెంబర్కు వాట్సాప్ చేయాలి.

ప్రశ్న ఏమిటి అంటే, ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మరో ప్రశ్న కూడా అడుగుతున్నాను. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు రక్తాన్ని దానం చేయవచ్చు? జాగ్రత్తగా వినండి. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు రక్తాన్ని దానం చేయవచ్చు? ఆన్సర్ తెలిస్తే 0662484114 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నటువంటి వివిధ భారత FM 91.3 సందరే సందరి వింటున్నారు. విత్తురాజే చిన్నబాబు.

రియాలిటీ గేట్ చిత్రం నుంచి శ్రీకృష్ణ రమ్య బెహరా అనిపించిన పాట. హృదయము నీకే నజరానా.

2:53 దాటి 43 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సందరే సందరి వింటున్నారు విత్ ఆర్జే చిన్నబాబు. సందరే సందరిలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడండి, అదేనండి, ఏ వయసు నుంచి ఏ వయసు వరకు రక్తాన్ని దానం చేయవచ్చు, ఏ వయసుల వారు రక్తం దానం చేయవచ్చు అనేది నేను అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి చూద్దాం. మహామజరిద్ర శ్రేహమారు జైనదను వేరుశనకాయలు అంటూ పంపించారు ఇందాక క్వశ్చన్కు. అప్పలరాజు గారు పెడన జోగరాజు కలిసి రైట్ ఆన్సర్ పంపించారండి. అయితే ధీరా జాగ్రత్తగా విన్నారు. కేదరి వీరేష్ రాజులమండ నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కనకారావు పెడన రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు 60 వరకు అని చెప్పారు వివి రెడ్డి గారు. రాజన్ నుండి బోరువెళ్ళ జయన్న గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు 65 కాదా అండి, నేను చెప్తాను. గంగాద్రి ఫ్రొంగునూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సూపర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? పని సత్యశ్రీ తనల్ నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. రాజ్ గోవా నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి పంపించారండి. ఎస్, సాయి గణేష్ గారు, లక్ష్మీ దుర్గా గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? వేటపాలెం దగ్గర రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. వంశీ రాజ్ గుంటూరు రైట్ ఆన్సర్. అక్రపాక నుండి పంపించారు రమ గారు రైట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు రైట్ ఆన్ కొత్తగూడ నుంచి రైట్ ఆన్సర్. 18 నుంచి ఉంది. నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ పంపించారండి, వీరు కూడా కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కొంత సరి చేయాల్సిందండి, నేను చెప్తాను. ఆర్ వెంకట సుబ్బయ్య కందికేపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా వేటపాలెం పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? మురహరి యశోద జానకి రాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం? జరుపుతుల బుచ్చయ్య గారు తరలపల్లి రైట్ ఆన్సర్ పంపించారు. సందరే సందరికి సందరే సందడి నేను శ్రీనివాస వర్మ నక్కగూడ నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? ఆశ శ్రీనివాస్ బ్యాంగ్లూర్ రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పెద్దూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు గారు కోదాల రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నుండి శోభారాణి గారు వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి అంటూ పంపించారండి. సికింద్రాబాద్ నుంచి వైవీరావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దులూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. గణేష్ రాజు శివ కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. ఆర్జే చిన్నబాబు గారు మీ ప్రశ్నకు సమాధానం అంటూ ఎర్రమిల్లి సీతారామలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు? జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం? పోలపల్లి శ్రీనివాసరావు గారు, సంధ్య, భువనేష్ వీళ్ళంతా పంపించారు. చరణ్ సాయి ఫ్రమ్ పెరుగంచిపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వీరు కూడా నూతనంగా వస్తున్న శ్రోతలండి వివిధ భారతి కార్యక్రమానికి. అంటే వివిధ భారతి కార్యక్రమాలు వింటూ వాట్సాప్ చేయండి, మెసేజ్లు చేస్తూ ఉండండి, వింటూనే ఉండండి. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఎవరండి? కొత్త కంచిపాడు నుంచి పంపించారు కీర్తి. ఎస్, రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జానకి రామ్ ఆన్సర్ అంటూ, వారి పేరు జానకి రామ్ అట, నందిగా మనిషి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ మహమ్మదీని స్నేహబాను జయనిధిని పంపించారు రైట్ ఆన్సర్. కొద్ది కరెక్షన్, నాగార్జున లక్ష్మీవాడేంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? ఇవైతే నాకు అందినటువంటి వాట్సాప్ మెసేజ్లు. అసలు ఆన్సర్ ఏంటంటే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు రక్తాన్ని దానం చేయవచ్చు అని అడిగాను కదా. 18 నుంచి 55 సంవత్సరాల లోపు, కొంతమంది 65 అన్నారు, కొంతమంది 18 సంవత్సరాల లోపు వయసు వారు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రక్తాన్ని దానం చేయవచ్చు. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఒక పొడుపు కథ. ఎందుకంటే స్టూడియోలో సమయం చూస్తే 2:58 కూడా తాగింది. న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత రివీల్ చేస్తాను ఆన్సర్ ఎవరెవరు పంపించింది కూడా. పొడుపు కథ జాగ్రత్తగా వినండి. ఏబిసి ముగ్గురు ఉన్నారు, అర్థమైందా? సి అనేది రక్త గ్రూపులో ఉండలేదు కాబట్టి రక్త గ్రూపులు కూడా కాదు,
పొడుపు కథ నేను చెప్పేది. పొడుపు కథ ఏబిసి. ఈ ముగ్గురిలో బి అంటాడు, బాప్రే బాప్ నాకు బాగా చలిగా ఉంది, ఎండాకాలంలో చలి వేస్తుందా, ఎందుకంటే ఇంక జూన్ నెలలో కూడా వచ్చేసింది కదా చిన్నపాపు, కాస్త చల్లగలి వేస్తుంది, వర్షం పడుతుంది, చలి వేయకుండా ఎలా ఉంటుంది అంటారు. ఏబిసిలో బి అంటున్నాడు, నాకు బాగా చలిగా ఉంది అంటున్నాడు. ఎందుకు, వై, బీకి ఎందుకు చలి పడుతుంది? మీకు ఆన్సర్ తెలిస్తే 0662-4111 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్న

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. గత 2 రోజుల్లో రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఇందులో బహుళ అంచెల బాలిస్టిక్ క్షిపణి, రక్షణ వ్యవస్థ, సరికొత్త మధ్యశ్రేణి నౌకా విధ్వంసక అస్త్రానికి సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నారని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఆమె ఈరోజు వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రేపు ఎల్లుండి వివిధ సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై హోంమంత్రి వంగలపూడి అనిత కాకినాడ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. కేసు వివరాలపై ఆరా తీశారు. హోంమంత్రి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ సందర్భంగా అధికారులకు హోంమంత్రి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో గతంలో 62 ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఉండేవని, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మరో 8 ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ కార్యాలయంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతోంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు ఇవాళ ఉదయం ప్రకాశం బ్యారేజీ నుంచి 4 గేట్లను అడుగుమేర ఎత్తి 2900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. యోగాభ్యాసనం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం కలుగుతుందని రాష్ట ఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా నెలివాడలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మంత్రి కోలు రవీంద్ర నిర్వహించారు. ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సందరి సందరి కార్యక్రమ స్వాగతం, తిరిగి స్వాగతం, సుస్వాగతం. సందరి సందరిలో చిన్నబాబు ఒక పొడుపు కథ అయితే అడిగాడు కదా. పొడుపు కథలో ముగ్గురు ఉన్నారండి. ఆ ముగ్గురులో ఒక అతనికి బాగా చలి వేస్తుందట. ఎందుకు అని అడిగాను, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. ఎవరెవరు పంపించారో చూద్దాం. అప్పల రాజు గారు పెళ్ళిన జోగరంగరావు గారి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడిగి ఉంటారండి. ఆర్జెస్ క్యాదర్ విరేష్ రాజులమండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ 18 నుంచి 55 వరకు అంటున్నారు. చిరుకు నారాయణ అనసూ ఏమన్నా జనగపేట నుంచి ఏ వయసు వారికి అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వారు రక్తాన్ని దానం చేయవచ్చనే దానికి రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ప్రశ్నకు శాంతినగర్ చౌకే ఒక్కడు రైట్ ఆన్సర్ కనకారావు గారు పెడన వీరు కూడా పంపించారు. పెడ నుంచి రైట్ ఆన్సర్ నక్రపాక నుండి పంపించారు. రమా గారు రైట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బ్యాంగ్లో రైట్ ఆన్సర్. రాజా నుండి బోర్వెల్ జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. జయలక్ష్మి గారు ఎస్ వైవి రావు గారు జయలక్ష్మి గారు వీరు పంపించారు సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రాజు గోవా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నన్న నుండి శోభారాణి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ ప్రకాష్ ఎస్వి ప్రకాష్ గారు పంపించారండి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు వివరంగా వచ్చారు. గంగాద్రి బొంగలూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు. గుంటూరు నుంచి వంశీ రాజ్ సూపర్ అండి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత కొంకల గ్రామం నుండి గురు లహరి అరవింద తులసి రైట్ ఆన్సర్. చిరబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించారు. ఎవరు కర్నూలు నుంచి పంపించారండి నస్రీన్ నజీర్ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరో చూద్దాం. బో గణేష్ రాజ్ కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత కాళ శ్రీనివాసరావు కోదాడ రైట్ ఆన్సర్. కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొనిగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓ పిఎన్ రాజ్ గారు బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి నూతనంగా వస్తున్న శ్రోత అండి. వీరు వివిధ భారతి ఫ్యామిలీకి స్వాగతం అండి. ఇట్లాగే మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సాయి గణేష్ లక్ష్మీ దుర్గా ఆన్సర్. బీ కూల్ అట. బీ కూల్ అంటాం కదా, ఆ మాట ప్రకారంగా అది కూల్గా ఉంది, చలేస్తుంది కాబట్టి అంటారా. మీరు సూపర్ అండి, బాగా ఆలోచించారు. ఎర్రమిల్లి సీతమలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు. పోరమల్లి శ్రీనివాసరావు గారు సంధ్య గారు చరణ్ సాయి భువనేష్ వీరంతా పంపించారు పెనుగంచిపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తరాలపల్లి నుంచి జరుపుతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ శుభ మధ్యాహ్నం జవాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఎంఎంఎస్ న్యూహాస్ నల్లపాడు గుంటూరు నుంచి. భద్రాద్రి కొత్తగొండ నుంచి రాంపురం కట్ల సతీ సుమలత సంతోషనితి సంతోషిని రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు అంటున్నారు శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుంచి ఆన్సర్ అంటూ. వర్షంలో తడిచారు కాబట్టి బీకి బాగా చలివేస్తుంది, చలివేయటమే కాదు జలుబు కూడా చేస్తుంది. బీ వర్షంలో తడిసింది కాబట్టి చలివేస్తుందట. శ్రీనివాస వర్మ గారు నేను చెప్తా రాగండి, అందులో ఒక లాజిక్ ఉంది. శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు పంపించారని దాసరిపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు శ్రీను ఐరాల వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఉడియంపేట నుంచి రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికేపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలయ్య ఆలగడ్డ నందలదల నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం కట్ల సతీ సుమలత సంతోష వీరంతా రైట్ ఆన్సర్. రాజనండి బొరివెల సంధ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. నిజామాబాద్ నుంచి జక్కంపేట నుంచి పంపించారు యమున అనసూయ చిలుకు నారాయణ వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి పంపించారండి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. సూపర్ మురహరి యశోద జానకిరాజు. నిజామాబాద్ వీకిలపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జరిదిన శ్రీహభాని జరిదిన రైట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివన్వి స్వీటీ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ఎవరు పంపించారు? యాకో భాషా నూర్ జహాన్. రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. నెక్స్ట్ కొత్తగూడెం నుంచి పంపించారు వీరు, యాకో భాషా నూర్ జహాన్. చిన్నగొల్లిపాలెం నుంచి నవ్య అక్షయ విరాట్. ఆన్సర్ రైట్ ఆన్సరే పంపించారు వీరు. వీరు కూడా నూతనంగా వస్తున్న శ్రోత అనుకుంటా ఫస్ట్ మెసేజ్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి బుద్ధుడు కృష్ణ సంతోష వీరంతా పంపించారు. రైట్ ఆన్సర్ శివకుమార్ పద్మ రిషిత హన్విత. వీరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు బొడ్డుపాలెం నుంచి. రైట్ ఆన్సరే, ఎక్కడి నుంచో తెలియదు బట్ నూతనంగా వస్తున్న శ్రోత అనుకుంటా వీరు. నెక్స్ట్ చేరవంచ గ్రామం ఏముల పరిశ్రమలు పద్మ. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఏ బి సి ఈ ముగ్గురు ఉన్నారు, ఏ బాగానే ఉంది సి బాగానే ఉంది, మధ్యలో ఉన్న బీకి మాత్రం చలి చలేస్తుంది అంటుంది. ఎందుకంటే ఏసీ, ఏసీ ఉంది కాబట్టి. ఏసీ ఆన్ చేస్తే కొంతమందికి ఏసీ ఉంటేనే నిద్రపడుతుంది, కొంతమందికి ఏసీ ఉంటే బాగా చలేస్తుంది దుప్పటి కప్పుకుంటారు, అయినా కానీ చలేస్తుంటే బాగా నిద్ర పట్టదు, ఏసీ ఆఫ్ చేసేస్తారు కదా. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

ఇవాళ సమయం 3:09 దాటి 24 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు, సింగర్ పేరు సినిమా పేరు, సూపర్ కదా. పాట మాత్రం జాగ్రత్తగా వినండి. ఆ సినిమా ఏమిటి, సింగర్ ఎవరు, ఆన్సర్ తెలిస్తే 0664-1414 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

2009 సంవత్సరంలో విడుదలైన చిత్రం కృష్ణ చైతన్య లిరిసిస్ట్, గీత రచయిత వచ్చి కృష్ణ చైతన్య. మరి చిత్రం ఏమిటి, సింగర్ ఎవరు?

నాకైతే అర్థమైపోయింది ఎవరు పంపించట్లేదు అని. పాట అయితే వినిపించాను, సింగర్ ఎవరు, సినిమా పేరు ఏమిటి అని అడిగాను. అప్పర్రాజు గారు సుగంధర కాలేజీ, నో ఆన్సర్. ఏసీ మధ్యలో ఉంది బి కాబట్టి కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి. నెక్స్ట్ కనకరావు పెడన పేరైతే టైప్ చేసి అలా ఉంచేశారు. తర్వాత ఎవరు, విశ్వజిత్తు. ఓ విశ్వజిత్తునా, సూపరో సూపర్. నేను వినిపించిన పాట పాడిన సింగర్ ఎవరు అంటే విశ్వజిత్తు అన్నారా? రాజన్న సిరిసిల్ల చేరవచ్చ గ్రామం నుండి వేముల పరిసరాలు పద్మ కాదండి. నేను ఒకసారిగా రైటా రాంగ్ అని చెక్ చేసుకున్నాను ఇంతకుముందు. అబ్బో ఏమిటి.

ఎవరు? తరలపల్లి జరుపతుల బుచ్చి గారు. ఆన్సర్ ఎక్కడండి? ఆన్సర్ లేదు కదా. హాయ్, జానకి, పి జానకి గారు పంపించారండి ఆన్సర్ వచ్చేసి. ఓ సూపర్, నందిగామ నుంచి. అసలు ఆ సింగర్ పేరు పంపించారు వీరు, గ్రేట్. ఎవరికి తెలియదేమనుకున్నారు, మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు తెలిసిపోద్దాము. ఏ రెహమాన్ అట ఆశ శ్రీనివాస్ బెంగళూరు కాదండి, కమతా వెంకటేశ్వర నుండి మీమున్పడి నుంచి. చిరుమాము గారు, ఇంతకీ మీరు వినిపించిన పాట ఏ భాషలో ఉన్నదో చెప్పండి. అయ్య బాబోయ్, తెలుగులోనే పాడారండి. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు. కొంచెం క్లూ ఇవ్వండి, ఇచ్చాను కదా 2009లో విడుదలైన చిత్రం కృష్ణ చైతన్య రాసించినటువంటి పాట. తర్వాత ఎవరు, మూవీ నేమ్ వచ్చి డోంట్ వారీ బీ హ్యాపీ అంట. కీర్తి ప్రముఖ్ కంచినపాడు నుంచి పంపించారు. కాదండి, నేను చెప్తాను, సింగర్ నేమ్ వచ్చి శ్రీలేఖ పార్థ సారథి అట. కాదు, చెప్తాను, వెంకట సుబ్బయ్య ఆర్ వెంకట సుబ్బయ్య కందికైపల్లి గ్రామం నుంచి పంపించారండి. ఆంధ్రుడు గానం కార్తికేయ అట. కాదు, తర్వాత ఎవరో చూద్దాం. ఆన్సర్ వచ్చి ఎవరు, బాలకృష్ణుడు కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి. మీరు ఏం డాట్ పంపించారు, హైదరాబాద్ నుంచి పంపించారండి వీరు. సాయి గణేష్ లక్ష్మీ దుర్గా గారు పంపించారు. ఆన్సర్ వచ్చేసి, ఓ రైట్ ఆన్సరే, సింగర్ సినిమా పేరు కాదు. ఓ కాళ శ్రీనివాసరావు గారు, కోదాడ. సూపర్ సూపర్ రైట్ ఆన్సర్. సినిమా పేరు రైటే, సింగర్ పేరు కూడా రైటే. మీకు ఎలా తెలిసిపోయిందండి శ్రీనివాసరావు గారు? చిరుబాబు గారు, మీరు ఇంతకుముందు మెసేజ్ పూర్తిగా చదవలేదు చిరుబాబు గారు. ఏమండి ఇలాంటివి చదవకూడదండి, జరిపోతుల బుచ్చయ్య గారు, పర్సనల్స్ అవి. నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మనహరేషోద జానకిరాజు గారు పంపించారు. ఆంధ్రుడు అంటున్నారు, కాదు, చిన్నగొల్లపాలెం కృష్ణ జిల్లా నవ్య అక్షయ విరాట్. ఆన్సర్ ఎంఎం శ్రీలేఖ, అక్కడ జింటు మేల్ సింగర్ పాడాడు. నెక్స్ట్, రాజ్ గోవా నుంచి పంపించారు సిద్ధ శ్రీరామ్ అట. అబ్బో కాదుగా, ఆయన వాయిస్కి ఈయన వాయిస్కి ఎంత డిఫరెంట్ ఉంది, గమనించలేదా? కార్తికేయ సింగర్ అంటే దస్తగిరి సంధ్య, ఆంధ్రుడు కాదు. నెక్స్ట్, నరసింహారావు గారు పంపించారు ఎస్ కొత్తగూడెం నుంచి. కాదండి, నేను చెప్తాను, తర్వాత ఎవరు చూద్దాం. అసలు అర్థం కాలేదు సాంగు, మరి చెప్పేయండి మీరే. అక్కరపాక నుండి రమా గారు, అవునండి మనం వినని పాటలు ఎన్నో వందల వేలు ఉన్నాయేమో అనిపిస్తుంది. హాయ్ సార్, మా పేర్లు ఒకటి చదువుతున్నారు, మిగతావి రెండు మూడు అన్నీ చదువుతున్నారు. ఎందుకు సార్? వెంకట సుబ్బయ్య కందికైపల్లి గ్రామం, వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మి కందికై, ఇద్దరు పేరు లేకండి, ఒకటే ఉంది అందులో. మీరు ఇద్దరే పంపిస్తారు, వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు, వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు, ఇవే ఉన్నాయి కదా. ఒకటే అండి, రెండు లక్ష్మీదేవి అని చదవలేదా? సరే, ఇక్కడి నుంచి చదువుతాను, ఓకేనా? క్యాదిరి వీరేశ రాజుల మండలం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. సూపర్, కనకరావుపేట నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి శ్రీలేఖ అంటున్నారు, కాదు. నెక్స్ట్, దస్తగిరి సంధ్య గారు ఆన్సర్ తెలిసిపోయింది, రైట్ ఆన్సర్. నెక్స్ట్, చైనా బాబు, బాబు పడుదా అండి. ఆన్సర్ శ్రీల పొంగు. ఆహా, శ్రీల పొంగు జీవగడ్డి అని అలా ఉంది కదా, కొంచెం అలాగే ఉంది. అక్షయ విరాట్ నవ్య గారు పంపారు, కానీ అది కాదు. నిజామాబాద్ వీక్లో వచ్చిన మరహరి చెందిన జానకిరాజు గారు రైట్ ఆన్సర్. రాజలండి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నాగార్జున లక్ష్మీవాడు ఎంపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, పాలెం పోలే అలగడి నందేద్ర నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక అందరూ రైట్ ఆన్సర్ వచ్చేస్తాయి. చిరుకు నారాయణ అనసూయ ఏమన్నా జానకిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ఇదన్నమాట సంగతి. అసలు ఆన్సర్ ఏంటంటే చాప్టర్ 6 అనమాట, పీసీ 7, కృష్ణ చైతన్య రచించిన గీతం, 2009 విడుదల చిత్రం. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకు తెలిసినా తెలియకపోయినా తెలుసుకొని చెప్పినందుకైనా కంగ్రాచులేషన్ చెప్పాలి, ఎందుకంటే నెక్స్ట్ తెలుసుకొని చెప్తున్నారు కాబట్టి. ఎక్కువ భాష నూర్జహాన్ శ్రీకృష్ణ అంటున్నారు, కాదండి, సికింద్రాబాద్ నుంచి వైవీరావు గారు, కాదండి, ఆన్సర్ చెప్పేసాను ఆల్రెడీ. అప్పలరాజు గారికి ఉప్పు అందింది, ఎప్పుడు పంపారు, రైట్ ఆన్సర్. నొండి శోభారాణి గారు, సాగర్ చాందిని వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. ఓకే, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇలా ప్రశ్నలకు వెళదామనుకుంటున్నాను,

వాట్సాప్ మెసేజ్లు అన్నీ వచ్చేస్తూనే ఉన్నాయి. మహమ్మద్ జైద్ శ్రీబాని జైద్ రైట్ ఆన్సర్ సంతోషాన్ని ఎత్తి సంతోషిని వీరంత రైట్ ఆన్సర్ కొత్తగూడెం నుంచి భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపూర్ నుంచి పంపించారు. తర్వాత ప్రశ్నలోకి వెళదాం. ఇక వాట్సాప్ చేయకండి, నేనైతే ప్రశ్న అడిగిన తర్వాత పంపించండి. అందరూ వింటున్నారు వీతివరార్జీ చిన్నబాబు స్టూడియోలో. సమయం చూస్తే 3:19:46. పొడుపు కథ, గెట్ రెడీ. అలా ఈజీగా ఉంటుందో? గాజు పంజరంలో మెనుగురు పురుగు, రాత్రి అయితే జాగారం, తెల్లారితి నిద్రపోతుంది. అబ్బబ్బా, ఇంకంత లేపినా లేకపోయేయండి అని లేపినా లేదు. అది పంచరంలో ఉన్నటువంటి గాజు పంచరంలో మెణుగురు పురుగు అనమాట. మెణుగురు పురుగు మెణుకు మెణుకు అంటూ మెరుస్తూ ఉంటుంది. బట్ రాత్రి అయితే జాగారమే చేస్తుంది, తెల్లారితే నిద్రపోతుంది. ఈ పొడుపు కథ విప్పండి 0826244 నెంబర్కి. నేను ఎందుకు నమ్మానంటే ఈ ఆన్సర్ నేను ఇలా చెప్పానో లేదో, బట్ 10 వాట్సాప్ మెసేజ్లు అయితే వచ్చేసినాయండి. రైట్ ఆన్సర్ మీరు త్వరగా త్వరగా పంపండి. గాజు పంజరంలో మెడుగులు పురుగు, రాత్రి అయితే జాగారం, తెల్లారితే నిద్ర. ఈ మిడది 0826244 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటనివ్వండి వివిధ భారత ఎఫ్ఎం 101.3. చిన్నరాయుడు చిత్రించి ఒక పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి అనిపించిన భువనచంద్ర గీతం.

స్టూడియోలో సమయం చేస్తే 3:28 దాటి 48 సెకండ్లు. సాంద్రే సంద్రి వింటున్నారు వి తీవ్రజే చిరుబాబు. నేనైతే ఒక పొడుపు కథ అయితే చెప్పాను, చాలా మంది వాట్సాప్ చేశారు ఎవరెవరో చూద్దాం. అచ్చే బాబు ఎక్కువ మంది వచ్చేసినాయి అంతే, ఆల్రెడీ ఒక్కసారి విన్నారనుకుంటా. ఓ చాప్టర్ 6 PC 7 హైదరాబాద్ ఓరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి కూడా పంపించారు. సినిమా పేరు వచ్చి చాప్టర్ 6 అంటూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కేదరి ఊరు శ్రీరాజుల నుంచి ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం రైట్ ఆన్సర్. గాజు పంజరంలో మిణుగురు పురుగు రాత్రి అయితే జాగారం చేస్తుంది, తెల్లారితే నిద్రపోతుంది, ఏమిటి అని అడిగాను, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, సత్తపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివన్వి. ఓ చాప్టర్ 6 శివన్ అంటూ పంపించారు. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి కటసత్తు సుమలత. ఓకే చాప్టర్ 6 ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు రైట్ ఆన్సర్ పంపించారు. తేజస్వి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమార్ రాజే గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ వివేక్ వీరోజు కూడా రైట్ ఆన్సర్ పంపించారు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు. నెక్స్ట్ మలగుర్తి విలేజ్ అటు వీళ్ళది. నెక్స్ట్ మంచిర్యాల నుంచి చంద్రమొగలి అక్షర పద్మరాణి వీరంతా పంపించారు చాప్టర్ 6 అంటూ పంపించారు. కనకారావు పేడన రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన ప్రశ్నకు. మంగళగిరి జయలక్ష్మి గారు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం. రాజన్న సిరిసిల జిల్లా చీరల మంచి గ్రామించే వేముల పరిశ్రమలు పద్మ చందమామ అట. అబ్బో చందమామ రాత్రి అయితే జాగరణ చేస్తుంది, గాజు పంజరంలోనే ఉంటుందా? గాజు పంజరంలో ఉంటుందండి క్లూ అక్కడ. నేను చెప్తాను యాకో భాష నూర్జహాన్. ఓకే వీరు కొద్దిగా దగ్గరగా వచ్చారండి, అది కాదు. అప్పలరాజు గారు బెడన జోగంధరాకాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్. నెక్స్ట్ అఖిల్ అమూల్య అఖిల గూడూరు నుంచి పంపించారు సుకుమార్ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు, రాజ్ గోవా నుంచి రైట్ ఆన్సర్ రాజుల నుండి బోర్వెల్ జయన్న రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం. ఓకే వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ సూపర్. కొంకాల గ్రామం నుంచి పంపించారు గురు లహరి అరవింద రైట్ తులసి వీరంతా పంపించారు రైట్ ఆన్సర్. అక్రపక్రెడ్డి రమాగారు రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు, కిషోర్ ప్రరామ్ వెంకటగిరి మూన్ అట మూన్ గాజు పంజరం అన్నాను అక్కడ, ఒక్కసారి ఆలోచించండి. వంశీరాజ్ గుంటూరు నుంచి ఓ బో దగ్గరగా వచ్చారు. విజయ భాస్కర్ రెడ్డి వై భాస్కర్ రెడ్డి గుంటూరు నుంచి వీరంతా పంపించారు. ఓకే సూపర్ రైట్ ఆన్సర్ విజయ భాస్కర్ రెడ్డి గారు కూడా కొత్తగా వచ్చినటువంటి శ్రోత. స్వాగతం అండి, సుస్వాగతం. లలిత మురళి భాను కుమార్ తిరుపతి నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ సూపర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. హలో చిన్నబాబు, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పటి వరకు మీకు ఆన్సర్స్ ఇవ్వలేదు అయితే, పిఎన్ రాజుగారు బిలాస్పూర్ నుంచి చతీష్ఘట్

ఇప్పటివరకు మీరు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నారా? ఆన్సర్ ఏది? ఓకే, నేను ఓల్డ్ శ్రోతనేనా? ఓహో, మీరు ఓల్డ్ కొత్తగా వస్తున్న శ్రోత అని చెప్పాను కదా పిఎన్ రాజు గారు, పాతగా శ్రోతలేనట్ట వీరు, అంతకుముందు నుంచి వింటున్నారట. ఓకేనండి, అంటే నాకు ఇప్పుడు వాట్సాప్ చేశారా? ఓకే, థ్యాంక్ యూ. దస్కిర్ సంధ్యాభద్రుడి కడుపుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నవ్య అక్షర విరాట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం, గణేష్ రాజ్ కోనాపూర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వార్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, చిన్నబాబు ఇప్పుడే ట్యూన్ చేశారా? ఆన్సర్ ఏదండి మీ పేరు? శ్రీను గారా? ఓకే, రైట్ ఆన్సరే. ఐరాల నుంచి శ్రీను గారు పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ భాగ్యలక్ష్మి గారు, విహాల్ రాజ్ గారు పంపించారు హైదరాబాద్ నుంచి, శాంతనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, నరసింహారావు గారు రైట్ ఆన్సర్, కొత్తగూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి మీరు మెసేజ్ పూర్తిగా చదవాలి చిరుబాబు అంటున్నారు చిరుబాబు గారు. చాప్టర్ 6 సిసి 7 అంటున్నారు తిరుపతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి. నెక్స్ట్ ఎవరు పంపించారు ఆన్సర్? విజిత్, ఓహో, రైట్ ఆన్సరే అండి. వేరు కనకారావు పార్వతీ గారు రైట్ ఆన్సరే. నొన్న నుండి శోభారాణి గారు వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. అనంతపురం తర్వాత గారు రైట్ ఆన్సర్. కమత వెంకలక్ష్మి గారు భీమనపడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పాలంపాలే ఆళ్ళగడ్డ నందనది నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ రైట్ ఆన్సర్. శ్రీకాకుళం నుంచి భాస్కర్ గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ రామకార్తిక వెన్నెలపల్లి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత నారాయణ చిలుకూరు నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య కందికేయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. బందర్ నుంచి అరుణ కృష్ణ అమూల్య బాజీబుజ్జి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి గోడగడియారం అట. ఓకే, అది గోడగడియారం అయితే రాత్రి ఎంత జాగారం చేస్తుంది, తెల్లారితే నిద్రపోదు, ముళ్ళు ఆగిపోదు కదా, తిరుగుతూనే ఉంటుంది కదండి. కీర్తి రాజ్ కుమార్ గారు కాదు, నేను చెప్తా. రాజన్న సిరిసిల్ల చెల్లవంచి గ్రామం నుంచి మేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీకిల పెద్ద మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి బాలానగర్ నుంచి అంజలి ఆన్సర్ అంటూ పంపించారు. ఓ, రైట్ ఆన్సరే. మహమ్మద్ దినతుల భావనపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. రాజు నుండి జయన్న రైట్ ఆన్సర్, సూపర్. ముబ్బల కోటేశ్వరరావు పోలవరం రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మణపేట నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి పంపించారండి వీరు సాయి గణేష్ లక్ష్మీ దుర్గా రైట్ ఆన్సర్. భద్రాద్రి కొడుకొంచి రాంపురం కొట్ల సిద్ధి సుమ్రత సంతోష్ కుమార్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి పంపించారు సంతోష్ కుమార్ సుప్రియ రైట్ ఆన్సర్. శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ చంద్రమౌళి పద్మరాణి అక్షర కృప రైట్ ఆన్సర్ పంపించారు. నాకు అందిన వాట్సాప్ మెసేజ్లు అన్నీ కూడా ఇవేనండి రైట్ ఆన్సర్ పంపిణీ. మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే బల్బ్, గాజు పంచరంలో మెడుగు పురుగు రాత్రి అయితే జాగారం చేస్తుంది, రాత్రి అంతా వెలుగుతుంది, తెల్లారితే ఆఫ్ చేస్తాం కదా, అదనమాట. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. సౌందర్య సందరి వింటున్నారు వీతివ్ర ఆర్జే చిన్నబాబు. ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఒక సంక్షేమ పథకం మీకు తెలిసింది. ఆ సంక్షేమ పథకం ఎందుకు మీకు ఇష్టమో, మీకు ఇష్టమైన సంక్షేమ పథకం ఏదైతే ఒకటి నాకు ఆన్సర్ చేయండి. ఆన్సర్ అంటే నాకు తెలియచేయండి మీ మనసులో ఉన్నటువంటి ఆ పథకం ఏమిటి, ఎందుకు మీకు ఇష్టము. అంటే ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలలో చాలా పథకాలు ఉన్నాయి, వాటిలో మీకు నచ్చిన పథకం ఒకటి నాకు వాట్సాప్ చేయండి 0662-4444 నంబరుకు. ప్రశ్న అసలు అర్థమైందా మీకు? మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయి. అయితే నేను కేంద్రం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలలో, నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఒక సంక్షేమ పథకం పేరు తెలియజేయండి. అది కూడా మీకు ఇష్టమైన సంక్షేమ పథకం పేరు నాకు తెలియజేయండి.

8662441414 నంబర్కు వాట్సాప్ చేస్తూ వింటున్నామండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సందరి వింటున్నారు విత్ రాజీ చిరబాబు. స్నేహితులు చిత్రానికి కలిసి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆల్పించిన పాట.

0: స్టూడియోల సమయం చూస్తే 3:39 దాటి 27 సెకండ్లు. మీరంతా ట్యూన్ చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ రాజే చిరుబాబు. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి మన సంక్షేమ పథకాలలో మీకు ఇష్టమైనటువంటి ఒక పథకం పేరు నాకు తెలియజేయండి అని చెప్పాను. రైట్ ఆన్సర్స్ అయితే చాలామంది పంపించారు. మరి ఎవరెవరు పంపించారో తెలుసుకుపోయే ముందు చిన్న కమర్షియల్ బ్రేక్. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 సందరి సందరి వింటున్నారు వీతి రాజే చిన్నబాబు.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తి కి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: ఇప్పుడు నేను ప్లే చేస్తేనే అర్థమైపోయింది కదా. మించిండి నుంచి చంద్రపల్లి పద్మనాభ అక్షకృ పంపించారు. ఓ రైట్ ఆన్సర్, అంటే ఆన్సర్ ఏం కాదు, నేను అడిగిన ప్రశ్న కాదు, వీరు అడిగారు. వీరు చెప్పింది ఏమిటి అంటే ఆయుష్మాన్ భారత్ అనే పథకం నాకు చాలా ఇష్టమండి, అది నాకు తెలుసు అన్నట్టు పంపించారు. మామూలు జరిగిన స్నేహభాను జరిద్ర పంపించారు. లైట్ హౌసా సమాధానం ప్రీవియస్ క్వశ్చన్ కా. అప్పలరాజు గారు పెడన జోగేంద్రరావు గారు పంపించారు. సుకన్య సమృద్ధి యోజన పథకం నాకు చాలా ఇష్టం బాబు, ఎందుకంటే బాలికల కోసం ఈ పథకం చాలా ప్రయోజనకరం. పోస్ట్ ఆఫీస్లో ఈ పథకం ద్వారా మనం అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు దాచుకుంటే వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చి కేంద్రం బాగా ప్రోత్సహిస్తుంది బాలికలను. ఓకే సూపర్ కదా. అవును, సుకన్య సమృద్ధి యోజన పథకం సూపర్. నెక్స్ట్ కేదరి విరోజ రాజమండ్రి నుంచి పంపించారండి. సుకన్య సమృద్ధి యోజన పథకం నాకు చాలా ఇష్టం, ఇది ప్రధానమంత్రి గారు ప్రారంభించారు, ఇది మంచి పథకం అంటూ పంపించారు సూపర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఆయుష్మాన్ భారత ఆయుష్ మిషన్ సమగ్ర శిక్షణ యోజన అంటే వీరికి ఇష్టమట, వారికి తెలిసింది. నెక్స్ట్ జన్ధన్ యోజన కొంకాల గ్రామం నుంచి గురు లహరి అరవింద తులసి పంపించారు సూపర్. నెక్స్ట్ కనకారావు పెడన వీరు పంపించారు. ఆయుష్మాన్ భారత్ అట వీరికి తెలిసింది, వీరికి చాలా ఇష్టమట, వారు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ఈ పథకం నాకు చాలా ఇష్టం చిన్నబాబు అంటూ వాట్సాప్ చేశారనమాట. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన పథకం అంటే వీరికి చాలా ఇష్టమట. ఎవరు, జరుపోతుల బుచ్చయ్య గారు తరలపల్లి నుంచి పంపించారు. కాదు, తర్వాత ఎవరు, అంతే వీరే పంపారు. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారండి. ఎస్ రై, వీరేంటంటే పిఎం కిషన్ సమాన్ నిధి అనేటటువంటి పథకం వీరికి చాలా ఇష్టమట. నెక్స్ట్ రాజ్ గోవా నుంచి పంపించారండి. ముద్రా లోన్ ముద్రా యోజన పథకం వీరికి చాలా ఇష్టమట. తర్వాత ఎవరెవరు పంపించారు చూద్దాం.

ఫ్రెండ్స్ కొంతమంది పంపించారు చూద్దాం. మున్సిపల్ బీమా యోజన పథకం, ఎస్ మున్సిపల్ యోజన పథకం అంట. వీరికి సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల శివాని, స్వీటీ, ఓకే మున్సిపల్ బీమా యోజన పథకం రైతుల కోసం సత్తుపల్లి నుంచి వీరు పంపించారు, కృష్ణమూర్తి, శకుంతల. తర్వాత ఎవరు పంపించారు, జయలక్ష్మి గారు పంపించారు, ఎస్ వైవి రావు గారు పంపించారు. ఆయుష్మాన్ భారత్, వీరికి చాలా తెలిసిన పథకం, చాలా ఇష్టమైన పథకం అని చెప్పించారు సికింద్రాబాద్ నుంచి. తర్వాత సూర్య గారు, కిషాన్ సమ్మాన్, ఓఎస్ సూపర్ కదా. శివ, సునీత, దర్శి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ. కిషాన్ సమ్మాన్, సూర్య గారు పథకాలు రెండు కూడా వీరికి చాలా ఇష్టమట. వంశీ రాజ్ పంపించారు, పిఎం సేవానిధి గుంటూరు నుంచి పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. లలిత, మురళి, భాను, కుమార్ వీరంతా తిరుపతి నుంచి పంపించారు. ఎస్ పిఎం సూర్య ఘర్, ఎస్ కరెంటు విద్యుత్ ఆదా చేసేటటువంటి పథకం కాబట్టి ఇది నాకు చాలా ఇష్టం అంటూ పంపించారండి. అటల్ పెన్షన్ యోజన, రాజన్న, సిరిసిల్ల, చేలవంచి గ్రామం నుంచి పంపించారు. వేములు పరిశ్రమలు

మీరు ఆన్సర్ ఎక్కడండి? ఆయుష్మాన్ భారత సూపర్. ఏకో భాష నూర్జహాన్ పంపించారండి. వీరేం పంపించారండి? సుకన్య సమృద్ధి యోజన సూపర్. ఆర్జే చిన్నబాబు గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆయుష్మాన్ భారతం. ప్రశ్న కాదండి, మీ అభిప్రాయం అండి. మీకు నచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో ఒకటి ఏదైనా సరే చెప్పండి అంటున్నాను. ఎర్రబెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి పంపించారు. ఆయుష్మాన్ భారత్ ఈ పథకం దేశంలో ఎక్కడైనా ఉపయోగంగా ఉంటుంది అంటూ పంపించారు. చాలా వాట్సాప్ మెసేజ్లోనే చూద్దాం.

0: City FM 101.3.
1: మరికొన్ని వాట్సాప్ మెసేజ్లు అయితే ఉన్నాయి. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వారం నుంచి పంపించారు, కిసాన్ సమ్మాన్ యోజన ఎస్ వ్యవసాయదారులకు పెట్టుబడి కోసం ఏటా 3,000 రూపాయలు ఇస్తారండి, అది నాకు చాలా ఇష్టం అంటూ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఆర్జే చిన్నబాబు గారికి నమస్కారం అంటూ పంపించారు. ఎవరు మీ పేరండి ఒక్కసారి? ఆన్సర్ ఏం కాదు, నేనేం ప్రశ్న అడగలేదు, బట్ సమాధానాలు అని కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలలో మీకు తెలిసిన ఇష్టమైన పథకం ఏమిటి అని అడిగాను. ఆయుష్మాన్ భారత్ అనేది నాకు చాలా ఇష్టం అంటూ పంపించారండి వీరు. పేరైతే పంపించలేదు, అజ్ఞాత శ్రోత. ఓకే, పేరు కూడా పంపిస్తే చాలా బాగుంటుంది కదా. సూర్యఘర్ యోజన పథకం అంటూ పంపించారండి. హైదరాబాద్లో కరెంటుకి విపరీతమైన డిమాండ్ అండి, కరెంటు కోత ఉంటుంది, అదేంటి నాకు చాలా ఇష్టం అంటూ పంపించారు సుప్రియ సంతోష్ కుమార్ గారు. సూపర్. బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం విశ్వకర్మ యోజన సూపర్, చేతి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, చేతి వృత్తుల వారికి లోన్ ఇస్తారు కదా, ఈ పథకం సూపర్ అనమాట, మంచి మాట చెప్పారు. రాజుల నుండి బోరువెల్ జయన్ గారు, సుకని సమృద్ధి యోజన బేటీ బచావో బేటీ పడావో పిల్లల్ని చదివించండి ఆడపిల్లని రక్షించండి అనే విభాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారండి, ఇది నాకు చాలా ఇష్టం అంటున్నారు, సూపర్ కదా. హైదరాబాద్ నుంచి పంపించారండి సాయి గణేష్ శివలక్ష్మి దుర్గా గారు. ఆరోగ్య భద్రత ఆహార భద్రత అంటూ పంపించినాడు. ఎస్, ఆయుష్మాన్ భారత్ అండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి పంపించారు, ఫసల్ బీమా యోజన సూపర్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేదలకు ఇళ్ళు ఇస్తారు కాబట్టి అది నాకు చాలా ఇష్టం అంటున్నారు. ఫ్రమ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడపచిల నుంచి సూపర్ కదా. ప్రధానమంత్రి గారు పంపించినటువంటి భీమా పథకం ఇష్టం, చాలా ఇష్టం అంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు. రైతులకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటూ క్రాప్స్ ఇన్సూరెన్స్, ఓకే సూపర్ కదా. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. కట్ల సతీ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని సూపర్ సూపర్. నెక్స్ట్ అక్రపాక నుంచి అంకీ గారు, గడ్డం అంకీ గారు బందర్పల్లి నుంచి పంపించారు వీరికి. ఎస్, అదేలే కిసాన్ ప్రతి ఏటా 6,000 రూపాయలు ఇస్తారనేది వీరు కూడా పంపించారు సూపర్. నెక్స్ట్ రమా గారు అక్రపాక నుంచి పంపించారు, వికసిత భారత్ సూపర్. సుకన్య సమృద్ధి యోజన ప్రవేశపెట్టారండి, ఇది నాకు చాలా ఇష్టమండి. పుట్టినరోజు నుంచి 18 సంవత్సరాల వరకు సేవింగ్స్ అకౌంట్లను ప్రవేశపెట్టి వాళ్ళ పెళ్లి ఖర్చులకు అంది వచ్చే విధంగా ఉన్నాయి, అందుకే ఈ పథకం నాకు చాలా. మా మనవరాల పేరుతో ఖాతా తెరిచాను. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజమా సూపర్ అండి సూపర్. అందరూ ఇలాగే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా సుకన్య సమృద్ధి యోజన వినియోగించుకోవాలని ఆశిద్దాం. నెక్స్ట్ కోనాపూర్ నుంచి పంపించారు పిఎం కిషన్ గణేష్ రాజు వీరు కూడా. పిఎం కిషన్ వీరి పథకం చాలా ఇష్టమట. పిఎం ఆవాస్ యోజన బేటీ పడావో బేటీ బచావో నాకు చాలా ఇష్టం. తర్వాత ఆయుష్మాన్ భారత్ చాలా కరోనా టైం నుంచి ఇస్తున్న ఉచిత పథకం చాలా ఇష్టమండి అంటున్నారు. ఉచిత బియ్యం కూడా అంటున్నారు కాళా శ్రీనివాసరావు గారు కోదాడ సూపర్. వికసిత భారత్ అంటే చాలా ఇష్టం అంటున్నారు అనసూయ యమున జానక బెడ్ నుంచి సూపర్ సూపర్. జాప భువనేశ్వర భూలక్ష్మి విలేల నుంచి పంపించారండి లైట్ హౌస్ అంటూ. నేను ఇప్పుడు మరి ఒక సంక్షేమ పథకమైనా పంపించలేదండి మీరు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. మించిరెడ్డి నుంచి చంద్రబాబు పద్మరాణి ప్రధానమంత్రి ఆవాస్ యోజన సూపర్ సూపర్. అనంతపురం చంద్రనాథ్ గారు పంపించారండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఎందుకంటే రైతులు బాగుంటేనే మనకు ఆహారం దొరుకుతుంది కాబట్టి. ఎస్, ఈ పథకం

ఉద్యోగం నాకు చాలా ఇష్టం అండి అన్నారు. ఉన్నత విద్య కోసం అర్హత పొందిన వారికి బ్యాంకుల్లో గ్యారంటీ లేకుండా రుణాలు అందించడం అనేది కూడా చాలా బాగుంది ఈ పథకం, నాకు ఇష్టమంటూ పంపించారండి వీరు అనంతపురం రచనరథ గారు. ప్రధానమంత్రి ముద్ర యోజన అంటే చాలా ఇష్టం అంటే భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ వినాయతుల వీరు పంపించారు. నాగార్జున లక్ష్మి ఒడియంపేట నుంచి పంపించారండి. ఎస్, వీరు కూడా పీఎం ఆవాస్ యోజన అంటే చాలా ఇష్టం అంటున్నారు. నెక్స్ట్ ఎవరు, 2 లక్షల బీమా యోజన ఉందట మనోహర్ యశోద, పీఎం సురక్ష బీమా యోజన, సూపర్ సూపర్. ఎస్, ఇది కూడా వీరికి చాలా ఇష్టమట. చిన్నగొల్లపాలెం కృష్ణా జిల్లా నవ్య అక్షర విరాట్ వీరంత పంపించారు. ఎస్, సంక్షేమ పథకాలండి మాకు చాలా ఇష్టం అండి. సోలార్కి పంపించే ఘర్ ఘర్, ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ప్యానల్స్ పెట్టేసి కరెంటు విద్యుత్ ఆదా ఉంది కదా, అది చాలా ఇష్టమట హర్ ఘర్. హైదరాబాద్ నుంచి రమణ సూర్యకుమారి పంపించారు. పీఎం కిసాన్ కిసాన్ అంటూ పంపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మాకు చాలా ఇష్టం, దీనివల్ల నిరుపేద ప్రజలకు ఇంటి కల తీరుతుంది. ఎస్, కోడిగుడ్డు ఇల్లు అనేది మన కావాల్సిన అవసరాలు తీర్చిన ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారికి, అందుకే నాకు ఆయన వారు ప్రవేశపెట్టిన పథకాలంటే చాలా ఇష్టం అంటున్నారు. పాలంపాలెం ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారండి. హాయ్, పీఎం జానకి రామ్ అని పేరట. అసలు భారత్, ఐ నో ఏంటది పీఎం జానకి రామ ఈ పేరండి, ఏదండి సంక్షేమ పథకం, నందిగామ నుంచి పంపించారు వీరు. సూర్యగారు ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు, గ్రామాల ఇంటింటికి నీరు అనే పథకం నాకు చాలా ఇష్టం అంటున్నారు, సూపర్. భీమేశ్వరరావు పెడన, 100 రోజుల పని పథకం పేదలకు ఉపయోగం అంటున్నారు. అవును కదా, కరువు రోజుల్లో మరి ఈ పనులు చేస్తుంటేనే కరువు పనికి వెళుతున్నాం అంటూ వాడు డబ్బులు సంపాదించుకుంటూ భక్తి కోసం వెళుతూ ఉంటారు, బాగుంది. వి కోటేశ్వరరావు ఒడిశా నుంచి, పీఎం నారీ శక్తి యోజన, సూపర్. ఎన్ని పథకాలు వచ్చాయో చూసారా చిన్నబాబు గారు. మీరు చెప్పమని అభిప్రాయం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. మహమ్మద్ జిల్లా ఉమ్మడి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహవాను జైనుద్దీన్, సూపర్ సూపర్. చాలామంది శ్రోతలు చాలా రకరకాల అన్ని పథకాలు, దాదాపుగా అన్ని పథకాలు కూడా కవర్ చేశారు కదా. ఈ పథకాలు మన ప్రజలందరూ చక్కగా వినియోగించుకుంటే చాలా బాగుంటుంది.

సినిమా ఒక పాట వినిపిస్తాడు, ఆ పాట రచించిన గీత రచయిత ఎవరు చెప్పాలి. సింగ్ అంటే సింగర్స్ ఏం అక్కర్లేదు, గీత రచయిత ఎవరు చెప్తే సరిపోతుంది. ఓకేనా? వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 91.3 సందడి సందడిలో చివరి ప్రశ్న, చివరిగా వినిపిస్తున్నటువంటి పాటలోని ఆ లిరిసిస్ట్ ఎవరు తెలిస్తే వెంటనే 0862421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 91.3 సందడి సందడి వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో రేపు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ సమగ్రత దృక్పథంలో భాగంగా సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం అనే శీర్షికతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. నిత్య జీవితంలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలకు, మానసిక ఒత్తిడులకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ఈరోజు పెనుగొండలో టెంపుల్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకానికి రుణాల మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా సులభంగా చిన్న వ్యాపారులకు రుణాలను అందిస్తోందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా రేపు జల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నీటి వనరులు, చెరువుల పరిరక్షణే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 25 నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. కృష్ణానదిలో పడవ బోల్తా పడింది. పల్నాడు జిల్లా కోనూరులో జరిగిన ఈ ఘటనలో 4 గల్లంతయ్యారు. గల్లంతరైన వారిలో 3 మృతి చెందగా 4వ వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వేడుకకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కర్నూలు జిల్లాలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆలూరు, గుంతకల్లు రహదారిలో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

హాస్పిటల్ సమయం చూస్తే 4 గంటల 3 నిమిషాలు దాటి 3 సెకండ్లు. సందడే సందడేలో కొంచెం ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది. ప్రశ్నే కాదు, పాట వినిపించారు. నా పాట రచించిన గీత రచయిత లిరిసిస్ట్ ఎవరు అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే చాలామంది పెట్టారు, చూద్దాం. చిరుబాబు గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పగలరు? చిరుపుతల బుచ్చయ్య గారు తరాల పరిచి మళ్ళీ ఎప్పుడు వస్తారు? వస్తా వెళ్ళొస్తా వస్తానండి తప్పకుండా. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఓ సింగ్ కేథరి విరేష్ రాజులు పండించారు, 8 రన్స్ పంపించారండి, సూపర్. ఓ ఆదివారం రోజు సరదా కాగా కాసేపు చిరుబాబు గారి మాటలతో సందడి చేశాం. నేను శ్రీనివాస వర్మ నక్కగొడి నుండి సమాధానం అంటూ నేను చెప్తాను. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి పంపించారండి రమేష్. ఎస్ సూర్యకుమారి ఆన్సర్ అంటూ రైట్. కాదు కాదు మళ్ళీ కృష్ణ, నేను అడిగింది లిరిసిస్ట్ అండి. నెక్స్ట్ కనకారావు పెట్టి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, సూపర్. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వారి నుంచి పంపించారు, ఓ సూపర్ రైట్ ఆన్సర్. ఉప్పు కూడా అందింది అంటున్నారు వెంకటరెడ్డి గారు. మీరు కూడా ఉప్పు అందుకున్నారా? అబ్బో చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరిచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసినందు నింపదగా ఉప్పు లేకపోతే రుచి పుట్టదయా భాస్కర్ అంటూ భాస్కర్ చతకంలోనే రాశారు. చదువులు ఎన్ని చదువు చదివినా సంస్కారాలని చదువు వ్యర్థమే కదా. ఆ కూరలో అన్నీ కూడా వేసి కూరగాయలు వండి ఆ కారం పసుపు మిగతా మసాలాలు వేసి ఉప్పు లేకపోతే రుచి ఉంటుందా? ఉండదు కదా ఉప్పు. అందరూ ఉప్పు అనేది అందరూ అందుకోవాలి రెడ్డి గారు, తప్పదు తెలుసుకోవడంలో తప్పలేదు. గ్రేట్ సూపర్. మనం తెలియంది తెలుసుకోవాలి, ఎప్పటి నుంచో చెప్తున్నా. రాజు నుండి బోర్వెల్ చేయన్న రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ప్లీజ్ రీడ్ మై మెసేజ్ సార్. ఓ ఓకే మీదు పిఎం స్టూడెంట్స్ స్కాలర్షిప్ స్కీమ్ ఆల్సో అంటున్నారా? ఓకే మీ పేరండి, పేరు ఎక్కడుంది పైన పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు అంటూ పంపించారు కదా. ఓకే బందర్ నుంచి అరుణకృష్ణ అమూల్య బాజీ బుజ్జి, బాజీ బుజ్జి గారు చదివానండి. మీ పేరు కూడా టైప్ చేయాలి కదా, పైకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ హ్యాపీ డేస్ సినిమా పేరు కాదు నేను లిరిసిస్ట్. చెరవంచ గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ. ఓకే మీరు వినిపిస్తున్న సినిమా పేరు చెప్పండి అంటున్నారు, సినిమా పేరు కాదండి లిరిసిస్ట్. నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? కొమకూరు నుంచి తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు లలిత మురళి భాను, రైట్ ఆన్సర్ సూపర్ ఓ సూపర్. భీమేశ్వరపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు రంజిత్, రంజిత్ సింగర్, రంజిత్ కాదండి సింగర్ కాదు నేను అడిగింది లిరిసిస్ట్. దశగిరి సంధ్య లిరిసిస్ట్ రైటర్ రాశారు, రైట్ పంపించారు. జానకి రామ్ నేమ్ వారి పేరు, రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా నందిగా మనించి. నెక్స్ట్ కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, రైట్ ఆన్సర్ పంపించారు వీరు. ఎక్కడి నుంచి పంపించారు? హాయ్ నమస్తే, విజయవాడ ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి చిన్నబాబు గారికి మా నమస్కారములు సార్. గే రచయిత గురించి మీరు ఒక పాట వినిపిస్తున్నారు, మరి ఆ గే రచయిత ఎవరైనా అడిగారు సార్? మరి దానికి వచ్చేసి సమాధానం సార్, రైట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ బిజిలి వెంకటేష్ శ్యామల. ఇంత వివరంగా విపులంగా అవసరం లేదండి, ఆన్సరు మీ పేరు ఊరు చాలు, అది చాలు. అన్నమి జిల్లా సమాధానం అమరనాథ మహాభూభాష గుట్టపల్లి నుంచి కలికిరి మండలం నుంచి, రైట్ ఆన్సర్ సూపర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి పంపించారు బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, రైట్ ఆన్సర్ పంపించారు వీరు. మహమ్మద్ దినదుల భావనపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా, రైట్ ఆన్సర్. మించిన నుంచి చంద్రమగులి పద్మ అక్షర కృప, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ హ్యాపీ డేస్ మూవీస్ నుంచి పంపించారు, ఎస్ లిరిసిస్ట్ వచ్చేసి పలానా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణమూర్తి శకుంతల శివన్వి సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. చిన్నగొల్లపాలెం నుంచి కృష్ణ రాంపురం కట్ల సతీష్ రాజేష్ సరోజిని మాయా భద్రాద్రి కొత్తగూడెం నుంచి, రైట్ ఆన్సర్. చిన్నగొల్లపాలెం కృష్ణా జిల్లా నవ్య పంపించారు, అక్షయ నవ్య అక్షయ పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ సూపర్. సుకుమార్ తేజస్విని అమూల్య అఖిల్ గూడూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగనంద్రపాలెం నుంచి, రైట్ ఆన్సర్ సూపర్. సింగర్ పేరు కూడా పంపించారు గణేష్ రాజు కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్
ఆలగడ్డ, పాలెం పోలయ్య ఆలగడ్డ నందలు తెలిసి పంపించారు. రైట్ ఆన్సర్ పాట సింగర్ నాగార్జున లక్ష్మీ ఉడియం పాడినది. రైట్ ఆన్సర్ మహమ్మద్ జరిదలు శ్రీయాభాని జరిదలు ముంబడి. రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మరోహరి యశోద జానకి రాజు గారు నిజామాబాద్ వీక్లీ పరిచారం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చిట్యాల రామకృష్ణ కరీమాబాద్ వరంగల్ నుంచి పంపించారు. ఇప్పుడే ట్యూన్ చేశాం, ఇప్పటి వరకు నాటకం విన్నామంటున్నారు. వీ మిస్ యూ చిన్న బాబు, డోంట్ వరీ నెక్స్ట్ టైం వస్తాను అప్పుడు వినండి. అబ్బో ఉప్పు ఉప్పు ఉప్పు ఉప్పు ఉప్పు అందిందంట శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, వీరికి కూడా ఉప్పు అందింది. రైట్, తెలుసుకోవడం తప్పులేదండి, అందుకోవాలి, అడగాలి, తెలుసుకోవాలి. చిన్నబాబు గారు తరాలపల్లి జరుగుతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుండి బోర్వెల్ చేయన్న సార్ ఈరోజు సండే, చాలా మంచి ప్రశ్న అడిగారు, ధన్యవాదములు అంటున్నారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు, ఈవినింగ్లోకి వచ్చేసాంగా. కొడుమూరు నుంచి నాగేళ్ళ విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ, ఈశ్వరమ్మ, రఘుపతి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నాను? బాగున్నాను. దస్తగిరి సంధ్య గారు పంపించారు రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి రామకృష్ణ కార్తీక్ వెన్నెలపల్లి అనురాధ తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ రైట్ ఆన్సర్ పంపించారు. నేను శ్రీనివాస వర్మ నక్కగూడ నుంచి ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అసలు హ్యాపీ డేస్ చిత్రమండి మన గీత రచయిత వనమాలి. ఇదన్నమాట ఆన్సర్ ప్రశ్న, అది సమాధానం అదే ప్రశ్న. సినిమా సినిమా పేరు వచ్చేసి హ్యాపీ డేస్, మిక్కీ జెమేయర్ మ్యూజిక్ డైరెక్టర్. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం 4:09:45.

0: వివిధ మరి వివిధాలోకి వచ్చేసాం కదా, మరి వివిధాలో ఏం చేయాలి? ఒకే చిత్రం నుంచి పాటలు వినిపించాలి. మరి ఏ చిత్రం ఏమిటి అనే దానికంటే ముందు ఒక పాట విందాం. ఆ పాట తర్వాత ఏ సినిమాలో పాటలు వింటే బాగుంటాయో ఆలోచిద్దాం. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 90.3 MHz పై వివిధ వింటున్నారు. విత్ యువర్ ఆర్జే చిరుబాబు.
1: ధూమ్ తినక చిక్ తినక చిక్ ధూమ్.

0: ఏ చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజ్ పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం.

వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రం ప్రేమ పావురాలు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు అల్పించిన పాటలు రాజశ్రీ గీతం విందామా. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 91.3. అంటే ఒకే చిత్రం ప్రేమ పావురాల్లోని అన్ని పాటలు సుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు అల్పించారు. గీత రచయిత రాజశ్రీ.

0: మీరింతవరకు వివిధ శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు ప్రేమ పావురాల చిత్రం నుంచి విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 16:17 అయితే పరిగెడుతుంది. నేనైతే టాటా బై బై చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పుడైతే ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. పరీక్షల సమయంలో పిల్లల భయాన్ని పోగొట్టడం ఎలా? పిల్లలకు పరీక్షల హడావుడి ఎప్పుడూ ఉండునే ఉంటుంది. పరీక్షలంటే పిల్లలకే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా టెన్షన్ పడే కాలం ఇది. ఈ 2-3 నెలల్లో ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక పరీక్ష రాస్తూనే ఉంటారు. ఇంతకాలం ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు ఈ దశలో ఏకాగ్రతతో చదివితే గాని మంచి మార్కులు రావు. ఇటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలి, ఎలా చదవాలి, పరీక్షలు ఎలా రాయాలి అని తెగ ఆందోళన పడుతూ ఉంటారు. నేడు పరీక్షల విషయంలో పిల్లల కంటే వారి తల్లిదండ్రులకే కంగారు ఎక్కువగా ఉంటుంది. తమ ఎరుగు పొరుగు వారి పిల్లల కంటే తమ పిల్లలకు ఎక్కడ తక్కువ మార్కులు వస్తాయేమోమని వారు భయపడతారు. ఈ కారణంతో తమ పిల్లల శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా బాగా చదవాలంటూ వారిపై ఒత్తిడి తీసుకొస్తారు. స్కూల్లో టీచర్లు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లలపై అధిక ఒత్తిడి తీసుకొచ్చి వారిలో వచ్చే మానసిక శారీరక సంఘర్షణలకు కారణమవుతున్నారు. సర్వసాధారణంగా పరీక్షలు దగ్గర పడినప్పుడు, అవి ప్రారంభమైనప్పుడు పిల్లలు తమ మెదడుని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేస్తారు. అలా చేయటం మంచిది కాదు. ఈ సమయంలోనే పిల్లలకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి అవసరం. మానసికంగా ఆందోళన చెందితే వారు పరీక్షలు సరిగ్గా రాయలేరు. పైగా అంతకుముందు చదివిందంతా మర్చిపోయే ప్రమాదమూ ఉంది. పరీక్షల సమయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే వారిలో భయం, ఆందోళన వంటివి మాయమవుతాయి. ఇలా చదవడం వల్ల కూడా మానసిక ఆందోళన పెరిగే కొద్దీ పిల్లలు ఎక్కువ చదవలేరు. చదివినా మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన కలగకుండా వారు బాగా చదువుకొని మంచి మార్క్స్ సాధించాలంటే కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలి. అవేంటో ఓసారి వింటారా? సో కీప్ లిస్నింగ్ టు వెన్నెల విత్ చేతన్.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. అనుకూలమైన ప్రదేశం కల్పించాలి. మేక్ అ కండ్యూసివ్ అట్మాస్ఫియర్. పిల్లలు చదువుకోవటానికి నిర్దిష్టమైన స్థలాన్ని లేదా చోటును ఏర్పాటు చేసుకోవాలి. అందరూ తిరుగుతున్న దారిలో కూర్చొని చదవమంటే వాళ్ళు ఏం చదువుతున్నారో అర్థం కాదు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని సాధ్యమైనంత వరకు ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. టీవీస్, మొబైల్ ఫోన్స్ డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. మంచం పైన పడుకొని చదవకూడదు. ఎలాంటి సందడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం, రాత్రిపూట మేలుకొని ఉండి పక్క మీద పడుకొని చదవకూడదు. చదువుకు ఓ బల్లా కూర్చీ లేదా చాప వేసుకొని చదవటం మంచిది. వీటి వల్ల ఏకాగ్రతకు భంగం కలగదు. చదువుకునేందుకు మంచి పోస్చర్ కూడా చాలా అవసరం. చదువుకునేటప్పుడు అదే పనిగా గంటలకు గంటలు చదవకుండా 40-50 నిమిషాలకోసారి చదివేలా నిర్దిష్ట సమయాన్ని పిల్లలే నిర్ణయించుకోవాలి. మధ్య మధ్యలో టీవీ చూడకుండా కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఒక చార్ట్ లేదా షెడ్యూల్ తయారు చేసుకుని దానిలో రోజు మీరు ఎంత చదువుతున్నారో, ఎంత చదవాలో రాసుకోవాలి. ఆ విధంగా టైం టేబుల్ తయారు చేసుకుని ఒక క్రమ పద్ధతి ప్రకారం చదివితే పరీక్షలు సమీపించే సమయానికి సిలబస్ పూర్తి చేయగలరు. రిలాక్సేషన్ కోసం అప్పుడప్పుడు ఎక్సర్సైజెస్, వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయటం మంచిది. ఫోన్లో ఏమైనా కాల్స్, మెసేజెస్ ఉన్నా గానీ ఇదే బ్రేక్ లో మాట్లాడుకోవాలి. అలాగని ఒక్కసారి ఫోన్ తీస్తూ స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ డిస్ట్రాక్షన్ మొదలవుతుంది. మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే తేలిగ్గా పరీక్షలు ప్రశాంతంగా రాయగలరు. పిల్లల ఆహార విషయంలో తగినంత శ్రద్ధ చూపాలి. నిర్ణీత సమయానికి వారికి సరైన పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తినిపించాలి. తగినంత మంచినీరు కూడా తాగేటట్లు చూడాలి. పౌష్టికాహారం లోపం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆ కారణంగా పరీక్షలు సరిగ్గా రాయలేకపోతారు. కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీ లాంటివి పిల్లలకు అవసరం లేదు. కాలేజ్ స్టూడెంట్స్కి అయితే పర్వాలేదు, కానీ అది కూడా ఒక మోతాదులో. టైంకి అన్నం తినకపోయినా, టైంకి పడుకోకపోయినా ఫిజికల్గా, మెంటల్గా అలసిపోయి చదువు పైన ఫోకస్ తగ్గుతుంది. కాన్సన్ట్రేషన్ తగ్గాక చదివేది అర్థం కాదు. దాంతో ఆన్సర్స్ బట్టి వేయాలని చూస్తారు. ఇక సమస్యలు ప్రారంభమవుతాయి. ఇది గమనించి వారికి తిండి, నిద్ర సక్రమంగా లభించేటట్లు చూడాలి. చదవాలి కదా అని తెల్లవారు కూర్చోబెట్టకుండా తగినంత నిద్ర అవసరం అని గుర్తించాలి. ప్రతిరోజు 8 నుండి 8 వరకు అంటే 12 గంటల పాటు పిల్లలకు స్కూల్, ట్యూషన్తోనే సరిపోతుంది. ఇక ఎగ్జామ్స్ వచ్చిన సమయంలో నిరంతరం చదువుతూనే ఉంటారు. ఇలా ఎప్పుడూ చదువులో మునిగి తేలుతుంటే వారిలో మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలవుతారు. పిల్లలపై ప్రతినిత్యం తల్లిదండ్రులు ఈ విధంగా ఒత్తిడి చేయడం, చదువు విషయంలో కఠినంగా ప్రవర్తించడం మంచిది కాదు. స్కూల్స్ లో ఎలాగో టెస్టులు పెడతారు కదా అని బద్దకించకుండా వాళ్లకి వాళ్లే స్వయంగా ఇంట్లో టెస్ట్ పెట్టుకుంటే పరీక్షలంటే భయం పోయి వారిపై వారికే ధైర్యం, నమ్మకం ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం కలుగుతుంది. చదువుకు సంబంధించి మనసులో ఏ విధమైన నెగటివ్ థింకింగ్ ఉండకూడదు. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించుకోవాలి. అప్పుడు భయం, ఆందోళన లాంటివి దరిచేరవు. స్టూడెంట్స్ మానసిక ఒత్తిడికి లోనైతే కనుక ఒక్కసారి మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ వల్ల పిల్లల్లో కొత్త ఎక్సైట్మెంట్, ఎంతూజియాజం వస్తుంది. ఇక పిల్లల చదువుకు సంబంధించి తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంటుందో పరిశీలిస్తే పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు అన్ని విధాలా సహకరించాలి. ఆ సమయంలో వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అంతేకాక పిల్లల ఆరోగ్యం విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు ఏ విధమైన మానసిక, శారీరక ఒత్తిళ్లకు లోను కాకుండా చూసే బాధ్యత కూడా పేరెంట్స్దే. సో డియర్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టడీస్ అండ్ ఎగ్జామినేషన్స్. విత్ దిస్ వండర్ఫుల్ విష్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com.
@gmail.com. This program is sponsored by Adventist Media.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
6: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
5: కాసేపు ఉండొచ్చు కదా?
6: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
5: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
6: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
5: మీ తెలివి ముందు నాదేముందండి.
6: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
7: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. జలధార జలహారతి పనుల్లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధారపై జలవనరుల శాఖ, పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలతో మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి రాజమౌళి నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. ఉపాధి నిధులను పూర్తిగా వినియోగించుకునేలా పనులు చేపట్టి కాలువలు, కరకట్టలు

పటిష్టపరచాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని ఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయనగరం జిల్లాలోని జేగుమడం గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్లో 2025 శాంతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అణుశక్తి రంగంలో ఉన్న అవకాశాలను కూడా రోల్స్ రాయిస్ కంపెనీ పరిశీలిస్తోంది. దేశంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధి ముకుందన్ వివరించారు. విద్యార్థుల వసతి గృహాలు వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభమైనందున వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలతో పూర్తి సన్నద్ధంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో యోగాంధ్ర జిల్లాస్థాయి పోటీలను కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. జూనియర్ విభాగానికి ఈరోజు నిర్వహించగా సీనియర్ విభాగాలకు రేపు ఎల్లుండి నిర్వహించి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు తెలిపారు. గోదావరి నదిపై వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులను నిర్మించుకునే సంపూర్ణ స్వేచ్ఛ రాష్ట్రానికి ఉందని రాష్ట జలవనరుల శాఖ రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారుల సంఘం పేర్కొంది. పోలవరం జిల్లా పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రేపు యథావిధిగా రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఓ యారో మాఫ్ కర్నా కుచ్ కహనే ఆయా హూ

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ లిజనర్స్, గుడ్ ఈవినింగ్, సలాం, నమస్తే అండ్ శుభ సాయంత్రం. అండ్ మీ వాదినతో వచ్చేసాను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాం. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ గీత్ గాథచల్. గీత్ గాథచల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ అని మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసం బేషరం మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఇక ఉపేక్షించదు, భారత్ ఇకపై క్షమించదు.
2: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ప్రభావతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ

0: టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 5:52 కావస్తుంది. అండ్ మరి మునాం గీత్ గాతే చెల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. ప్రపంచానికి పరిష్కారాలు అందించే శక్తిగా భారత్ ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్లో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేశంలో కొనసాగుతున్న స్టార్టప్ విప్లవం, యువత ఆవిష్కరణలే ఈ మార్పునకు ప్రధాన కారణమన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జనసేన పార్టీ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. నేటి నుంచి 3 రోజుల పాటు అక్కడ పార్టీ నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిరంతరాయంగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత వీడియోను ఎక్స్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు. విద్యతోనే పేదరికాన్ని అధిగమించొచ్చని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. కురుబలు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈరోజు సత్యసాయి జిల్లాలో

ఎస్ఆర్ఆర్ ట్రస్టు ద్వారా రాయలసీమ కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను మంత్రి అందజేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో 2.39 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. గోదావరి నదిలో పర్యాటక బోట్ల నిర్వహణపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రంపచోడవరం ఆర్డీఓ స్వాతి ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయుల సనాతన సంపద అయిన యోగాను తమ జీవనశైలిలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గౌతమి ఘాట్లో యోగాంధ్ర సాధన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఒమన్ తీరంలో భారత్ జెండాతో ప్రయాణిస్తున్న ఓ నౌక నిలిచిపోయింది. ఇంజిన్ వైఫల్యమే దీనికి కారణమని మస్కట్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. నౌకలో భారత్కు చెందిన 14 మంది సిబ్బంది ఉన్నారని, వారిని సురక్షితంగా తరలిస్తున్నట్లు తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తుర్కియాలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ 3వ దశ పోటీలో భారత్ స్వర్ణపతకం గెలుచుకుంది. భారత్కు చెందిన ధీరజ్ బొమ్మదేవరా, కుంకుమ్ మొహాద్ ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాను వరుస సెట్లలో ఓడించారు. వివిధ భారతి FM వార్తా ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటలు లాంటి 4 నిమిషాలు కావస్తుంది అండ్ ఇట్స్ టైం ఫర్ కృష్ణాతీరం. సో కృష్ణాతీరానికి వెల్కమ్ చెప్పే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి వెల్కమ్ చెప్పేసేద్దాం అండ్ దాని తర్వాత విశాఖపట్నం కేంద్రం నుంచి తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు అండ్ ఆఫ్టర్ దట్ మన కృష్ణాతీరాన్ని కంటిన్యూ చేస్తాం. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ ఇప్పుడైతే మీకోసం అమర్ అండ్ మూవీ నుంచి ట్రాక్ తోటి మన కృష్ణాతీరానికి వెల్కమ్ చెప్పేసేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ఇంటి ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తోంది అండ్ కొద్ది క్షణాల్లో విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో.

0: గతంలో హుకుమ్ సింగ్ ని
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడి గింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. సైక్లింగ్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖభృత బాగ్చీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎలాంటి అడ్డంకులు లేవని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి పంచుకున్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిరంతరాయంగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి పనులు ప్రస్తుతం టాప్ గేర్లో సాగుతున్నాయని, రాజధాని అభివృద్ది విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయట్లేదని, ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. రాజధాని నిర్మాణంలో ఇకపై ఆగడం అనే మాటకు చోటు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల వేగం మరింత పెరిగిందని, ఇది నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాదవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడు గ్రామంలో ఈరోజు ఆయన 2,39,00,000 రూపాయల విలువగల పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ది చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ ధ్యేయమని అన్నారు. సైక్లింగ్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖభృత బాగ్చీ అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సైక్లింగ్తో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని, కాలుష్యం తగ్గించవచ్చని అన్నారు. సైకిల్ వినియోగానికి అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ కమిషనర్ శంఖభృత బాగ్చీ పేర్కొంటూ,
1: సైక్లింగ్ చేస్తే బాడీ ఫిట్ గా ఉంటుంది, మెంటల్ హెల్త్ స్ట్రెస్ తగ్గిపోతుంది. మన వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్స్ రావాలి. ఈ సైక్లింగ్ ఈ సంస్కృతి వైజాగ్ లో ఇంకా పెరగాలి. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ చిన్నప్పటి నుండి సైక్లింగ్ నేర్పించాలి. లెట్ వైజాగ్ బి ద సైక్లింగ్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అండ్ సౌత్ ఇండియా అండ్ ఇండియా. మనం సైక్లింగ్ ప్రోత్సహించమని కోరుకుంటున్నాం.
0: పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా రేపు జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలెక్టర్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని నీటి వనరులు, చెరువుల పరిరక్షణే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, తహసీల్దార్, ఎంపీడీఓ తప్పనిసరిగా గ్రామంలో చెరువులు సందర్శించాలని సూచించారు. చెరువుల హద్దుల గుర్తింపుపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ద వహించాలని తెలిపారు. జిల్లాలో జలధార, జలహారతి కార్యక్రమాలతో పాటు జలరక్షణ పనులను కూడా సమాంతరంగా వేగవంతం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో దూసుకుపోతోందని ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలం జే గుమడాంలో ఈరోజు నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం అనేక చర్యలు చేపట్టిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపామని, అనకాపల్లిలో నూతన స్టీల్ ప్లాంట్ నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్టు సాధన, వైజాగ్లో గూగుల్ వంటి సంస్థలను రప్పించామని చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడి గింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. యోగా అభ్యసనను ప్రతి ఒక్కరూ జీవన శైలిలో భాగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘాస్వరూప్ కోరారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి గౌతమిఘాట్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షకులు ధ్యానం, రాజయోగ సాధన వలన కలిగే ప్రయోజనాలను వివరించి యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు యోగా చేయడం ద్వారా ఏకాగ్రత, మానసిక స్థైర్యం పెంపొందించుకుని లక్ష్య సాధనలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, ఒడిశాలోని అదనపు ప్రాంతాలు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని భాగాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ IMD ఈరోజు అంచనా వేసింది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు హయాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎదురుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎదురుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాంచీలరేవు వద్ద ఈరోజు యనమదుర్రు కాలువలో గుర్రపు డెక్క, నాచు, కిక్కిస తొలగింపు పనులను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 1.5 కోట్ల రూపాయలతో 32 కిలోమీటర్ల మేర కిక్కిస తొలగింపు పనులను చేపడుతున్నామని తెలిపారు. ఈ పనుల ద్వారా నీటిపారుదల మెరుగుపడి రైతులకు నీటి ఇబ్బందులు తొలగుతాయన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29 తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం TTD ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. పాంచరాత్ర ఆగమ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఈ మహోత్సవాల్లో పద్మ సరోవర తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకుని భక్తజనులను కటాక్షించనున్నారని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. పోలవరం జిల్లా పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS గ్రీవెన్స్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు ఉదయం 10:30 రంపచోడవరం ITDA సమావేశ మందిరంలో యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
3: మూడు కాలేజీలలో

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తి కి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 6:25 అవుతుంది. అండ్ మనము నామ్ కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాం. అండ్ ఈరోజు మీతో ఏం షేర్ చేద్దాము అనుకుంటున్నాను అంటే, ఈ అలవాట్లకి బుర్రకి చోటు ఎక్కడుంది అంటారా? ఏదో చేద్దాం అనుకుంటామండి, ఇంట్లోనే మర్చిపోతాం. ఇంకా ఫాస్ట్గా నేర్చుకోలేకపోవడం, ఇంకా సరిగా థింక్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ మనకి కనిపిస్తూ ఉంటే గనక మన మెదడు యొక్క హెల్త్ అనేది క్షీణిస్తుంది అని అర్థం అనమాట. ఇందుకు మెయిన్ రీజన్ ఏంటి అంటే గనక మన లైఫ్ స్టైల్ కూడా కారణమేనండి. అసలు ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి. ఏ పొరపాట్లు అంటారా? సో లేట్గా నిద్రపోవడం,

ఎర్లీగా లేవడం. ఇదంతా మామూలే కదా, కానీ ఇదే కొనసాగితే కనుక మెదడు తను రిపేర్ చేసుకోలేదన్నమాట. దీంతో కొన్ని థింగ్స్ అనేవి మర్చిపోతూ ఉంటాం, అంతేకాదండో ఈ కాన్సన్ట్రేషన్ కూడా కోల్పోతూ ఉంటాం. ఇంకా ఫాస్ట్గా ఏది నేర్చుకోలేకపోవడం లాంటివి కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి మెదడుకి కాస్త రెస్ట్ ఇవ్వాలి కదా. రెస్ట్ ఇవ్వకుండా లేట్గా పడుకొని ఎర్లీగా లేస్తే పాప మెదడుకు రెస్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో అందుకని ఎలా రిపేర్కి వచ్చింది మెదడు అనేది ఈ థింగ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఇటువంటి థింగ్స్ అన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత. ఇప్పుడైతే మీకోసం దసరా మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వెంటనే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనము నామ కృష్ణ తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ అలాగే కూర్చుంటే త్వరగా కదలరా, ఇదే ప్రాబ్లమా? సో గంటల కొద్ది కూర్చుని ఉండడం వల్ల మన బ్రెయిన్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదంటండి. దీంతో వర్క్ చేసే వేగం కూడా తగ్గడమే కాదు, దాని ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుందంట. ప్రెజర్ అంటే మన ప్రెజర్ కూడా మనకి చాలా ఇబ్బందే కదా. ఇంకా వర్క్ భారంగా తోచినా, ఇంకా హార్ట్ బీట్ వేగంగా పెరిగినా కాస్త పక్కకు వెళ్ళండి. ఇంకా అలాగే మనసు కాస్త నెమ్మదించాక పని అలా కంటిన్యూ చేయండి. సో ఇంకా ఇలాంటివన్నీ చేస్తూ మన బ్రెయిన్కి అలా రెస్ట్ ఇస్తూ ఆ లైఫ్ని అలా సెట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఇటువంటి టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఎప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: 101.3
1: చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల దాటి 45 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఏంటో ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా అలాగే మీతో ఏం షేర్ చేస్తున్నాను అంటే ఏదో చేద్దాం అనుకుంటాం ఇంతలోనే మర్చిపోతూ ఉంటాం. ఫాస్ట్గా ఏది మనం నేర్చుకోలేమండి, సరిగా ఆలోచించకపోవడం ఇలాంటివన్నీ కనిపిస్తుంటే మన యొక్క మెదడు అనేది హెల్త్ మన మెదడు కూడా ఉంటుంది కదా ఆరోగ్యం, అది అలా డిక్రీజ్ అయిపోతుందని అర్థం. కాబట్టి ఇటువంటి మన మెదడుని షార్ప్గా ఉంచుకోవాలి అంటే మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. ఇంకా అలాగే ఏం తింటున్నారో కూడా చూసుకోవాలండి. ఇంకా ఫ్రీక్వెంట్గా బయట ఫుడ్ కానీ ఎక్కువగా షుగర్ ఉన్నవి లేకపోతే ప్రాసెస్ చేసినవి తింటే శరీరంలో ఇన్ఫ్లామేషన్కి కారణం అవడే కాదండి, మెదడు అనేది ఇంకా మన మీద నెగిటివ్ ప్రభావం పడుతుంది. కాబట్టి తినే ఆహారాన్ని కూడా మనం కేర్ఫుల్గా తింటే మన మెదడు అనేది హెల్దీగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఇటువంటి టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను మా ఆయన. ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల నాటి 56 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తాం అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ మన మైండ్కి రిపేర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. మర్చిపోతున్నా అనగానే ఇంకా లారాలు పెట్టేసుకోవడం అక్కడ ఇక్కడ రాసిపెట్టి

నేర్చుకోవడం చేస్తూ ఉంటాం కదా చాలామంది. ముందు మల్టీ టాస్కింగ్ ఆపేసేయండి, ఆ పైన మెమరీ టెక్నిక్స్ని ట్రై చేయండి, ముఖ్యంగా స్క్రీన్ టైంని తగ్గించుకోండి. సో ఇవన్నీ ఫాలో అవుతూ మన మైండ్ని రీసెట్ చేసుకోవాలి, ఇలా ఈ విధంగా రిపేర్ చేసుకోవాలి అన్నమాట. మన లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేస్తూ మన మైండ్కి కాస్త రెస్ట్ ఇస్తూ ఉంటే కనుక అది కూడా రీబూస్ట్ అప్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇంకా నేనైతే మన కృష్ణా తీరానికి డైరెక్ట్ గుడ్ బై చెప్పేస్తున్నాను. ఇంకా 7 o'clock మ్యాన్సన్ మ్యాన్సైలో కలుసుకుందాం. మీరు ఇంటి ఎంజాయ్ చేస్తున్నారు వివిధ్ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ అజయ్ మాధవితో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. భారత డిఎన్ఏలోనే ఇన్నోవేషన్ ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సుస్థిర భవిష్యత్తు, ప్రపంచం మేలు కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోందన్నారు. తమ దేశానికి చెందిన యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి సౌరభ్ గౌర్ను బదిలీ చేస్తూ తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధికారిక ఆదేశాలు విడుదల చేశారు. ఒంగోలు జిల్లాలో రానున్న సీజన్కు సాగర్ కాలువల్లో సజావుగా నీటి సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో సాగునీటి కాలువల మరమ్మతుల పనులు ప్రారంభమయ్యాయి. ఒంగోలు సర్కిల్లో ఉన్న 3 డివిజన్ల పరిధిలో కాలువల మరమ్మతుల కోసం 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. వీటితో 173 పనులు చేపట్టనున్నారు. నీరు విడుదల చేసేలోపే ఆ పనులు పూర్తి చేయాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలోని బారా షహీద్ దర్గాలో నిర్వహించే రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు 7 రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ 2026ను రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు పోలవరం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వం, పారదర్శకత, సమగ్రతను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమాన్ని 2 కళ్లుగా భావించి రాష్ట్రాన్ని ప్రభుత్వం అభివృద్ది చేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎల్మంచిలి మండలం మేడపాడులో 2,39,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు ఈరోజు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 1,49,00,000తో మేడపాడులో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా, చట్టబద్దంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. హుకుంపేట మండలంలోని మధ్యవలస మరియు పరిసర గ్రామాల ప్రజలు వ్యక్తం చేసిన ఆందోళన నేపథ్యంలో ఆ ప్రాంతంలో సర్వేలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలనుకునే అన్ని శాఖలు, సంస్థలు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: మీరు ఏంటో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 7 గంటల దాటి 5 నిమిషాలు కావస్తోంది. అండ్ మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న జాతీయ వార్తలు వింటారు తెలుగులో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అనంతరం మోదీ స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకుంటారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న 800 కోట్ల డాలర్ల నుంచి 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈరోజు జర్మనీ కురకావ్తో నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సాయంత్రం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం లభించనుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి మోదీకి రొట్టె ఉప్పుతో సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతారు. స్లోవాక్ సంస్కృతి ప్రకారం అతిథులను ప్రముఖులను ఒక రొట్టె ముక్క చిన్న గిన్నెలో ఉప్పుతో స్వాగతించడం ఆనవాయితీ. ఇందులో బ్రెడ్ సంపదకు చిహ్నంగా నిలిస్తే ఉప్పు విలువ స్నేహం రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు స్లోవేకియాలోని మైజావా ప్రాంతానికి చెందిన ప్రముఖ పిల్లల జానపద బృందం సంప్రదాయ స్లోవాక్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో నీస్ నగరంలో ఉన్న చారిత్రాత్మక విల్లా కెరీలోస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సాంకేతికత, వ్యాపార రంగాలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఇరుపక్షాల చర్చలు ప్రధానంగా కేంద్రీకరిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్ కలిసి నీస్లోని ప్యాలెస్ డస్ ఎక్స్పోజిషన్స్లో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని కూడా సంయుక్తంగా ప్రారంభించారు. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్నోవేషన్ స్టార్టప్ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతీయ డీప్టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను అంతర్జాతీయ ఆవిష్కరణల నిధులతో ఒక తాటిపైకి తీసుకువస్తుంది. ఇందులో అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన 13 కీలక సాంకేతిక రంగాల వ్యాప్తంగా 120 వినూత్న అంకుర పరిశ్రమలు, 20కి పైగా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పాల్గొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతదేశంలో ఉన్న ప్రతిభకు, యూరోపియన్ పెట్టుబడులకు మధ్య ఒక వారధిగా ఎదుగుతోందని, యువ ఆవిష్కర్తలు అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానం కావడానికి ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని అన్నారు. భారత స్టార్టప్ విప్లవాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత నుండి గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ తయారీ, రక్షణ రంగ ఆవిష్కరణల వరకు అంతర్జాతీయ సవాళ్లకు మన దేశ యువత పరిష్కారాలు అభివృద్ధి చేస్తున్నారని మోదీ చెప్పారు.
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स.
0: मन देशంలో ప్రస్తుతం 2 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయని, మానవాళి కోసం సాంకేతికత అనే సూత్రంతో నడిచే మానవ కేంద్రిత ఆవిష్కరణల నమూనాను దేశం ప్రోత్సహిస్తోందని మోదీ చెప్పారు. భారత ఫ్రాన్స్ దేశాల మధ్యన్న సంబంధాల పటిష్టత గురించి ప్రస్తావిస్తూ చాలా దేశాలు వ్యాపార వ్యూహాత్మక సహకారంలో నిమగ్నమై ఉన్నప్పటికీ కేవలం కొన్ని సంబంధాలు మాత్రమే ఉమ్మడి దృక్పథం, సమాన ప్రయోజనాలతో నడుస్తాయని ప్రధానమంత్రి అన్నారు. భారత ఫ్రాన్స్ భాగస్వామ్యం, పరస్పర నమ్మకం, ఉమ్మడి విలువలు భవిష్య దృక్పథంతో కలిసి ఉన్న ఒక పటిష్టమైన సంబంధమని ఆయన అభివర్ణించారు.
1: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
0: ఈ సదస్సు ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రసంగిస్తూ అంతర్జాతీయ ఆవిష్కరణల పవర్ హౌస్గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రశంసించారు. చంద్రయాన్ మిషన్ వంటి దేశ విజయాలు భారత సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనాలని ఆయన అన్నారు. భారత్ ఆవిష్కరణల రంగానికి, ఫ్రాన్స్ వర్తమాన సాంకేతిక రంగానికి మధ్య భారత్ ఇన్నోవేట్స్ ఒక బలమైన వారధి నిర్మిస్తుందని మాక్రాన్ పేర్కొన్నారు.
2: A country with 1.4 billion inhabitants, a country who pays on know-how and research, knowledge and training as many engineers as Europe and the US combined, more than 1 million per year. So in every respect, a country with research, innovations and frontier models is spearheading global innovation.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజయ్ దోవల్, ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 8 నుంచి 9 బిలియన్ డాలర్ల నుంచి రాబోయే దశాబ్ద కాలంలో దాదాపు 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేందుకు సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేట్ భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. భారత్ అంతరిక్ష రంగంలో వస్తున్న ఈ మార్పు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక విస్తృతమైన మార్పును ప్రతిబింబిస్తోందని, సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా జాతీయ స్పృహలో ఒక భాగమయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. స్వచ్చ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారత అభివృద్ది ప్రయాణంలో సైన్స్ ఇన్నోవేషన్ ను కేంద్రీయ స్థానంలో నిలిపేందుకు సహాయపడ్డాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఉమాన్లోని భారత రాయబార కార్యాలయం 14 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న విరాట్ 1 అనే భారతీయ పడవ ఉమాన్ తీరంలో చిక్కుకుపోయిన విషయాన్ని వెల్లడించింది. మెకనైజ్డ్ సెయిలింగ్ వెసల్ అయిన ఈ విరాట్ 1 అనే నౌక ఉమాన్ తీరంలో ఇంజిన్ వైఫల్యం కారణంగా చిక్కుకుపోయిందని రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలియజేసింది. పడవలో 14 మంది సిబ్బందిలో 11 మందిని సురక్షితంగా రక్షించి వేరే నౌకలోకి ఎక్కించినట్లు రాయబార కార్యాలయం తెలియజేసింది. మిగిలిన సిబ్బందిని కూడా కాపాడే ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని రాయబార కార్యాలయం తెలియజేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలకు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా ముందుకు సాగేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ రాజస్థాన్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ సంస్థ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ పోటీలో భాగంగా ఈ రాత్రి అమెరికాలోని హ్యూస్టన్లో జరగనున్న గ్రూప్ ఈ పోర్లో జర్మనీ జట్టు కురక్కౌతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో డల్లస్లో జరగనున్న గ్రూప్ ఎఫ్ పోటీలో నెదర్లాండ్స్ జట్టు జపాన్ ఎదుర్కొంటుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 గంటల ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తమ ప్రపంచ కప్ ప్రచారాన్ని ఘన విజయంతో ప్రారంభించింది. గ్రూప్ డి ఓపెనర్ మ్యాచ్లో టర్కీని 2-0 తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో ఈ ఉదయం మెసచ్యూసెట్స్ లో హైటీపై 1-0 తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ ప్రపంచ కప్ లో గెలుపు కోసం 28 ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు తెరదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈరోజు జర్మనీ కురకౌతో, నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3. చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 7:16 కావస్తోంది. అండ్ ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మనసును మనసైలోకి. సో నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866248814 కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. 0868248814. సో ఇంకెందుకు కలిసి ఒక వండర్ఫుల్ ట్రాక్ తోటి మన మనసును మనసు ఎక్కితే వెల్కమ్ చెప్పేసేద్దాం.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయ్ సామాన్ బీమారీకి ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిన్ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల దాటి 22 నిమిషాలు అవుతుంది. అండ్ మనం ఎంట్రీ పోతున్నాం మన్సున్ మన్సైలోకి. నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నీటిలో పడినా తడవనిది ఏమై ఉంటుంది? చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఇంకెందుకు కావాల్సి నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866244888144కి. నీటిలో పడినా తడవనిది ఏమై ఉంటుంది? చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో మీకు తెలిసిన విషయం నాకు తెలిసి అందరికీ తెలియాలి అంటే వాట్సాప్ చేయాల్సింది 0866244888144కి, 0866244884 అండ్ ఎవరైతే మీకోసం ఆలోచిస్తూ ఉండండి. అండ్ వీరూ పక్ష మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ నాకు వాట్సాప్ పంపించేసేయండి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 7 గంటల దాటి 20 నిమిషాలు అవుతుంది. అండ్ మనం మంచిన మనసులోని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నీటిలో పడినా తడవంది ఏంటిది అని అడిగాను. అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిసి నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866244814. అండ్ చాలామంది మెసేజెస్ చేశారు. అండ్ 0866284881 వాట్సాప్ పంపించేసేయండి. అండ్ కనకారావు గారు పడిన కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ యా ఫైన్ అండి, నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అండి. యా ఫైన్. మహమ్మద్ ఇనాయత్ల భవానీపేట విలేజ్ కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే అలగడ్ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి, డాక్టర్ మాధవి గారు అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. అండ్ దశగిరి సంధ్య ప్రొద్దురూరు కడప జిల్లా అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్వేత లక్ష్మి నీక్షణ హనీ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎన్ ఫాల్గున్ రావు గారు సవర రామకృష్ణాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగరం పుట్టు బాలసుబ్రహ్మణ్యం గారు దైవాంగ కరెక్ట్ ఆన్సర్. అండ్ లలిత మురళీ భాను కమ్మకూరు తిరుపతి డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే గణేష్ రాజు శ్రీవాస్త కొనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ మురహారి యశోద జానకి రాజు గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ రెబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీరా అమీదా బేగం కరెక్ట్ ఆన్సర్, సారీ రాంగ్ ఆన్సర్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ జాన్సన్ గారు విజయవాడ నుంచి మాధవి గారు వెరీ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. యా ఫైన్ అండి, జోగనందరావు కాలనీ అప్పలరాజు గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. మా బాబోయ్ 100% కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సో స్వీట్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంతకీ నీటిలో పడిన తడవింది ఏంటి అంటే నీడ అనమాట. సో అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వెరీ నైస్ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం అటు ఇటుగా నార్మల్ క్వశ్చనే అండి, కానీ మీకు అర్థమైపోతుంది. ఏంటి అంటే, నీ ముందు 3 తలుపులు ఉన్నాయండి, ఒకదాని వెనుక పాము ఉంది, ఒకదాని వెనుక పులి ఉంది, ఒకదాని వెనుక 3 ఇయర్స్గా ఏమి తినని సింహం ఉంది, ఏ తలుపు తెరుస్తారు ముందు మీరు? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను. మీ ముందు 3 డోర్స్ ఉన్నాయండి, ఒక డోర్ వెనుక పాము ఉంది, ఇంకో డోర్ వెనుక పులి ఉంది, అండ్ 3వ డోర్ వెనుక 3 ఇయర్స్గా ఏం తిని సింహం ఉంది. ముందు మీరు ఏ డోర్ తెరుస్తారు? ఆలోచిస్తూ అసలు ఏ డోర్ తెరుస్తారు మీరు? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866244814. 3 డోర్స్ ఉన్నాయి, 1 డోర్ బ్యాక్ సైడ్ స్నేక్ ఉంది, ఇంకో డోర్ బ్యాక్ సైడ్ పుల్ ఉంది, ఇంకో డోర్ బ్యాక్ సైడ్ 3 ఇయర్స్గా ఏం తెలియని సింహం ఉంది. సో ఈ మూడిటిల్లో ఏ డోర్ తెరుస్తారు? ఫస్ట్ డోరా, పామున్న డోరా, పులి ఉన్న డోరా, లేకపోతే సింహం ఉన్న డోరా? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866244814. అండ్ ఎప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ లింక్ మూ నుంచి ఈ ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఈ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ మనమున్న మనసును మనసైలను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ ముందు 3 డోర్స్ ఉన్నాయండి. ఒక డోర్ వెనుక పాము, ఇంకో డోర్ వెనుక టైగర్, ఇంకో డోర్ వెనుక సింహం ఉంది అనుకోండి. సో ఇంకో డోర్ వెనుక 3 ఇయర్స్గా తిన్ని సింహం ఉంది ఉంటే కనుక ఏ డోర్ ఫస్ట్ ఓపెన్ చేస్తారు? సో చాలామంది కరెక్ట్గా గెస్ చేసి ఆన్సర్స్ పంపిస్తున్నారు. అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ పంపించేసేయండి. అండ్ స్నేక్ ఉన్న డోరా, లేకపోతే టైగర్ ఉన్న డోరా, 3 ఇయర్స్ ఏమి తిని సింహం డోరా? సో ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. అండ్

కనకారావు గారు పడినా? సో ఎందుకండి సింహం ఉన్న డోర్ ఓపెన్ చేస్తారు, రీజన్ ఏంటి? అండ్ అలాగే పాలెం పోలే అలగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎందుకు కూడా ఆన్సర్ నాకు, అంటే అసలు వై సింహం అని చెప్పేసి ఆన్సర్ పంపించారనమాట. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట విలేజ్ కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎక్స్ప్లెనేషన్. అండ్ మంగళగిరి జయలక్ష్మి గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ గణేష్ రాజు శ్రీవాస్తవ కోనాపూర్ నుంచి, సారీ అండి స్నేక్ ఉన్న డోర్ కాదు. అండ్ అలాగే దశగిరి సంధ్యా ప్రొద్దురూరు కడప జిల్లా నుంచి అఫ్ కోర్స్, కానీ రీజన్ ఏంటి పంపించలేదు. అండ్ ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు ఏ డోర్ ఓపెన్ చేయరంట, పెడన జగనందరావు కాలనీ అప్పలరాజు గారు ఎందుకు అంటే కరెక్ట్గా ఆన్సర్ పంపించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, వెరీ నైస్. అండ్ నిజామాబాద్ వీక్లీ బ్రదర్ మురారి ఈశ్వర జానకి రాజు గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్, రీజన్ పంపించలేదు ఏంటండి. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి ఫస్ట్ పామున్న డోర్ ఓపెన్ చేస్తారంట, ఎందుకు అంటే సౌండ్ చేస్తే వెళ్ళిపోతుంది కదా అని చెప్పి లాజిక్గా ఆన్సర్ పంపించారు. అంతపూర్ నుంచి అనురాధ గారు సింహం ఉన్న డోర్ అంటున్నారు, కానీ ఎక్స్ప్లెనేషన్ లేదు ఏంటండి. అండ్ ముందుగా మేము ఉన్న గది డోర్ని తెరుస్తామండి అంటూ ఫాల్గుణరావు గారు సవర రామకృష్ణాపురం శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, సో అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్, బట్ వై? అండ్ శ్రావణి ఇబ్రహీం పట్నం కరెక్ట్ ఆన్సర్ అండి, అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా పంపించారు. అండ్ జానకి ఎందుకు అంటే అంటూ నందిగామ నుంచి జానకి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రీజన్ కూడా ఎందుకు అని మెసేజ్ చేశారు, వెరీ నైస్. అండ్ అలాగే శ్వేత లక్ష్మి నీక్ష ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ లాజిక్ అండి. చాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు ఫస్ట్ డోర్ తీస్తారంట, ఎందుకు అంటే పాము అన్నారు కానీ అది ఏ పాము చెప్పలేదు కదా, అది వానపాము అయి ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ డోర్ తీస్తారంట. అండ్ అలాగే కనకారావు గారు పడిన థర్డ్ డోర్ అంటూ మెసేజ్ చేశారు అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ప్రొద్దురూరు సంధ్య ప్రొద్దుటూరు నుంచి సంధ్య దస్తగిరి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకీ ఏంటి అంటే సింహం అన్నమాట. అఫ్ కోర్స్ సింహం డోర్ ఎందుకు అంటే అది 3 ఇయర్స్ గేమ్, తినకపోతే అది ఎలా బతుకుతుందండి, సో ఆటోమేటిక్గా డెడ్ అయిపోయి ఉంటుంది కదా, సో అదనమాట సంగతి. థర్డ్ డోర్ సింహం అనమాట, 3 ఇయర్స్గా ఏమీ తినని సింహం అలా చనిపోయి ఉంటుంది కాబట్టి థర్డ్ డోర్ తీస్తే చనిపోతుంది. కానీ మన వాళ్ళు క్రియేటివిటీని యూజ్ చేసి మంచి మంచిగా ఎక్స్ప్లెనేషన్తో సహా నాకు ఆన్సర్స్ పంపించారు, అఫ్ కోర్స్ చాలా నైస్ కూడా అనిపించాయి. అండ్ మన ఒక లిజనర్ అయితే ఫస్ట్ నేనున్న డోర్ తీస్తానండి, ఎందుకంటే ఆ డోర్ దగ్గరికి వెళ్ళాలి కదా. అండ్ ఇంకోటి ఏ పామ్ అయితే చెప్పలేదు కదా, వానపామ్ అయి ఉండొచ్చు ఐ థింక్ సో అని చెప్పేసి మంచి లాజికల్గా కూడా ఆన్సర్ని అటు ఇటుగా బటాయించారనమాట, వెరీ నైస్ అండి. అండ్ పడిన జగనందరావు కాలనీ అప్పలరాజు గారు ఆన్సర్ ఏంటండి, పంపించారు కదా నేను చెప్పాను కదా కరెక్ట్ ఆన్సర్ అని, మళ్ళీ పంపించారు ఏంటి. సో ఇంకా అలాగే థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం కదా. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ఒకే ఇంట్లో పుట్టి ఒకే ఇంట్లో పెరిగి ఒకరినొకరు చూసుకోరు, ఎవరై ఉంటారు? సో ఒకే ఇంట్లో పుట్టి ఒకే ఇంట్లో పెరిగి ఒకరినొకరు చూసుకోరు, ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వచ్చి పంపించేస్తూ ఉండండి 0866244884కి, 0866284881 ఇలా క్వశ్చన్ అడిగాను లేదా అలా ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఎప్పుడైతే మీకోసం లవ్ టు రేమో నుంచి జాగ్రత్త వినసిద్దాం.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఈ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ అనకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనము నా మనసు మనసైలో. సో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకే ఇంట్లో పుట్టి ఒకే ఇంట్లో పెరిగి ఒకళ్ళనొకళ్ళు చూసుకోరు ఏంటి అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే 0866-24-888-14 నాకు వాట్సాప్ పంపించేసేయండి. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండ్ కనకరావు గారు పడిన కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి నైస్ ఆన్సర్ అండి. అలాగే పి జానకీరామ్ ఫోటో ఫ్రేమ్ అని మెసేజ్ చేశారనమాట. వెండి నందికమ్మ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు అండ్ వాళ్ళు ఉన్నది ఫోటోలో కాబట్టి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నేతాజీ రూపేష్ సత్యవేదు తిరుపతి డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి హనీ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే వెరీ గుడ్ ఈవినింగ్ అండి, రబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అమిదా బేగం, యా కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట విలేజ్ నుంచి కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ పెడిన జోగనందరావు కాలనీ అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ఈ నందిగాం పాల్గొండరావు సవర రామకృష్ణాపురం శ్రీకాకుళం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెం పోలే ఆలగడ్డ

నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ ముర్హర్ యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కళ్ళు అనమాట. ఒకే ఇంట్లో పుట్టి ఒకే ఇంట్లో పెరిగి ఒకరినొకరు చూసుకునేది ఏంటి అంటే ఐస్ అనమాట, కళ్ళు. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నేను ఇంకో క్వశ్చన్ అడిగి సాంగ్ ఇలా మనం రిటర్న్ వచ్చేలోపు మనకి టైం అయిపోతుంది కాబట్టి, సో నేను ఇంకా మన మనసుని మనసుకే తిట్టాట గుడ్ బై చెప్పేస్తున్నాను. ఇంకా 8 o'clock డేట్లో కలుసుకుందాం. అండ్ మీరు ఏంటో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ్ భారతి 101.3 అండ్ మీరు నర్మియా అంటే మాధవితో.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. సుస్థిర భవిష్యత్తు, ప్రపంచం మేలు కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనూ దేశంలో ఇంధన సరఫరాలు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్కు చేరుకుంది. సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి బృందానికి అక్కడి తెలుగువారు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలో పౌర సరఫరాల రంగంలో ఆచరణాత్మక మార్పులు తీసుకువచ్చామని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రానున్న కాలంలో డిజిటలైజేషన్ ప్రక్రియ మరింత వేగంగా విస్తరిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటలో రైతుల నుంచి మంచి దిగుబడి సాధించాలని అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఆయన చల్లపల్లిలో ప్రారంభించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, సమాచారాన్ని అందించేందుకు కలెక్టరేట్ మరియు పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవియన్స్ సెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 19వ తేదీన రాష్ట్ర స్థాయి థీమ్ ఆధారిత యోగా ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర ద్వారా విస్తృత ప్రజా భాగస్వామ్యం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా వెంటనే పరిష్కరించాలని, ప్రజా దర్బార్ వేదికగా ప్రజలు సమర్పించిన ప్రతి ఒక్క అర్జీని పరిష్కరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా గ్రూప్ ఏ విభాగంలో నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న ఇండియా మహిళల జట్టు 11.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేస్తూ ఆడుతోంది. వాతావరణం. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఉంటుంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం డ్యూయట్ డ్యూయట్లోకి. మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ అని డ్యూయట్ డ్యూయట్లో ప్లే చేస్తూ ఉంటాను. అండ్ మాస్టర్ నువ్వు నేను ప్రేమ మున్నా ఒక్కడు చందమామ మురారి ఈ సాంగ్స్ అని మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను డ్యూయట్ డ్యూయట్లో. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ్ భారతి 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పు కారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఈ ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనకు, ఏదో చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: అది కోతల్లని మబ్బుల మధ్యన దాగేదాగక
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటల నాటి 30 నిమిషాలు కావస్తోంది అండ్ విశాఖపట్నం కేంద్రం నుంచే జాతీయ వార్తలు వింటారు తెలుగులో.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వార్తల వివరాలు. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో ఈరోజు నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత డిఎన్ఏలోనే ఇన్నోవేషన్ ఉందని, సుస్థిర భవిష్యత్తు, ప్రపంచం మేలు కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోందన్నారు. కృత్రిమ మేధ రంగంలో భారత్కు అపారమైన సామర్థ్యం ఉందని, దేశంలో 2 లక్షలకు పైగా ఉన్న స్టార్టప్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని తెలిపారు. భారత్ ఆవిష్కరణల రంగానికి సహకారం అందించేదిగాను ఆవిర్భవించిందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: సాథియో, భారత్ ఇన్నోవేట్స్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అండ్ భారత్ ఇన్నోవేట్స్ ఫర్ ద హోల్ వరల్డ్ ఔర్ యహాన్ ఆప్ సబ్కో 100 125 స్టార్టప్ దిఖ్ రహే హై లేకిన్ భారత్ మే ఐసే 2 లాఖ్ సే జ్యాదా స్టార్టప్ का मेगा पूल है और अब ये सारे स्टार्टअप्स एक नई ऊर्जा के साथ भारत और वर्ल्ड इकोनॉमी की ग्रोथ में कंट्रीब्यूट कर रहे हैं.
0: గత 12 ఏళ్లలో భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నుండి వివిధ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ద్వారా మునుపెన్నడూ లేని విధంగా నాణ్యమైన వైద్య సదుపాయాలు ఎక్కువ మంది ప్రజలకు చేరువవుతున్నాయని తెలిపారు. వైద్య కళాశాలల విస్తరణ, ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల పెంపుదల, భవిష్యత్తు కోసం మరింత బలమైన వైద్య సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేస్తోందని మంత్రి అన్నారు. దేశంలో వైద్య మౌలిక సదుపాయాల విస్తరణను ప్రస్తావిస్తూ, గతంలో కేవలం ఒకే ఒక్కటిగా ఉన్న ఎయిమ్స్ సంస్థల సంఖ్య నేడు దేశవ్యాప్తంగా 23కి పెరిగిందని వెల్లడించారు. ప్రతి పౌరుడికి మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా దేశంలో తక్కువ ఖర్చుతో కూడిన, అందరికీ అందుబాటులో ఉండే వైద్య సంరక్షణ వ్యవస్థను భారతదేశం నిర్మిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు వేర్వేరు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా 100 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. జన ఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన మందులను చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు అదనపు వైద్య ఖర్చులు తగ్గాయని తెలిపారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కొన్నింటిని ముందుండి నడిపిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలలో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబిల్డ్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచవ్యాప్త ఆన్లైన్ యోగా కార్యక్రమాలను నిర్వహించింది. యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార యోగా కార్యక్రమంలో అత్యధిక వీక్షకులు పాల్గొన్న కార్యక్రమంగా కొత్త గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఉద్యమంగా మారిందని అన్నారు. భౌగోళిక, సాంస్కృతిక, భాషా సరిహద్దులను దాటి మానవాళిని ఏకం చేసే శక్తి యోగాకు ఉందనే సందేశాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని హర్ ఘర్ యోగా, హర్దిన్ యోగా అనే సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు జరిగిన వికసిత భారత్ సంకల్ప సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కింద 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామన్నారు. ప్రస్తుతం దేశంలో 58 కోట్ల జన్ధన్ ఖాతాలు ఉన్నాయని, డిజిటల్ లావాదేవీలకు యూపీఐ ఓ నమూనాగా మారిందని పేర్కొన్నారు. కర్ణాటకకు కేంద్ర కేటాయింపుల్లో అన్యాయం జరగడం లేదని, పన్నుల వాటా రూపంలో కర్ణాటక రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రూపాయలు అందాయని మంత్రి చెప్పారు. అలాగే 8,100 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి 63,000 కోట్ల రూపాయలు, రైల్వే మౌలిక సదుపాయాల కోసం 7,700 కోట్ల రూపాయల కేంద్ర నిధులు రాష్ట్రానికి ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
2: అండ్ ఆల్సో కర్ణాటకస్ బడ్జెటెడ్ డెవల్యూషన్ ఫర్ ద కరెంట్ ఇయర్ 1 April 26 to 31 March 27, జస్ట్ దట్ డెవల్యూషన్ మనీ ఫ్రమ్ ట్యాక్స్ కలెక్షన్ విచ్ కమ్స్ టు కర్ణాటక 63,000 crore ఇన్ ద కరెంట్ financial year. A single year's transfer equal to 76% of what the state received in 10 full years under the previous dispensation.
0: ప్రజలందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ప్రసాదించడానికి రక్తదానం అత్యంత ప్రభావవంతమైన మార్గమని తెలిపారు. రక్తదాన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దీనిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. ప్రతి రక్తదాతకు ఒకరి జీవితంలో మార్పు తీసుకురాగల శక్తి ఉందని మంత్రి అన్నారు. ఒక్కసారి చేసే రక్తదానం రక్తం మార్పిడి అవసరమయ్యే రోగులకు ఎంతో ఆశను ఆసరాను కల్పిస్తుందని మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వివరించారు. గత 12 ఏళ్లలో దేశంలోని మైనారిటీ వర్గాల జీవితాలు, జీవన ప్రమాణాలు, సమగ్ర పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ సంకల్పం అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా చూసిందని పేర్కొన్నారు. మరింత బలిష్టమైన, అందరినీ కలుపుకుని పోయే సమతుల్య భారతదేశం ఇప్పుడు ఒక వాస్తవ రూపం దాల్చిందని, దీనిని దేశవ్యాప్తంగా లక్షలాది

మంది ప్రజలు తెలుసుకున్నారని స్పష్టం చేశారు. తుర్కీలోని అంతాల్యాలో ఈరోజు జరిగిన వరల్డ్ కప్ స్టేజ్ 3లో ఆర్చరీ రికవర్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారతదేశానికి చెందిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మోహోద్ జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్స్లో ఈ భారత ద్వయం అద్భుత ప్రదర్శనతో ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్లైన దక్షిణ కొరియాకు చెందిన ఓయే జిన్ మరియు కిమ్ జే డియోక్లను 5-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. మిక్స్డ్ టీమ్ విభాగంలో ధీరజ్, కుంకుమ్ ఇద్దరికీ ఇదే తొలి వరల్డ్ కప్ స్వర్ణ పతకం. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతమున్న 8 నుండి 9 బిలియన్ డాలర్ల నుండి రాబోయే దశాబ్దంలో దాదాపు 40 నుండి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందడానికి సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేటు భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థ ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సైన్స్ ఆవిష్కరణలను ప్రధాన స్థానంలో నిలబెట్టడానికి సహాయపడ్డాయని మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8:40 అవుతుంది అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేసేస్తున్నాం డ్యూయట్ లో బ్యూటిఫుల్ ట్రాక్స్. ఇప్పుడైతే మీకోసం ఒక్కడో మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మ్యాన్ ఇస్ నోన్ మౌలార్ ఇస్ రోమా బౌదా లవ్ వెన్ టుగెదర్ చందా మామా చందా.

0: అసలు ఏంజిల్ ఆనా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు, అందులోను ఏంజిల్ ఆనాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8:09. సారీ, 8:59:57 అవుతుంది అండ్ నియర్ టు 9 o'clock ఇట్స్ టైం ఫర్ మధురస్వరాలు. సో మధురస్వరాల్లో మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్స్ ప్లే చేస్తూ ఉంటాను అండ్ ఇప్పుడైతే మీకోసం గీతాంజలి మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు అండ్ వేటూరి గారి సాహిత్యం అందించిన బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు, అందులోనూ ఈ ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 9:40 కావస్తోంది. అండ్ మనమున్న మధుర స్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండి. ఇప్పుడైతే మీకోసం జానకి రాముడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు, అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూసి 9:44 అవుతుంది. అండ్ ఇప్పుడైతే మీకోసం ఆరాధన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు, ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడు అల్లుడు గారు చిత్రం నుంచి కేజే యేసుదాసు అని చిత్రగారు పాడారు అండ్ గురుశరణ్ గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

విత్ భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 10 గంటల దాటి 49 సెకండ్లు అవుతుంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం వినిపించిన రాగాల్లోనికి. వినిపించిన రాగాల్లో మీకోసం ఫస్ట్ వస్తున్న పాట భలే ఖుషి చిత్రం నుంచి, సుగుణ సుందరి కథా చిత్రం నుంచి ఎల్ఆర్ ఈశ్వరి పాడారు. అండ్ కోసిరాజు గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెచ్చని ఆశలు వేధించేనే, తీయని బాధ రగిలించేనే, నన్ను చేరబిగు వెళ్ళుకే.

మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10 గంటల దాటి 21 నిమిషాలు అవుతుంది. అండ్ ఇప్పుడైతే మీకోసం అమ్మ కోసం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు అండ్ పి ఆదినారాయణ గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: 对。
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: భలే తమ్ముడు చిత్రం నుంచి మొహమ్మద్ రఫీ పాడారు అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం నుంచి నీ పాట మీ అందరి కోసం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ ఇప్పుడు మీకోసం ఎవరు మనగాడు చిత్రం నుంచి పితాపురం అండ్ ఎల్ఆర్ ఈశ్వరి గారు పాడారు అండ్ కోసరాజు గారు సాహిత్యం అందించిన పాట మీ అందరి కోసం.

సమయం 10:59:25 అవుతుంది అండ్ మరికొద్ది క్షణాల్లో అంటే 11 గంటలకు ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో ఇంగ్లీష్లో వార్తలు వింటారు.

కార్యక్రమంలో చివరిగా సదాశివ బ్రహ్మేంద్ర రచన ఖేలతి పిండాండే సింధుభైరవిరాగం ఆదితాళం.

Bye.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ బిఎస్ నారాయణన్ వయలిన్, శ్రీ కె జ్ఞానానందం మృదంగం.